శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు 10వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 51 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: silver medal is India's best ever finish in the team event at the championship. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తిముక్తావళి. ఈనాటి సూక్తిముక్తావళి కార్యక్రమంలో సఖ్యం అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం కాకర్ల ప్రసాద శాస్త్రి.

ஓம் ஸ்ரீ குருப்பியோ நம. ஸ்ரீ மகாகணாதிபதே நம. ஸ்ரீ மகாசரஸ்வத்யை நம. சக்யம் ஸ்நேகம் அனேதி மாணவுள்ளோ உண்டே மஞ்சி லக்ஷணம். சமாஜம்லோ உண்டே மாணவுள்ளோ ஸ்திரீ புருஷுல்லோ ஸ்நேகம் செய்யனி வாரு உண்டடம் அருது. லோகம்லோ உண்டே அசாங்கியாக ஜனல்லோ மனக்கு ஒக்கரிதரிதோ மாத்திரமே மைத்ரி ஏற்படுத்துந்தி. இது எந்துகு ஜருகுதுந்தனி மனசத்வ சாஸ்திரவேத்தலு பரிசீலிஞ்சாரு. స్నేహం అనేది మానసిక ధర్మం అని వారు భావిస్తారు. ప్రేమ్చంద్ అనేక ప్రఖ్యాత రచయిత స్నేహానికి వయస్సు కారణం కాదు, స్నేహానికి స్త్రీ పురుష భేదం లేదు, మత సాంప్రదాయాలతో సంబంధం లేదు, సమానమైన మనసే స్నేహానికి పునాది అని ఒక్కాణించారు. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు కుచేలు వృత్తాంతం వస్తుంది. వీరిద్దరూ సాందీప ముని అనే గురువుగారి వద్ద విద్యను అభ్యసించారు. అప్పుడు వారికి స్నేహం ఏర్పడింది, కానీ పరిస్థితులు వారిని దూరం చేశాయి. శ్రీకృష్ణుడు మహిమానుతుడై వైభవభేదంగా జీవిస్తున్నాడు. కుచేలుడు సార్థక నామధేయుడై సామాన్యంగా సంసార జీవితాన్ని లాగుతున్నాడు. ఈ సంసార జీవితాన్ని దుర్భర భారాన్ని విముక్తి కలగవాలనంటే తన బాల్యమిత్రుడు శ్రీకృష్ణుని ఒకసారి దర్శిస్తే బాగుంటుందనే ఒక ఊహ వచ్చింది. తన అభిప్రాయాన్ని సాధ్వి అయిన భార్యతో చెప్తే ఆమె ఆయనను ప్రోత్సహించింది. భార్య మాటకు కుచేలుడు ఎంతో సంతోషించాడు. అంతేకాక శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడానికి వెళ్లడం వలన ఇహపరములు రెండు సిద్ధిస్తాయని మనసులో భావించాడు. సత్శీలుడైన కుచేలునికి ధనం ప్రధానం కాదు, అతడు పరమ భాగవతోత్తముడు కనుక ధనం లభించకపోయినా సాక్షాత్ నారాయణ అవతార స్వరూపుడైన శ్రీకృష్ణ దర్శన భాగ్యం లభిస్తుంది కదా అని చాలా సంతోషపడినాడు. కుచేలుడు భార్యతో ఇలా పలికాడు, నీవు చెప్పిన విధంగా శ్రీకృష్ణ పాదపద్మాలకు సేవించడానికి వెళ్ళడం చాలా శుభస్కరమైనది, కానీ ఇన్నాళ్లకు ఆ మహనీయుని మిత్రుని దర్శనానికి వెళుతున్నాను, అతనికి కానుకగా ఏదైనా తీసుకొని వెళ్ళడం బాగుంటుంది. ఇక్కడ కుచేలుని పరిజ్ఞానం చక్కగా వ్యక్తమైనది. అతని అభిప్రాయాన్ని తెలుసుకున్న అతని అర్థాంగి అలాగే తీసుకొని వెళ్ళండి అని పలికింది. అతని చిరిగిన వస్త్రం కొంగులో కొన్ని అటుకులు పోసి ముడివేసి ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి సంతోషంతో బయలుదేరి ప్రయాణం కొనసాగించి ద్వారకా నగరం ప్రవేశించాడు. అప్పుడు అతనికి సందేహం కలిగింది, నేను ఈ నగరంలోకి ఎలా వెళ్ళగలను, మహిమాన్వితమైన అంతఃపురంలో ఉండే శ్రీకృష్ణుని ఎలా చూడగలను, ద్వారపాలకులు అడగించరా, ఇంతకు నా అదృష్టం ఎలా ఉన్నదో కదా. ఈ సందేహంతోనే కుచేలుడు ద్వారకా నగరంలో ప్రవేశించి అక్కడ సుందర మేడలను చూచినాడు. మరికొంచెం ముందుకు వెళ్తే మనోహరమైన హార్మ్యంలోని అంతఃపురంలో వనితలు చామరాలతో విసురుతుండగా హంసతూలికా తల్పం పైన తన సతీమణి రుక్మిణీదేవితో సరసల్లాపాలాడుతున్న శ్రీకృష్ణు దర్శించి మహదానంద భరితుడైనాడు. శ్రీకృష్ణుడు జీర్ణ వస్త్రానితుడైన కుచేలును చూచినాడు. వెంటనే ఆసనం నుంచి లేచి ఎదురుగా వెళ్ళి మిత్రుని కౌగలించుకొని తోడ్కొని వచ్చి తన ప్రక్కన ఆసనం మీద కూర్చుండబెట్టుకున్నాడు. అతనికి తగిన శీతలోపచ

0: ప్రచారాలు చేసినాడు. ఇవన్నీ చూసిన అంతఃపుర కాంతలు ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు, మిత్రమా, నీ భార్య పుత్రులు సుఖంగా ఉన్నారా? నీవు మోహబుద్ధుడు గాక ఉన్నావని నేను గ్రహించాను అని తరువాత గురువుగారి గురించి గురువుల వాసం ముచ్చటించుకున్నారు. తరువాత శ్రీకృష్ణుడు, నీవింతకాలానికి ఇక్కడ వచ్చినావు కదా, నాకు కానుకగా ఏమీ తెచ్చినావు, ఆ కానుక ఎటువంటిదైనా 10,000 స్వీకరిస్తానన్నాడు. కుచేలుడు అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడి తల ఉంచుకున్నాడు. కృష్ణుడు పక్రమించి ఉత్తరీయంలోని అటుకులు గ్రహించి ఒక పిడికెడు తిని చాలా రుచిగా ఉన్నాయన్నాడు. మరొక పిడికెడు తినేవాడే కాని రుక్మిణీదేవి ఆపివేసింది. మిత్రుని దర్శించి దర్శించిన కుచేలుడు ఏమి అడగలేకపోయాడు. తిరిగి ప్రయాణమై తన ఊరికి వస్తే అక్కడ సకల వైభవాలతో ఉండే భవనం, తన భార్య కనిపించాయి. ఒక పిడికెడు అటుకులు తిని మహానుభావుడైన శ్రీకృష్ణుడు ఈ వైభవాలన్నింటినీ సమకూర్చినాడని వేరుగా చెప్పవలెనా? ఇది స్నేహధర్మం. పరమాత్మను అనుగ్రహం స్నేహితుడిపైన ఈ విధంగా కలిగింది. ఇదే స్నేహబంధము.
1: మీరింతవరకు సఖ్యం అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం కాకర్ల ప్రసాద శాస్త్రి, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో నువ్వు సాగు వివరాలు వింటారు.

నూనె జాతి పంటలలో నువ్వులను ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలం నుండి రైతాంగం పండిస్తూ ఉన్నారు. నూనె శాతం 45 నుండి 55 వరకు, ప్రోటీన్ శాతం 25 వరకు ఉండడమే కాక సెసమోలిన్ మరియు సెసామిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండి మనకు వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి చాలా మంచిది కూడాను. తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వు పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్లో వర్షాధారంగా పండించిన దానికంటే రబీ లేదా వేసవిలో వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో నువ్వు పంట ముఖ్యంగా కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. అయితే ఎటువంటి వాతావరణంలో ఈ పంటలో మంచి దిగుబడులు తీసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని గమనించినట్లయితే, నువ్వులు పంట ఎదుగుదలలో ఉష్ణోగ్రత అనేది చాలా వరకు ముఖ్య భూమిక పోషిస్తుంది. 25 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నువ్వు పంట మంచి ఎదుగుదలను మరియు అభివృద్ధిని కనపరుస్తుంది. నువ్వు విత్తనము మొలకెత్తాలి అంటే 25 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరము. ఈ ఉష్ణోగ్రత నువ్వు విత్తనము త్వరగా మొలకెత్తడానికి, ప్రాథమిక దశ అభివృద్ధిని మరియు పుష్పించుటలో చాలా వరకు సహాయపడుతుంది. నువ్వు విత్తనము విత్తిన తర్వాత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే అది నువ్వు విత్తనం మొలకెత్తడానికి ఆలస్యమవుతుంది. అందువల్ల సరైన ఉష్ణోగ్రతలో నువ్వు పంటను వేసుకున్నట్లయితే చాలా వరకు మనం గణనీయమైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది. అయితే విత్తనం మొలకెత్తిన తర్వాత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే విత్తనం మొలక దశలోనే ఎదుగుదలను ఆపేస్తుంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నట్లయితే విత్తనం మొలకెత్తదు. అదేవిధంగా పుష్పించే దశలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే వంద్య పుష్పాలు ఏర్పడతాయి లేదా పక్వానికి రాకముందే పువ్వులు రాలిపోతాయి. అలాగే పుష్పించే దశలో అధిక ఉష్ణోగ్రతలు అంటే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఫలదీకరణ కూడా జరగదు. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ప్రదేశాలలో నువ్వు విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగు చేయరాదు. నువ్వు పంట వేసినప్పుడు మొలక దశలో సాధ్యమైనంత వరకు మంచు పడకుండా ఉండేటట్లుగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచు కురవడం వలన మొక్కల సాంద్రత కూడా తగ్గిపోతుంది. ఇక నేలల విషయానికి వస్తే ఈ నువ్వు పంటకు నీరు నిలువని తేలిక బరువు నేలలు చాలా వరకు శ్రేష్టం. ఆంగ్ల క్షార నేలలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పంట సాగుకు అంతగా పనికిరావు. ఇక నేల తయారీ విషయాన్ని గమనిస్తే నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని 2 సార్లు గుంటకతో చదును చేసుకోవాలి. తర్వాత పంట వేసుకున్నట్లయితే చాలా వరకు ప్రాథమిక

ంగా వచ్చేటువంటి తెగులను మనము నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. అయితే నువ్వులు చాలా సన్నగా చిన్నగా ఉంటాయి కాబట్టి విత్తనం విత్తే పద్ధతిలో చాలా వరకు మెలకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి సమపాలలో ఇసుక లేదా బియ్యపు నూకలు కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకున్నట్లయితే ఒత్తు మొక్కలు పడకుండా చాలా వరకు పంట నాణ్యత పెరిగేదానికి అవకాశం ఉంది. చీడపీడలు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక విత్తన శుద్ధి అంశాన్ని గమనించినట్లయితే ఏ పంటలో అయినా సరే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రైతాంగం విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే విత్తుకుంటే మనము పెట్టుబడిని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఈ నువ్వు విషయంలో కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేదా కాఫ్టాన్ లేదా మాంకో జబ్బుతో విత్తన శుద్ధి చేసినట్లయితే చాలా వరకు తెగులను తట్టుకుంటుంది. 21 రోజుల వరకు ఎటువంటి తెగుళ్లు ఈ పంటకు ఆశించవు. కిలో విత్తనానికి ఇమిడాక్లోఫ్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిదాక్సమ్ 25 WG 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ తెగులను మనము సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇక విత్తే దూరాన్ని గమనించినట్లయితే చాలా వరకు పతలాగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒత్తు మొక్కలు పడినట్లయితే పోషకాల మధ్య పోటీ పెరుగుతుంది కాబట్టి చాలా వరకు ఒత్తు మొక్కలు పడకుండా ఉండే విధంగా విత్తనాన్ని ఎదపెట్టుకోవాలి. విత్తే దూరాన్ని చూసినట్లయితే ఈ పంటలో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. ఇక కోస్తా జిల్లాలో అయితే ఎర్లీ ఖరీఫ్లో 15 నుంచి 31 వరకు విత్తుకోవచ్చు. అదేవిధంగా రబీ లేదా వేసవిలో వేసుకునేటట్లయితే 15 నుంచి 31 వరకు కూడా వేసుకోవచ్చు. ఇక రాయలసీమ ప్రాంతాల్లో అయితే 6 నుంచి 7 వరకు ఖరీఫ్ పంటగా వేసుకోవచ్చు. రబీ లేదా వేసవి పంటగా వేసుకునేటట్లయితే 1 జనవరి నుంచి 1 జూలై వరకు కూడా వేసుకునే దానికి అవకాశం ఉంది. నువ్వులలో విత్తే సమయం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రబీ వేసవి కాలంలో వేసేటప్పుడు చలి మంచు పడుతున్నప్పుడు విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. కొద్దిగా ఉష్ణోగ్రతలు అంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన తర్వాత వేసుకున్నట్లయితే మొలక శాతం బాగా ఉంటుంది. ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక నువ్వులో రకాల విషయాన్ని గమనించినట్లయితే గౌరీ, ఎలమంచిలి 11, దీన్ని వరాహ అని కూడా అంటారు, మాధవి, ఎలమంచిలి 17, ఈ రకాన్ని గౌతమ్ అంటారు, ఎలమంచిలి 66, దీన్ని శారద అని పిలుస్తారు. ఈ రకాలన్నీ కూడా సుమారుగా 80 నుంచి 90 రోజుల మధ్యకాలంలో పంట చేతికి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా వరకు దిగుబడిలో నాణ్యమైనవిగా చెప్పుకోవచ్చు. గౌరీ రకాన్ని గమనించినట్లయితే 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుమారుగా 1 ఎకరాకు 250 కిలోలు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ రకం ముదురు గోధుమ రంగు విత్తనం. ఇది కోస్తా జిల్లాలకు చాలా వరకు ఇది అనువైన రకంగా శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది, సిఫారసు చేస్తున్నారు కూడా. అదేవిధంగా ఎలమంచలి 11 ఈ రకాన్ని చూస్తే ఎర్లీ ఖరీఫ్లోనూ రబీలో కూడా వేసుకోవచ్చు. 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుమారుగా 350 కిలోల నుంచి 400 కిలోలు కూడా 1 ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నూనె శాతం కూడా ఇందులో ఎక్కువగా వస్తుంది. 52.5% నూనె వచ్చేదానికి అవకాశం ఉంది. ముదురు గోధుమ రంగు విత్తనం. ఇది కోస్తా రాయలసీమ జిల్లాలకు చాలా వరకు అనుకూలం. పంట ఒకేసారి కోతకు వస్తుంది కాబట్టి రైతుకు ఇది ఎంతో అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మాధవి, ఈ రకం ముందస్తు ఖరీఫ్లో వేసుకోవచ్చు. సుమారుగా 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 200 కిలోలు 1 ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నూనె శాతం కూడా 50 నుంచి 55 వరకు కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. పలు పంటల సరళికి చాలా వరకు ఇది అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైనంతవరకు రైతాంగం ఈ నూనె జాతి పంటలలో నువ్వు పంటను వేసుకున్నట్లయితే మంచి లాభాలు ఆర్జించేదానికి అవకాశం ఉంది.

మీరింతవరకు నువ్వు సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

0: వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదిండిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. తరువాత కలిదండిలో నిర్వహించే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఒక కాలపరిమితి విధించి అంటే మార్చి 2027 కల్లా ప్రభుత్వ తరపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అదే ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరికీ కోరుతున్నాను.
0: రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. నాగార్జునసాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం ఈ తెల్లవారుజామున ఆదిపూజతో యాగక్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్ధిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తరువాత దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానాశ్రయ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్ లో మన స్టేట్ లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది.
0: హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశ ఐక్యతకు దేశభక్తికి త్రివర్ణ పతాకం ప్రతీకగా నిలుస్తోందని, భారతీయుల పోరాట స్ఫూర్తికి వందే మాత్రం గత 150 ఏళ్లుగా శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని హర్ఘర్ తిరంగ వెబ్సైట్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వందే మాత్రం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో మరింత బలపడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు

తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందటంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచార్య జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1914 ఆగస్టు 10వ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయనకు తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షునిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్రపత్రికలో కూడా పనిచేశారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన సుందరాచారి తుదిశ్వాస విడిచారు. సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఒకసారి విందామా?

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 955 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేలో ఎంఈఐ 634 వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునీకరణ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిషా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 అనంతరం 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వెస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది.

రచన శ్రీ ఐ సుబ్బారావు. 7:15 ఉదయకిరణాలు. కార్యక్రమంలో భాగంగా నేటిమాట శీర్షికన శంకరంబాడి సుందరాచారి జయంతిని పురస్కరించుకొని ఆయనను గురించిన విషయాలు తెలుసుకుంటారు. ఇంకా శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్భంగా వారి గురించి రామ్ గోపాల్ రెడ్డి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం శ్రీ దిట్టకవి శ్రీనివాస ఆచార్యులు గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 నిన్న జరిగిన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం వేడుకలపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ టి జీవన్ గారు, సహకారం శ్రీ పివి నరసింహారావు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గీతాంజలిలో వర్ణనా శైలి మార్మికత గురించి శ్రీమతి వి లక్ష్మిగారి ప్రసంగం ప్రసారమవుతుంది. 10:00 అనంతరం 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం 6:00 రాత్రి 11:00 హిందీలో, 6:05 రాత్రి 9:00 అనంతరం 11:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి. 7:15 వ్యవసాయ పాఠశాల ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళకువల గురించి డాక్టర్ కె జాన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ గ్రౌండ్నట్ మరియు ఆయిల్ సీడ్స్ ఆర్ఈఆర్ఎస్ తిరుపతి గారి వివరణ ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం క్రీడావలోకనం వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష ప్రసారమవుతుంది. ఇంకా వివి గిరిగారి ఈ జయంతి సందర్భంగా ఆయనను గురించిన విషయాలు ప్రసారమవుతాయి. 8:15 పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేలాయిరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 క్వశ్చనర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం క్లాసికల్ మ్యూజిక్ విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31వ తేదీ నాటికి 300 గిగావాట్ల సామర్థ్యం

0: ఆసుపత్రిని చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో విద్యార్థులు ఖండించారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలు అందించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు, తిరంగా కాన్సర్ట్లు, వందే మాతరం సామూహిక గానం ద్వారా ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పౌరులు జాతీయ గీతాన్ని జరుపుకోవడానికి వందే మాతరం 150వ వార్షికోత్సవం ఒక అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది వేడుకల్లో సూర్యపథ్ తిరంగా ఒక కీలకమైన విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను త్రివర్ణ పతాక ఉత్సవంలో ఏకం చేసే లక్ష్యంతో చేపట్టే మొట్టమొదటి వినూత్న కార్యక్రమం అని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పౌరులు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో తమ సెల్ఫీలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. స్వాతంత్ర దినోత్సవంతో ముడిపడి ఉన్న హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక భారీ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకం గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి అసాధారణ ప్రదర్శనలతో ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా చేస్తారని, ఈ క్రీడాకారుల విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. క్రీడల్లో కృషి చేసేవారే ఎదుగుతారని పేర్కొంటూ మోదీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకుని భారత్ను ఉత్సాహపరచాలని, భారత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1: జో ఖేలేగా వో ఖేలేగా, ఆల్వేజ్ చీర్ ఫర్ భారత్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి
0: జై. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. వివిధ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు, 17 రజత పతకాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకున్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 300 గిగావాట్ల స్థాయిని మన దేశం దాటింది. గత నెల 37వ తేదీన సాధించిన ఈ మైలురాయి 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల సామర్థ్య లక్ష్యంలో 60% పైగా వాటాగా ఉంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో సాంప్రదాయేతర విద్యుత్ సామర్థ్యం వాటా 54% చేరుకుందని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. వివిధ రంగాల నుంచి లభించిన బలమైన సహకారంతోనే పరిశుద్ధ ఇంధన ఉత్పాదకతలో వృద్ధి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సోలార్ విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 165 గిగావాట్లకు చేరుకుంది. 2025-26లో దేశంలో రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్ల సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం చేర్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు దృష్టి పెట్టాల్సిన కీలకమైన అంశాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి అవసరాలను అంచనా వేసేందుకు ఒక ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు.

0: చక్కెర మార్కెట్లో అందుబాటులో నిరంతరం ఉండేలాగా పర్యవేక్షణ జరపడం, తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్తంగా పేలుడు పదార్థాల నిర్వీర్యకరణ విన్యాసాలు 2026 ఈవేళ నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదర్న్ నెవల్ కమాండ్ లో నిర్వహించనున్నాయి. రెండు దేశాల నేవీల ప్రత్యేక డైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారం పెంపొందించేందుకు, నావిక సంబంధాలను బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు తోడ్పడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతుండగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చెందిన 3 ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యులు అజితా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనిమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు సమర్పించారు. రాష్ట ప్రభుత్వం సిఫారసు మేరకు జేపీఎస్సీ 3 సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తమ డిమాండ్లకు సంబంధించి రాష్ట ప్రభుత్వాన అబద్దాలు ప్రచారం చేస్తోందని మరోపక్కన జార్ఖండ్లోని విద్యార్థి నిరసనకారులు ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెట్టిన డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఈ ఆరోపణలు చేశారు. రాంచీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి ప్రతినిధులు తమ కొనసాగుతున్న నిరసనకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలను, ప్రజలను అభ్యర్థించారు. మరోపక్క విధానసభ మార్చికు విద్యార్థులు పిలుపునిచ్చిన దృష్ట్యా రాంచీలో జార్ఖండ్ పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ముస్తఫా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ అధ్యకుడు మొహసెన్ రజాయ్ను నియమించారు. ఈ పదవిలో ఉన్న మొహమ్మద్ బాకిర్ జోల్గాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. మార్చిలో అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హత్యకు గురైన అలీ లారిజాని ఆ తర్వాత మొహమ్మద్ బాకిర్ జుల్ఖాద్ ఈ పదవిని నిర్వహించారు. పార్లమెంట్కు అభ్యర్థులను పరిశీలించే గార్డియన్ కౌన్సిల్కు, ఇరాన్ ఎక్స్పీడియన్సీ డిసెంటైన్మెంట్ కౌన్సిల్కు మధ్య ఉన్న విద్వేషాలను ఇది పరిష్కరించనుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఈ రోజుకు వాతావరణ సూచన జారీ చేసింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అస్సాం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముంబైలో జరిగిన ఎఫ్ఐఎస్యు వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో టీమ్ ఈవెంట్ లో భారత్ రజత పతకం గెలుచుకుంది. ఓం సెంవాల్, షమినారియా, సూరజ్ కుమార్ చంద్, నిరుపమ దుబేలతో కూడిన భారత్ స్క్వాష్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ లో హాంకాంగ్ చైనాతో తలపడగా మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎఫ్ఐబిఏ అండర్ 18 ఏషియన్ బాస్కెట్ బాల్ కప్ పోటీలు అహ్మదాబాద్ లో జరుగుతాయి. భారత్ తరఫున కోచ్గా, ఫిజియోథెరపిస్ట్గా ప్రాతినిధ్యం వహించేందుకు గుజరాత్కు చెందిన 3 స్థానికులను ఎంపిక చేశారు. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31 నాటికి 300 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏకి సంబంధించి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన శంకరంబాడి సుందరాచారి గారి జయంతిని పునస్కరించుకొని వారి గురించిన విషయాలను వింటారు. అనంతరం శంకరంబాడి సుందరాచారి గారి జయంతి సందర్భంగా వారి గురించి రామ్ గోపాల్ రెడ్డి గారి ప్రసంగం, ఇంకా శ్రీ దిట్టకవి శ్రీనివాచార్యులు గారి స్వీయ కవితలు వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: ముఖాన మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడువుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: తెలుగు భాషా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన మహనీయుల్లో శంకరంబాడి సుందరాచార్యులు ఒకరు. సరళమైన పదాలతో, మధురమైన భావాలతో తెలుగు ప్రజల హృదయాలను హత్తుకునే రచనలు చేసిన ఆయన కవి, రచయితగా విశిష్టమైన గుర్తింపు పొందారు. తెలుగు భాషపై అపారమైన అభిమానం కలిగిన సుందరాచారి తన రచనల ద్వారా తెలుగు భాషా గొప్పతనాన్ని, తెలుగువారి సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని సాహితీ సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. శంకరంబాడి సుందరాచారి పేరు వినగానే ప్రతి తెలుగు హృదయంలో మార్మోగే గేయం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గుర్తుకొస్తుంది. తెలుగు తల్లి గొప్పతనాన్ని, తెలుగు నేల అందాలను, తెలుగు సంస్కృతి వైభవాన్ని ఎంతో హృదయంగా కీర్తించిన ఈ గేయం తరతరాలుగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఆయన కలం నుంచి జాలువారిన ఈ గేయం కేవలం ఒక పాటగా కాకుండా తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. సులభమైన భాషలో గొప్ప భావాలను పలకరించటం ఆయన రచనా శైలిలో ప్రత్యేకత. కవి, రచయితగా సుందరాచారి చేసిన సేవలు తెలుగు సాహిత్యానికి ఎంతో విలువైనవి. సమాజం, సంస్కృతి, భాష, దేశభక్తి వంటి అంశాలను తన రచనల్లో ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారాయన. ఆయన రచనల్లో తెలుగు నేలపై ప్రేమ, మాతృభాషపై మమకారం, మన సంస్కృతిపై గౌరవం స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే శంకరంబాడి సుందరాచారి పేరు వినగానే తెలుగు సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మహనీయుల జయంతులు కేవలం వారి పుట్టినరోజులను గుర్తు చేసుకునే సందర్భాలు మాత్రమే కాదు, వారి ఆశయాలను, ఆలోచనలను, సాహితీ సేవలను మరోసారి మననం చేసుకునే గొప్ప అవకాశాలు. శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్భంగా మన మాతృభాష తెలుగు పట్ల ప్రేమను మరింత పెంచుకుందాం. ఆయన కలం పలికించిన తెలుగు తల్లి గీతాన్ని స్మరించుకుంటూ తెలుగు భాషను గౌరవిస్తూ ముందుకు సాగుదాం. అక్షరాలతో ఆత్మీయతను పంచిన ఆ మహాకవి స్మృతికి ఘన నివాళులు అర్పిద్దాం. మీరింతవరకు నేటిమాట శీర్షికన శంకరంబాడి సుందరాచారి జయంతి పునస్కరించుకొని వారి గురించిన విషయాలను విన్నారు.

0: కార్యక్రమంలో శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్భంగా వారి గురించి రామ్ గోపాల్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత రచయిత శ్రీ శంకరంబాడి సుందరాచారి గురించి. ప్రతి వ్యక్తి జీవితంలో కీలకమైన దశ విద్యార్థి దశ. అలాంటి విద్యార్థి దశ నుండి పిల్లలలో దేశభక్తిని పెంపొందించడానికి ప్రతినిత్యం పాఠశాలల్లో జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆలపించడం జరుగుతుంది. ప్రత్యేక సందర్భాలలో జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తారు. జాతీయ గీతం, జాతీయ గేయం, జాతీయ జెండా, రాష్ట్రగీతం, వీటన్నింటినీ పరిచయంతో పాటు వాటిని రచించిన ప్రసిద్ధ వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే విద్యార్థులకు జాతీయ గీతమైన వందే మాతరం రచయిత బంకించంద్ర చటర్జీ అని, జాతీయ గేయం జనగణమన రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ అని సూపరిచయం. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించి కూడా తెలుసు. కానీ మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత అయిన శంకరంబాడి సుందరాచారి గురించి మనలో ఎంతమందికి తెలుసు? 30 సంవత్సరాల తర్వాత టంగుటూరి సూర్యకుమారి గారి అద్భుత గాత్ర విన్యాసంతో వెలుగులోకి వచ్చిన మన రాష్ట్ర గీత రచయిత అయిన శంకరంబాడి సుందరాచారి గురించి మరియు వారి జీవిత విశేషాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ రాజగోపాలాచారి కమలమ్మ దంపతులకు 1914 ఆగస్టు 10వ తేదీన శంకరంబాడి జన్మించారు. రాజగోపాలాచారి కోర్టులో ఉద్యోగం చేసేవారు. వారు వృత్తిరీత్యా అనేక ప్రాంతాలకు బదిలీ అవుతున్న కారణంగా కుమారుడైన శంకరంబాడి సుందరాచారి గారిని మేనమామ ఇంట్లో ఉంచి చదివించారు. మేనమామ సనాతన సంప్రదాయానికి కట్టుబడ్డవారు అయినా మేనల్లుడికి కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చాడు. అలా మురిపంతో పెరిగారు సుందరాచారి. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం హైస్కూల్లో ఫైనల్ పాస్ అయ్యాడు. అక్కడి నుండి మదనపల్లెలో బీసెంట్ థియోసాఫికల్ కళాశాలకు వెళ్ళి ఇంటర్ చదివి ప్రథముడిగా పాస్ అయ్యాడు. ఇది అప్పట్లో రాయలసీమలోని ఏకైక జూనియర్ కళాశాల. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు పెద్దగా సాగలేదు. ఒకనొక సందర్భంలో శంకరంబాడి సుందరాచారి గారిని మందలిస్తూ నీకెందుకురా జందెం అని వాళ్ళ నాన్నగారు అనడం, వెంటనే జందెం తీసివేస్తూ నాకు జందెం అవసరం లేదని చెప్పారు. ఆ కోపంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోవడం జరిగింది. అలా ఇల్లు విడిచి వెళ్ళిపోయిన శంకరంబాడి సుందరాచారి గారు భుక్తి కొరకు చిన్న చిన్న పనులు చేయవలసి వచ్చింది. కళ్ళ ముందే కుమారుడు అలా ఏదో ఒక పని చేస్తూ ఉండడం రాజగోపాలాచారికి నచ్చలేదు. అప్పుడు శంకరంబాడి సుందరాచారి గారు తిరుపతిని వదిలిపెట్టి చెన్నై చేరుకున్నారు. చెన్నైలో ఆంధ్రపత్రిక ఎడిటర్ కాశీనాథుని నాగేశ్వరరావు గారిని కలిశారు. కాశీనాథుని నాగేశ్వరరావు గారు శంకరంబాడి సుందరాచారి గారిని ఆంధ్రపత్రికలో ప్రూఫ్ రీడర్గా నియమించారు. ఆ తర్వాత సబ్ ఎడిటర్ అయ్యారు. శంకరంబాడి సుందరాచారి గారు కళావాణి పేరుతో వ్యాసాలు వ్రాసేవారు. 1939 చిత్తూరు బోర్డు హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరారు. కాంచీపురం వాస్తవ్యులు వేదమ్మాలను వివాహం చేసుకున్నారు. సుందరాచారి గారికి నాటకాలు రాసే అలవాటు కూడా ఉంది. 1946 సినిమా రంగం నుండి పిలుపు అందుకున్నారు. చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేక 2 సంవత్సరములు సెలవు తీసుకున్నారు. దీనబంధు చిత్రానికి మాటలు పాటలు రాశారు. మద్రాస్ ఆకాశవాణి కేంద్రం వారు సుందరాచారి గారి ప్రతిభను గుర్తించి అనేక ఉపన్యాసాలు పాటలు రికార్డు చేశారు. 14వ సంవత్సరం నుండే కవితలు రాస్తున్న సుందరాచారి గారు 1946-48 మధ్యలో పద్యరచనలో మెలకువలు తెలుసుకున్నారు. కఠినమైన పదాలతో కాకుండా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా రచనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత నుండి తేటగీతి పద్యాలను మాత్రమే రచించారు. అలా 9,000 తేటగీతి పద్యాలను రచించారు ఆయన. 1951 సుందరాచారి గారికి జూనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా ప్రమోషన్ వచ్చింది. కానీ ఆ తరువాత తనపై అధికారులు తనను బానిసగా చూస్తున్నారనే భావనతో స్వేచ్ఛగా ఉండటానికి అలవాటు పడిన ఆయన 1954 ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటికి సుందరాచారి గారి వయస్సు 40 సంవత్సరములు మాత్రమే. అధికారులు రాజీనామాను అంగీకరించారు. అప్పటి నుండి తన సమయమంతా కవితా రచనలకే వినియోగించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ భాషలో రచించిన గీతాంజలిని సుందరాచారి గారు తెలుగులో అనువదించారు. సుందరాచారి గారు తనను తాను నిత్య విద్యార్థిగా ఈ విధంగా పరిచయం చేసుకున్నారు. తప్పులకు పాటుపడిన యుత్తములు గలరు గాన, నిందను నందందు గానబడిన తప్పులను దిద్ద ప్రాజ్ఞులు తలపడినను తాపడన నేను నిత్య విద్యార్థి నగుట అని చెప్పుకున్నారు. సుందరాచారి గారు అనేక రచనలు చేశారు. అందులో కెరటాలు, సుందర సుధా బిందువులు,

నా స్వామి, బుద్ధగీత, వేదకవి, వాల్మీకి సుందర రామాయణము, సుందర భారతము, గీతాంజలి, ఏకలవ్యుడు, జపమాల వంటి అనేక రచనలు రచించారు. సుందరాచారి గారు క్రీస్తు శకం 1944 మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను రచించారు. కానీ దాదాపు 3 దశాబ్దాల వరకు ఆ పాట అంతగా ప్రాచుర్యం పొందలేదు. 1974 టంగుటూరి సూర్యకుమారి గారిని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఆ వేదిక మీద ఆంధ్రుల భావ హృదయాలను మేల్కొల్పే విధంగా సూర్యకుమారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. అప్పటి వరకు ఆ గీత రచయిత ఎవరో ప్రపంచానికి తెలియదు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం సుందరాచార్యుని గుర్తించి ఘనంగా సన్మానించారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేయటం వల్ల కుటుంబం ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. సుందరాచారి గారికి సంతానం లేకపోవటం, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం కారణంగా వేదమ్మాల్ గారు మరణం చెందడం సుందరాచారి గారిని కృంగదీశాయి. 1974 రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పెన్షన్ మంజూరు చేసింది. గాంధీజీ ఖద్దరు స్వరాజ్యోద్యమ స్ఫూర్తిని సుందరాచారి గారు సున్నితంగా వర్ణించారు. ఇలాగా, పాడవే రాట్నమా ప్రణవ భారత గీతి, 7 దీవులలో నా ఏపారు నీ ఖ్యాతి, ఆడవే కదురని ఆటయే మా కోట, వేడికో నీ నూలు లేత వెన్నెల చాలు, నీ కోవయే మాకు నిజము ముక్తికి త్రోవ, నీ సేవయే మాకు విశ్వ మానవ సేవ అని వర్ణించారు. 1964 సుందరాచారి గారు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని కలవటం జరిగింది. నెహ్రూ గారికి పిల్లల గురించి ఒక ఆంగ్ల పద్యాన్ని వివరించారు. ఆ పద్యానికి ముగ్ధులైన నెహ్రూ గారు చెక్కుపై 500 రూపాయలు స్వయంగా రాసి సంతకం చేసి శంకరంబాడి గారికి అందించారు. రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి సుందరాచారి గారు తన కవితల్ని వినిపించారు. సంతోషించిన రాష్ట్రపతి ఘనంగా సన్మానించటానికి సిద్ధమయ్యారు. కానీ శంకరంబాడి గారు కవులకు కేవలం 116 ఒక శాలువా మాత్రమే చాలునని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. అంతటి నిరాడంబర జీవి శంకరంబాడి గారు. చిత్తూరు జిల్లాలో గొల్లపూడి మారుతీరావు గారు కళావని పేరుతో ఒక నాటక సమాజం స్థాపించారు. ఆ నాటక సమాజానికి ప్రార్థనా గీతం శంకరంబాడి గారే రచించారు. శంకరంబాడి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది. 2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచారి గారి జ్ఞాపకార్థం కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ విగ్రహం వద్ద నిరంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట వినిపించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. శంకరంబాడి గారు సరళమైన పదాలతో రచనలు చేయటం వలన తెలుగు భాషలోని ముఖ్యమైన గ్రంథాలన్నీ సాధారణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎక్కువ మంది రచనల్ని చదవడానికి అవకాశం ఏర్పడింది. తెలుగు భాషను మనందరికీ సరళంగా పరిచయం చేశారు శంకరంబాడి గారు. శంకరంబాడి గారి విలువలతో నిండిన నిరాడంబర జీవితం మనందరికీ ఆదర్శం. ప్రతిరోజు ప్రార్థనా సమయంలో విద్యార్థులు ఆలపించే రాష్ట్రగీతాన్ని మనకు అందించిన శంకరంబాడి గారు చిరస్మరణీయులు. పుట్టింది పరమనైష్టిక కుటుంబంలో, వైష్ణవ సాంప్రదాయ కుటుంబంలో. చదివింది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో. కానీ వైవాహిక జీవితము కలిసి రాలేదు. సంసార జీవితంలో సరిగమ పదనిసలు లేవు, బిడ్డలు లేరు. భార్య మానసిక ఆరోగ్యం సరిగా లేనిది. ఏది ఏమైనా ఇంట బయట ఆయనకు కలిసి రాలేదు. పిల్లలు లేని సుందరాచారి పిల్లలు రోజూ పాడుకునే పాట రాశాడు. గాలి దుమారంలా బతికిన ఆయన స్థిరమైన పదాలను కూర్చాడు. దారిద్ర్యంలోనూ తన పద సంపదతో వెలిగిపోయారు. ఆస్తులు ఏమీ పోగేసుకోకపోయినా తెలుగు వాళ్లకు వారసత్వంగా రాష్ట్ర గీతాన్ని ఇచ్చిపోయాడు. సుందరాచారి గారి జీవితం ఒడిదుడుకులతో సాగిన బండి నడక అయినా తన మట్టి రోడ్డులో తన గమ్యం తాను చేరుకుంది. ఆ తరం కవుల ప్రశంసలు పొందింది. విశ్వనాథ, శ్రీపాద, రాయప్రోలు, గడియారం, పుట్టపర్తి, రాళ్లపల్లి వంటి కవులు

0: కవులు ఆయన కవితల్ని మెచ్చుకున్నారు. సుందర జీవితం అందరికీ అందుబాటులో ఉండదనే సుందర సత్యానికి నిలువెత్తు నిదర్శనం మన సుందరాచారి.
1: మీరింతవరకు శంకరంబాడి సుందరాచారి గారి జయంతి సందర్భంగా వారి గురించి రామ్ గోపాల్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
5: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
4: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
5: మరైతే సరైన నంబర్
4: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
5: మీరు నన్ను కాపాడారక్క.
4: పని నుండి కాదు,
5: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: పల్లెటూరు పచ్చని చేలతో పాడి పంటలతోడ ఉరలు నట్టిది తెలుగు పల్లెటూరు. కూరగాయలతోడ కోరిన పూలతో ప్రజలను ఆకర్షించు పల్లెటూరు. కోడి కూతలతోడ కూర్మి ముగ్గులతోడ భాగ్యము కలిగించు పల్లెటూరు. చూడముచ్చటగాను కోడిదూడలిగురా పారవస్యమునందు పల్లెటూరు. వావి వరుసలతో ప్రజ పలకరించుచుండ వంటలతోడ నోరూరుచుండ కలుపుగోలుతనమ్మున గ్రామ ప్రజకు పరమ సంతోషమసగును పల్లెటూరు. మగమోట మదిలేక మోసముగా వెంచు వంచకులుండరు పల్లెటూర. మాయమాటలు చెప్పి మహిళామతల్లుల బాధింపరెవ్వరూ పల్లెటూర. అన్యుల భూముల ఆక్రమించడు నట్టి పాతకులుండరు పల్లెటూర. కార్ఖాన ధూమము, కార్ల మ్రోతలు మరి బార్లు కనపడవు పల్లెటూర. వాగు వంకలు గలగల పారుచుండు పక్షి సంతతి కూతలు పరిడవిల్లు కళ్ళ కపటములెరుగని పల్లెటూరు. చెన్నుగా ప్రతి ఇంటను సిరులు నింపు అన్న వదినయంచు అత్తమామాయంచు పిన్ని బాబాయంచు పిలుచుచుంద్రు. ఎవరికైనను కష్టమిసుమంత గల్గిన అందరొక్కటగుచు ఆదుకొందరు. అతిథులెందరూ రాగా అన్నము పెట్టుచు ఇంపుగాగను పలకరించుచుంద్రు. అన్ని పండుగలందు ఆత్మీయము పొంగ చెన్నుగ సంబరాలు చేసుకొందరు. చిన్న చిన్న సమస్యలను చిటికలోన ఊరి పెద్దల తీర్చుచునుందురెప్పుడు. పాడి పంటల నిలయము పల్లెటూరు, పల్లెలే పట్టుగొమ్మలు భరతభువికి. శీర్షిక గురువు. అజ్ఞాన తిమిరము అంతమ్ము గావించి జ్ఞానమునందించు జ్ఞాని గురువు. తెలియని విషయాలు తేట తెల్లమ్ముగా వివరింపగలిగిన వేత్త గురువు. వక్ర మార్గమున పయనించు వారికి రుజుమార్గమును చూపు హితుడు గురువు. అల్లరి పనులచే అదుపు తప్పిన వారికి బుద్ధులు బోధించు బుధుడు గురువు. రుద్ర వైష్ణవ బ్రహ్మల రూపు గురువు. వసుధ నరయంగనాపర బ్రహ్మ గురువు. కన్నవారల తరువాత ఘనుడు గురువు. పరమ గురువును పూజింపవలయు నరుడు. శీర్షిక ఆరోగ్య సూత్రాలు. మనుజులార, సూర్యోదయమునకు ముందే నిదుర లేవండి, కాచిన నీరు త్రాగి స్నానమునకు మీరందరూ చల్లనీరు వాడి చూడండి మీకు వల్ స్వాస్థ్యమబ్బూ. అన్నమును బాగా నమలిన ఎప్పుడే తినగవలయు, వండునప్పుడు గంజి వార్చవలయు. బాగా ఉడకని ఎన్నము పనికిరాదు, గ్యాసు కలిగించడి మసాలా అసలెవలదు. అందరికీ వ్యాయామము అవసరము, చేతనైనట్టి తగు శ్రమ చేయవలయు. అమిత బరువున్న వారలు ఆలసించకుండా బరువును తగ్గించుకొనగవలయు. క్రమము తప్పక ధ్యానయోగములు.

వసుధలోన పద్ధతిగా పళ్ళపొడి తోడపళ్ళు తోమవలయు త్రాగవలయు నీరు వలసినంత మూడు పూటల నాహారమును మరింత వేడిగా తినగవలయు వెక్కసముగా అన్నమును భుజించిన హాని కలుగు రేయి త్వరగా నిద్రించిన హాయి కలుగు వలదు రిఫైన్డ్ ఆయిలు వాడకండి మద్యపానము చేయుట మానుకొండు ధూమపానమునకు మీరు దూరముగను ఉన్న ఎడల స్వాస్థ్యము కలుగు ఉరివిలోన ఇలను శీతల పానీయములను మరియు ఫాస్ట్ ఫుడ్స్ను గాని చేపట్టకండి మీరు నివసించు ఇళ్ళును మీ పరిసరములను శుభ్రముగా నుండవలయు సొమ్ము ఇట్టి నియమాలు విధిగా పాటింతురేని నిండు నూరేళ్లు జీవింతు నిక్కముగను ఇందు సందేహము కింత ఏని లేదు కలదు ఆరోగ్యమది నీదు కరములోనే. శీర్షిక నేటి బాలురు. సాటి బాలురతోడ ముచ్చట్ల కొరకు పొంచి బాలికాతతిని ఏడ్పించు కొరకు స్వీయ దర్పమునట ప్రదర్శించు కొరకు బడిగి నేగుచునున్నారు బాలురిపుడు. గురువుగారులను పూజించు గుణము లేదు పెద్దలను గౌరవ

0: ఇదియే ఈనాటి విద్యార్థి మదిని గోలా. చేతిలోన సెల్లు, చేతలరయ నిల్లు, మాటలెంతో సొల్లు, నోట జొల్లు, తండ్రి జేబు చిల్లు, తనదు చదువు చెల్లు, ఎల్లవేళల ఇల్లు గుల్ల ఎగును. నేటి మహిళల పరిస్థితి. స్త్రీలు పూజింపబడు చోట దేవతాళి సంతసించునటంచు శాస్త్రవిధులు పలికిరెప్పుడో. కాని ఈ కలియుగాన మహిళలను గౌరవించడి మనుజులేరి. కలియుగమ్మున దౌర్త్యము బలియుటను చలనచిత్ర ప్రభావము పలు విధాల యువకులను చెడగొట్టుచున్నట చేసి సుదతులకు భద్రతన్నది శూన్యమయ్యే. స్త్రీలపై గౌరవమ్మది లేని కథన ఒరులు మనకేల ఎనిమిన్న కుండు కథన. లేశమైన పాపపు భీతి లేని కథన తరుణులపైని దాడులు జరుగుచుండే. కొంటె బాలురు వీధిలో వెంటబడుచు తమను వేధించునప్పుడు ధైర్యమప్ప చెప్పవలయు పోలీసుకు తప్పకుండా అటుల నొనరింప వేధింపులు అణగుచుండు. అమిత కామాంధులైనట్టి ఎవరి మీద ఆత్మ సంరక్షణార్థమై అబలలెల్ల నేర్చుకొనవలను కరాటే నేర్పు మీర తలచి చూడంగనయ్యది తప్పు కాదు. పురుష వేధింపులకు భీతి పొంది అబల మిన్నకున్నచో వేధింపు మిన్నయవును. కాన స్త్రీలు ఎదురు తిరిగి కర్కశముగా చెప్పు చేబూనినప్పుడే చేటుదలగు. ముఖ్యముగా తల్లిదండ్రులు పుత్రతతికి చిన్నతనములనే మంచి చెడులగూర్చి చెప్పవలే. దుష్టతతితోడ స్నేహములను చేయకుండంగా ఒక్క కన్నేయవలయు. స్త్రీలపై దాడి చేసడి చనటులను ప్రభుత కఠినముగా శిక్షింప భూతలమున స్త్రీలపై దాడి తగ్గును. స్త్రీల సంఘములను గట్టిగా ఉన్నచో ముప్పుదలగు. గాంధీ మళ్ళీ జన్మించు మహిత గాంధీతాత మరోలేమయ నిన్ను భరతదేశమందు మరల పుట్టు. ఏళ్ల కొలది నీవు జైళ్లలో మృగ్గియు అష్ట కష్టములను అందినావు. జనన దేశమునకు స్వాతంత్ర్యమును గూర్ప జైలుకేగినట్టి సమరవీర లాఠి దెబ్బలప్పుడు లక్ష్యపెట్టక నీవు ఎన్నో బాధలను భరించినావు. సత్యమున్ శాంతి త్యాగాల శస్త్రములుగా మరచుకొనియును దాస్యము తొలగజేయ. ఆంగ్ల సైన్యము ఆశ్చర్యమందునట్లు సహనమును చూపినట్టి సంస్కర్తవీవు. భరతదేశమంత బాగుగా తిరిగి దేశ ప్రజలలోన దేశభక్తి నింపినట్టి నీవు నిజమైన నేతవు. మరల పుట్టు గాంధీ భరతమందు. శాంతి హితముగాను సత్యాగ్రహమును అమలుపరచి జగమునందునరయ అందినావు గద మహాత్మయన్ బిరుదును. ఘనచరిత్రనే ఇది గాంధీతాత. ఎన్నో బాధలంది ఎట్టకేలకు నీవు ఆంగ్ల పాలకులను అదరగొట్టి భరతమందు గలుగు పారతంత్ర్యము బాపి ఆదుకొంటివట మహాత్మగాంధీ. నేటి దేశ పరిస్థితులు నీవు కూడా చూచుచున్నావు కాబట్టి చొప్పడంగా భారతమ్మన మరి ఒక మారు పుట్టి కష్టమయ్యను కాపాడు గాంధీతాత.
1: మీరింతవరకు శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి స్వీయ కవితలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. ఒక అందమైన భావానికి స్వరం తోడైతే అదే మెలడీ, ఒక మధురమైన జ్ఞాపకానికి పాట తోడైతే అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అలాంటి మధురానుభూతిని పంచే సినీ గీతం ఇప్పుడు మీకోసం వినబోతున్న

మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. ఒక అందమైన భావానికి స్వరం తోడైతే అదే మెలడీ, ఒక మధురమైన జ్ఞాపకానికి పాట తోడైతే అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అలాంటి మధురానుభూతిని పంచే సినీ గీతం ఇప్పుడు మీకోసం. వినబోతున్న పాట రావోయి చందమామ చిత్రానికి గాను బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి.

అందం అంటే రూపం మాత్రమే కాదు, ఆ అందంలో దాగున్న హుందాతనం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం కూడా. అలాంటి అందమైన అమ్మాయి రూపాన్ని, గుణాన్ని, ప్రత్యేకతను పొగుడుతూ సాగే ఈ మధురమైన పాటను ఇప్పుడు 101.5 మార్కాపురం ఎఫ్ఎం ద్వారా బావలహరిలో ఆస్వాదిద్దాం. వినబోతున్న పాట కుదిరితే కప్పు కాఫీ. చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిహాల్ పాడిన పాట వింటారు. సంగీతం యోగీశ్వర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

కార్యక్రమంలో వినబోతున్న పాట వేదం చిత్రానికి గాను ఎంఎం కీరవాణి పాడి సంగీతం అందించిన పాట వింటారు.

0: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. నిన్న జరిగిన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం వేడుకలపై రేడియో నివేదిక వింటారు.
1: ఒక స్వరం, ఒక ప్రయాణం, ఒక అనుబంధం, అదే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్నారు స్వామి వివేకానంద. ఆత్మవిశ్వాసానికి ఆ మాటలు ఒక స్ఫూర్తి, ఆలోచనకి ఆ మాటలు మార్గదర్శకం. ప్రజల గొంతుకగా, సమాజానికి దిక్సూచిగా నిలిచే ఆకాశవాణి ప్రయాణానికి కూడా ఈ మాటలు అక్షరాలా అద్దుతాయి. ఆకాశవాణి అంటే కేవలం ఒక మాధ్యమం కాదు, ప్రజలతో మమేకమైన ఒక అనుబంధం. పల్లె నుంచి పట్టణం వరకు, రైతు నుంచి విద్యార్థి వరకు, కళాకారుడి నుంచి సామాన్యుడి వరకు, ప్రతి ఒక్కరి జీవితాన్ని తన కార్యక్రమాల ద్వారా పలకరించే ఒక ఆత్మీయ నేస్తం మన ఆకాశవాణి. అలాంటి ప్రజాప్రసార మాధ్యమం మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో, ఈ ఆనందోత్సవ వేళ విచ్చేసినటువంటి గౌరవనీయులైన మన స్టేషన్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీ టి జీవన్ గారికి, ముఖ్య అతిథి అయిన ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు విశాలాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎన్వి రమణ గారు.

0: వారికీ మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నా తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మాటకు మాధుర్యం, స్వరానికి సౌరభం, సమాచారానికి విశ్వసనీయత, ప్రజల హృదయాలకు చేరువ, ఇదే మన ఆకాశవాణి. 33 సంవత్సరాలుగా ఎన్నో స్వరాలను మీ ముందుకు ఎందరో ప్రతిభావంతులను పరిచయం చేసిన మరెందరో శ్రోతల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించి ఈరోజు ఆ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఇంకా భవిష్యత్తు ప్రయాణానికి నూతన ఉత్సాహంగా అడుగులు వేస్తూ ఘనంగా ఈ 34వ వార్షికోత్సవం ప్రారంభిద్దాం. ఇప్పుడు మన ప్రోగ్రాం హెడ్ జీవన్ సార్ గారిని వారి మాటల్లో మన రేడియో స్టేషన్ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను.
1: అందరికీ నమస్కారం. మార్కాపురం స్టేషన్ 1993లో స్టార్ట్ అయింది. ఫస్ట్ 93లో వై హనుమంతరావు గారు, తర్వాత శ్రీ కేవి హనుమంతరావు గారు 94 నుంచి 96 చేశారు, తర్వాత వివి సుబ్బన్న గారు 96 నుంచి 97, తర్వాత పిసివి సత్యనారాయణ గారు 97 నుంచి 99, పి పాండురంగరావు గారు 99 నుంచి 2000, ఎం కృష్ణకుమారి 2000 నుంచి 2002, శ్రీ శివప్రకాశం గారు 2002 నుంచి 2004, శ్రీ ఎన్ సుధాకర్ గారు 2004 నుంచి 2007, శ్రీ సి దేవదాస్ గారు 2007 నుంచి 2009, తర్వాత వై నాగేశ్వరరావు గారు 2009 నుంచి 2011, శ్రీ సిహెచ్ మహేష్ గారు 2011 నుంచి 2013 వరకు, శ్రీ అబ్దుల్ కుద్దూస్ గారు 2013 నుంచి 2015 వరకు, తర్వాత శ్రీ బి సూర్యప్రకాశ్ గారు 2016 నుంచి 2018, శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు 19 నుంచి 22, శ్రీమతి జి దివ్యా గారు 2022, శ్రీ పి ప్రశాంత్ కిరణ్ గారు 2002 నుంచి 2025 అక్టోబర్ వరకు ఉన్నారు. వీళ్ళందరూ వేసిన పునాదిలోనే ఇప్పుడు నేను నిలబడ్డాను. 93 నుంచి ఒక్కొక్కలో చాలా కొత్త కార్యక్రమాలు చేశారు, ఎన్నో కొత్త మార్పులు తీసుకొచ్చారు, దానివల్ల ఇంతమంది శ్రోతలు పెరిగారు. ఈ స్టేషన్కి అన్నది ఒక ఐడెంటిటీ కావాలి. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు ఎప్పుడైనా పేరు ఎవరైనా అడిగితే జీవన్ అంటారు, అప్పుడు మా నాన్న అంటారా ఇంటి పేరుతో చెప్పు అంటారు. అది చాలామంది పేరెంట్స్ చిన్నప్పుడు అలా అలవాటు చేస్తారు. అలాగే మన ఆర్జీస్ ప్రజలకి ఫ్రీక్వెన్సీ కూడా చెప్పి అలవాటు చేయాలి. ఇంకా ఆకాశవాణి మార్కాపురం 101.5 FM పేరు అన్నది ఎప్పుడు ఒక్కటే పలికితే అది అందరి గుండెల్లో గమ్మున వెళ్ళి చేరుతుంది, ఎక్కువ రోజులు నిలిచి ఉంటుంది. ఒక్కొక్కరు ఆకాశవాణి మార్కాపూర్ అంటున్నారు, ఒక్కొక్కరు మార్కాపూర్ ఆకాశవాణి అంటున్నారు. మార్చి మార్చి మనం చెప్తే అది ఉండదు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ఇది స్టేషన్ ఐడి, లేకపోతే సోనిక్ ఐడెంటిటీ అంటాం. మనకని ఒక గుర్తు, మన పేరు ఇంకా ఎప్పుడు ఒకేలా ఉంటే గమ్ముని అందరినీ వెళ్ళి రీచ్ అవుతుంది. రెండోది, ఇప్పుడు అందరు సోషల్ మీడియా ఎక్కువైంది, అటెన్షన్ ఎకానమీ అంటారు. కొన్ని సంవత్సరాల ముందర నేను కాలేజ్ చదివేటప్పుడు ఇది నాలెడ్జ్ ఎకానమీ అంటారు. ఇండియా వచ్చేసి యువతలు ఎక్కువ ఉన్న దేశం, చాలామంది చదివి అమెరికాకి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తూ ఉన్నారు, అది నాలెడ్జ్ ఎకానమీ అన్నాం. ఇప్పుడు అది కొంచెం కొంచెంగా మారి ఇప్పుడు అటెన్షన్ ఎకానమీ అంటున్నారు. ఇప్పుడు మనం ఒక యూట్యూబ్లో మనకు ఉన్నది ఒక రోజులో 24 గంటలే, దాన్ని మార్చలేం. అది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ట్విట్టర్ అవన్నీ పెరిగినాయి. మనకున్న మనకు ఒక రోజుకి 1 గంట 2 గంటలు ఫ్రీ టైం ఉంటుంది, ఆ 2 గంటల్లో మనం అన్ని ఛానల్స్ చూడలేం. సో ఎవరు మన అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారో వాళ్ళకే మానిటైజేషను, డబ్బు, ఫేము, ఫేమ్ నుంచి తర్వాత డబ్బు, అలా వచ్చేదంతా మన అటెన్షన్ని బట్టే ఉంది. సో ఇది అటెన్షన్ ఎకానమీ కొంచెం కొంచెంగా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. ఈ అటెన్షన్ ఎకానమీలో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు యూట్యూబ్ చూడాలంటే ఫోన్ను మనం చూడాలి. ఇప్పుడు చాలామంది, నాకు తెలిసి ఎంతమంది టీవీ చూస్తున్నారని తెలియట్లేదు, పెద్దోళ్ళే చాలామంది యూట్యూబ్కి మారారు, వాట్సాప్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. వయసు అయిన వాళ్ళు ఇప్పుడు డివోషనల్ సాంగ్స్ కానీ లెక్చర్స్ కానీ ఎక్కువ యూట్యూబ్లో చూస్తున్నారు. మనం చూసేది మన మొత్తం అటెన్షన్ని, ఫోకస్ని ఆ స్క్రీన్ మీద పెట్టవలసి వస్తుంది. రేడియో అన్నది అలా కాదు. రేడియోకి ఎప్పుడు ఒక ఎడ్జ్ ఉంది, మనం ఏదో ఒక పని చేసుకుంటా తప్పనిసరిగా రేడియో వినొచ్చు. మిగతా మీడియా కన్నా, ఇప్పుడున్న యూట్యూబ్కైనా ఇన్స్టాగ్రామ్ కన్నా ఉన్న ఒక అడ్వాంటేజ్, మన పని మనం చేస్తా రేడియో వినొచ్చు. సో దానివల్ల మనకి ఆల్రెడీ ఒక ఎడ్జ్ ఉంది. రెండోది, ఇప్పుడు యూట్యూబ్ ఎలా ఫేమస్గా ఉందో, ఫస్ట్ ప్రింట్ మీడియా ఇదిగా ఉంది, తర్వాత ఇప్పుడు విజువల్ మీడియా యూట్యూబ్ అన్నది ఫేమస్గా ఉంది, తర్వాత కొన్నాళ్ళలో ఇప్పుడు పాడ్కాస్ట్ అన్నది ఎక్కువ అవుతుంది. ఇంకొక 5 సంవత్సరాల్లో యూట్యూబ్ నుంచి జనాలకి విజువల్స్ చూసి చూసి, ఇప్పుడే పిల్లల మధ్యలో యూట్యూబ్ ఎక్కువ చూస్తున్నారు, కళ్ళు బాడవుతున్నాయన్న దాని ఇంపాక్ట్ ఎక్కువ బయటకు వస్తుంది. సో కొన్ని సంవత్సరాల్లో యూట్యూబ్ నుంచి మళ్ళీ మనం

0: ఆడియోకి వెళ్తాం, పాడ్కాస్ట్కి వెళ్తాం. సో మళ్ళీ ఒక రేడియోకి ఒక వెలుగు వస్తుంది. ఎలా 70s 80s రేడియో వచ్చేసి ప్రైమ్ మీడియంగా ఉందో, మళ్ళా ఒక 5 ఇయర్స్లో రేడియో ఒక ప్రైమ్ పొజిషన్కి రావడానికి ఒక గొప్ప ఛాన్స్ ఉంది. రెండోది పిల్లలు, ఎందుకు మేము కాంపిటీషన్ పెడుతున్నామంటే ఒక ఎక్స్పోజర్ కోసమే. ఫెయిల్ ఫాస్ట్ అంటారు, మనం ఎంత గమని ఎక్కువ ఓడిపోతున్నామో అంత గమని వెనకాల గెలుస్తాం. ఎక్కువ ఓడిపోతూ ఉంటే అది మనకు అలవాటు అవుతుంది, కొత్త కొత్త విషయాల్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. తర్వాత ఇప్పుడే చిన్నపిల్లలు కాంపిటీషన్స్ అటెండ్ చేస్తున్నప్పుడు, తర్వాత కాలేజ్ వస్తున్నప్పుడు భయపడరు. ఎంటన్న శ్రోతలు కూడా, పిల్లలు కానీ యువతలు కానీ, వాళ్ళకి టాలెంట్స్ ఉంది, మేము రేడియో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే ధారాళంగా ఆకాశవాణి 101.5 FM @gmail.com ఈ ఈమెయిల్ ఐడికి మీ డీటెయిల్స్, పేరు, ఫోన్ నంబర్, ఊరు, మీ టాలెంట్ ఏంటన్నది పంపితే తప్పనిసరిగా మేము కాల్ చేసి మేము మిమ్మల్ని పిలిచి ప్రోగ్రామ్ చేస్తాం. అదే ఇప్పుడు వచ్చేసి మేము మాకు తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ చేస్తున్నాం. వాళ్ళతో అక్కడే మనం రిసోర్స్ చేస్తున్నాం, సోర్స్ చేస్తున్నాం టాలెంట్స్ని. అంతగా కాకుండా ఈ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు ఎవరైనా ఆకాశవాణి 101.5 FM @gmail.com ఈ ఈమెయిల్ ఐడికి మీ వివరాలని పంపితే ధారాళంగా మీరు ప్రోగ్రామ్స్ చేయొచ్చు. అలాగే శ్రోతలు కూడా ఎన్నో సలహాలు ఉంటాయి, శ్రోతలమాట@gmail.com ఈ ఈమెయిల్ ఐడికి చాలామంది ఉత్తరాలు రాస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు కూడా ఏమైనా కొత్త ఆలోచనలు ఉంటే మీరు పంపొచ్చు. రేడియో అన్నది ఈరోజు రేడియోలో మాత్రం వినబడట్లేదు, ఈరోజు అందరు మొబైల్కి వచ్చేసింది. వేవ్స్ ఓటీటీ అని ఒక కొత్త ప్లాట్ఫామ్ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. సో మన ప్రోగ్రామ్స్ని వేవ్స్ ఓటీటీలో కూడా వినొచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నట్టు, మేము ఇన్నాళ్ళు వినబడతా ఉన్నాం, వినబడటమే కాదు ఇప్పుడు ఎక్కువ కనబడుతున్నాం సోషల్ మీడియాలో. సో అందరూ, నేను వచ్చి చూసింది మార్కాపురం చెప్తున్నట్టు ఎక్కువ మంది ఫేస్బుక్లో ఉన్నారని తెలియలేదు. ఫేస్బుక్లో మేము పోస్ట్ చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పెడుతున్నాం. అంతకన్నా అందరి దగ్గర ఫోన్ ఉందో, ఫోన్లో వాట్సాప్ ఉంది. సో వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి క్రియేట్ చేసాం, ఆకాశవాణి 101.5 FM అని. సో అది కూడా అప్డేట్స్కి ఫాలో అవుతూ ఉండండి, మన ప్రోగ్రామ్ వింటూ ఉండండి. ధన్యవాదాలు.
1: ఇప్పుడు ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మన ఎన్వి రమణ గారి గురించి చెప్పాలంటే, ఎన్వి రమణ గారు గత 30 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వివిధ దినపత్రికల్లో పాత్రికేయునిగా ఆయన ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేశారు. అదే కాకుండా జిల్లాలో ఎన్వి రమణ గారంటే తెలియని వ్యక్తి ఉండరు. ఎలాగనంటే ఆయన ఒక మంచి పాత్రికేయుడు, అన్ని పేపర్ల వాళ్ళకే కాకుండా చాలా మంది జనాలకు కూడా తెలిసి ఉంటారు. అటు ప్రజా సమస్యలను, ఇటు జర్నలిస్ట్ సమస్యలను గుర్తించి వాటిని అధికార దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాదు, దాంతోపాటు సారు మన మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన మంచి వక్త కూడా. అలాంటి రమణ గారిని ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం అనేది మనకందరికీ చాలా సంతోషదాయకమైన విషయం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రాన్ని 1993 ఆగస్టులో ప్రారంభమైన ఈ కేంద్రం అప్పటి భారత ప్రభుత్వ సమాచార శాఖ మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ రోజు ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు వేలాది కుటుంబాల్లో ఒక విశ్వాసం, విజ్ఞానం, వినోదం అనే 3 వెలుగులను నింపుతోంది. ఈ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం రైతులకు పంటలకు సలహాలిస్తోంది, అదే కాకుండా మహిళల సాధికారతపై అవగాహన కల్పిస్తోంది, విద్యార్థులకు జ్ఞానాన్ని ఇస్తోంది, యువతకు చాలా వరకు అవకాశాల గురించి తెలియచేస్తుంది, అవే కాకుండా జానపద కళాకారులకు ఒక మంచి వేదికగా అవుతుంది. అలాగే సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒకప్పుడు విద్యుత్ లేకపోయినా, టీవీ లేకపోయినా ఒక చిన్న రేడియో ఎంతో పెద్ద ప్రపంచాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఆ అనుబంధమే ఈ ఆకాశవాణి గొప్పతనం. ఇప్పుడు సాంకేతికత మారింది, అందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ వచ్చాయి, సోషల్ మీడియా కూడా వచ్చింది. కానీ విశ్వసనీయకు సమాచారం, అందరికి మధురమైన తెలుగు, ప్రజల హృదయాలను తాకే కార్యక్రమాలు అంటే ఇప్పటికీ ఆకాశవాణి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మన ప్రత్యేక ముఖ్య అతిథి ఎన్వి రమణ గారిని వారి మాటలలో మన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం గురించి చెప్పాలని కోరుతున్నాను.
2: ముఖ్యంగా సాంకేతిక యుగంలో అనేక పరిణామాలు ఈరోజు వస్తున్నాయి. టీవీలు, సినిమాలు, ఫేస్బుక్ ఎన్ని వస్తున్నప్పటికీ కూడా ఆకాశవాణి కేంద్రానికి ఒక ప్రత్యేకమైన

0: అటువంటి స్థానం, గుర్తింపు ప్రజల్లో ఈరోజుకు, భవిష్యత్తులో కూడా ఉంటుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే భవిష్యత్తులో ఈ ఆకాశవాణి కేంద్రం ద్వారా మరిన్ని వృత్త కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. వినోదం, విజ్ఞానం, చైతన్యం, రైతులకు విశాన కార్యక్రమాలు, యువత యువకులకు కాంపిటీషన్స్, ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మార్కాపురం ప్రాంతంలో 1993 నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మార్కాపురం ఆకాశవాణి రేడియో కేంద్రానికి ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము పాత్రికా రంగంలో పనిచేస్తూ ఉన్నాం. నేను, మన మిత్రులు నరసింహారావు గారు ఇద్దరం కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ రోజు పాల్గొన్నాం, మళ్ళీ ఈరోజు పాల్గొన్నాం. నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము. వస్తాను చెప్పాలంటే మీలో చాలామంది ఉండి ఉండకపోవచ్చు, చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒంగోలులో లేదు ఆకాశవాణి కేంద్రం, మార్కాపురంలో ఉంది. ఎందుకంటే ఒక్కసారి మనం ఏదో ఓడిపోతే చాలా బాధపడి నిరుత్సాహానికి గురయ్యి ఏదో ఇంకంత అయిపోయింది అనుకుంటాం మనం. ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు. భవిష్యత్తు అనేది మనం ఓడిపోతే భవిష్యత్తులో అంతకన్నా మంచి అవకాశాలు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా అవహేళనలు, ఆందోళనలు, చిత్కారాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు పడినటువంటి వ్యక్తులు మాత్రమే వాళ్ళందరూ వచ్చారనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. భవిష్యత్తులో మీరు మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, ఆ విధంగా మా పాత్రికేయులుగా మీ ఆకాశవాణి కేంద్రానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
1: ఈ 34 ఏళ్ల ప్రయాణంలో తమ శ్రమను, తమ ప్రతిభను అంకితం చేసిన ప్రతి స్టేషన్ డైరెక్టర్ గారికి, ప్రతి కార్యనిర్వాహకునికి, ప్రతి అనౌన్సర్కి, ప్రతి సాంకేతిక నిపుణునికి, ప్రతి ఉద్యోగి, ప్రతి కళాకారుడికి, అలాగే మన శ్రోతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
2: ఈ కార్యక్రమంలో భాగంగా 34వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పోటీల్లో గెలిచిన పిల్లలకు, యువతి యువకులకు మరియు శ్రోతలకు ముఖ్య అతిథి శ్రీ ఎన్వి రమణ గారు బహుమతులను అందించారు. చివరగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి సహాయపడిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు శ్రీ జిఎల్ నరసింహారావు గారు. మీరింతవరకు నిన్న జరిగిన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ టి జీవన్ గారు, సహకారం శ్రీ పివి నరసింహారావు. ఇది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Surunlin said alternative routes could help address risks associated with the two strategic waterways, Strait of Hormuz and Bosphorus Strait. According to Russia state news agency, Mr. Khusnulin said rail routes passing through Turkmenistan, Iran and Afghanistan could be explored to provide access to India. The proposal comes amid the ongoing conflict in West Asia, which has disrupted shipping through the Strait of Hormuz. In sports, Indian weightlifter Maharajan Arumuga Pandian won the silver medal in the men's 65-kilogram category at the Asian Junior Weightlifting Championships in Tashkent, Uzbekistan. Maharajan produced a personal best total of 285 kgs, lifting 128 kilograms in the snatch and 157 kilograms in the clean and jerk. Vietnam's Huang Thach won the gold medal. In a bilingual live phone-in program, Public Speak, at 9:30 p.m. tonight, we will bring an insightful discussion on organ donation, breaking myths, saving lives, with Dr. Anil Kumar, Director, National Organ and Tissue Transplant Organization, and Dr. Rajesh Sinha, AIIMS, New Delhi. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-23-717117, 011-23-717106 from 9:30 p.m. onward tonight. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. Prime Minister Modi meets India's Commonwealth Games medalists on their historic performances in Glasgow, urging them to continue inspiring the nation, is a front page headline in the Statesman and all the other dailies. Another headline in the same paper says, something major in the works as monsoon session enters last week. The Economic Times reports, AI job market booming in India, engineering roles growing 51% every year. All the dailies have mentioned Ashmita Chaliha clinching maiden BWF World Tour title with Korea Master crown. The Times of India, with an inbox picture of the winner, writes, first Indian to join the Super 300 Winners Club. The Hindu reports, Ladakh to lead independent India's first caste census. Chief Minister vows justice as protesters plan to march ahead to assembly today. Jharkhand government agrees to cancel three exams. Job panel members quit, writes the Indian Express. Parliamentary panel pitches integrated security grid for J&K's tourist spots as a headline in the Tribune. And finally, a report says, with 99.95% punctuality, Delhi Metro beats New York, Hong Kong, Paris line setting a new benchmark amongst the most reliable in the world, states Hindustan Times. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges people to join Har Ghar Tiranga movement and hoist the tricolour at homes. India crosses 300 gigawatts of non-fossil fuel-based installed electricity generation capacity. Indian and US Navy's explosive ordnance disposal exercise to begin today at Southern Naval Command in Kochi. Russia proposes railway route to India to reduce dependence on strategically important maritime routes like Strait of Hormuz. And Maharajan Arumuga Pandian clinches silver medal in men's 65 kg category at Asian Junior Weightlifting Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
2: Akashwani Pashchim Godavari Jilla Samacharalaku Vintaru.
3: కార్గిల్ అమరవీరుల ర్యాలీ, ఆక్వా రైతులతో కేంద్ర సహాయ మంత్రి చర్చలు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు, స్వచ్ఛ పట్టణంగా పాలకొల్లు తదితర వార్తల సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కార్గిల్ అమరవీరుల త్యాగాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో జూలై 26న నిర్వహించిన కార్గిల్ అమరవీరుల సంస్మరణ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. మాతృభూమి సంరక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు కేంద్ర సహాయ మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, దేశ సరిహద్దులు మంచుకొండల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగమే స్వేచ్ఛావాయువుల భారతావని అన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. భీమవరంలో ఆక్వా రైతులతో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, ఫీడ్ ధరలు హఠాత్తుగా పెరగటం వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర మంత్రులతో చర్చించామన్నారు. త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికై జల్జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా విజయేశ్వరం

0: నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి సరఫరా చేసేందుకు 1400 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డులో ఆగస్టు 3వ తేదీన 2 కోట్ల 91 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్లైన్ల పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గ్రామ పట్టణ వార్డులలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు 5 కోట్ల 8 లక్షల రూపాయలతో చెత్తను ఆదాయ వనరుగా మార్చే పనులు చేపట్టామన్నారు. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పనులు చేపట్టామన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను సేకరించి ఈ ప్లాంట్ ద్వారా మల్టీపర్పస్ వనరుగా మార్చే పనులు జరుగుతున్నాయన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ఆగస్టు 2వ తేదీన 61 మంది లబ్ధిదారులకు 51 లక్షల 74 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన 26 నెలల కాలంలో 15 కోట్ల 90 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పేదల ఆరోగ్యం కోసం లబ్ధిదారులకు అందజేశామన్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఈ నెల 5వ తేదీన జిల్లా అధికారులతో భీమవరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గోదావరి తీరంలోని పెనుగొండ మండలంలో 3, ఆచంట మండలంలో 6, ఎలమంచిల మండలంలో 13, నరసాపురంలో 12 స్నానఘట్టాలు ఉన్నాయని వీటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పనులతో పాటు యాత్రికుల బస, విడిది ఇళ్ల వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులు స్నానఘట్టాల సమీపంలో పిండ ప్రదానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ నాగరాణి చెప్పారు. వాసవి పెనుగొండలోని వెనుకబడిన బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థుల హాజరు, త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, భోజనం, స్నాక్స్ సరఫరాలను పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా అందిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరం రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని రామాంజనేయులు ఆగస్టు 2న ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగినందున ప్రభుత్వం రాష్ట్రంలో 115 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల విక్రయ కేంద్రాల ద్వారా స్టీమ్ బియ్యం కిలో 52 రూపాయలకు, రా బియ్యం 50 రూపాయలకు విక్రయిస్తోందన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఆగస్టు 5న నిర్వహించిన సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ జాతీయ స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ర్యాలీ, స్వతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా ప్రగతిని సూచించే విధంగా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బిడ్డకు అవసరమైన మానసిక శారీరక పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవిబాబు చెప్పారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 5న భీమవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో రవిబాబు మాట్లాడుతూ తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. బిడ్డకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి తల్లిపాల ద్వారా లభిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నారాయణ రెడ్డి మేడం.
2: రెడ్డి గారు,
3: మేడం 34 వార్షికోత్సవ సందర్భంగా మార్కాపురం స్టేషన్ కు మరియు మన శ్రోతలకు శుభాకాంక్షలు మేడం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా
3: థ్యాంక్ యూ మేడం. ఈ సందర్భంగా మార్కాపురం బాట, ఆకాశవాణి బాట బాగుంది మేడం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు
3: మేడం? ఈరోజు విశ్వరూపం.
2: విశ్వరూపం అందులో ఏ పాట? పాతదా అండి విశ్వరూపం?
3: ఎన్టీ రామారావు మేడం.
2: ఏ పాట వింటారు అందులో?
3: నూటికో కోటికో ఒక్కరు అనే పాట మేడం.
2: తప్పకుండా ప్లే చేస్తాను రెడ్డి గారు. ఇలానే కాల్ చేస్తుండండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అక్క చూడు,

0: అవి వద్దరా
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో,
6: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, శుభోదయం.
6: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: బాగున్నాను. పుల్లన్న గారు మీకు హలో.
6: మాంగల్య బలం మేడం గారు, వాడిన పూలు అందులో
0: మాంగల్య బలం.
6: అవును మేడం గారు, దాంట్లో
0: ఏఎన్ఆర్ గారు సినిమా అండి.
6: అవును మేడం గారు,
0: చెప్పండి. అందులో
6: వాడిన పూలు.
0: వాడిన పూలే, తప్పకుండా ప్లే చేస్తానండి.
6: కృతజ్ఞతలు మేడం గారు.
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు, ఇలానే కాల్ చేస్తున్నాండి.

0: వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మార్గాపురం లారీ డ్రైవర్ మేడం.
0: మీ పేరండి?
1: లారీ డ్రైవర్ బాబు.
0: బాబు గారు,
1: మేడం బాగున్నారా?
0: బాగున్నానండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి.
1: మేడం థ్యాంక్ యూ. మళ్ళా నిన్న 34వ సంవత్సరము శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ప్రోగ్రామ్ నిన్న బాగా చెప్పారు మేడం. మేడం
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: కిలకొట్టుడి కూర్చున్న పాట మేడం, రామారావుది
0: యమగోళ.
1: మేడం సార్లు వచ్చి దేవరాజ్ గారు సల్మాను, సూరపల్లె చిన్నప్ప, తర్వాత నంద్యాల అర్లగడ్డ పోలయ్య కోసం మేడం, మా మనవడు సమీ, సమీక, లమ్ము, వాళ్ళందరి కోసం మేడం.
0: అందరి కోసం ప్లే చేస్తున్నానండి.
1: థ్యాంక్ యూ మేడం. మేడం పాట
0: ఉందండి, వేస్తున్నాను, ప్లే చేస్తున్నాను.

0: యమగోళ.
1: మేడం చక్రవర్తి, దేవరాజు గత సల్మాను, సూరపల్లె చిన్నప్ప, తర్వాత నంద్యాల అర్లగడ్డ పోలయ్య కోసం మేడం, మా మనవడు సమి, సమిక, లమ్ము వాళ్ళందరి కోసం మేడం.
0: అందరి కోసం ప్లే చేస్తున్నానండి.
1: థ్యాంక్ యూ మేడం. మేడం పాట
0: ఉందండి, వేస్తున్నాను, ప్లే చేస్తున్నాను, వినేసాయండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, శుభోదయం.
1: సేమ్ టు మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఈశ్వర్ యాదవ్, వైఎస్ఆర్ కడప తొందర మండలం కోరవాడపల్లి మేడం.
0: ఈశ్వర్ యాదవ్ గారు
1: బాగున్నారా?
0: బాగున్నానండి.
1: నిర్దోషి.
0: మీకు హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: నిర్దోషి నిర్దోషి
0: నిర్దోషి. థ్యాంక్ యూ అండి. అందులో ఏ పాట వేయమంటారు? నిర్దోషి.
1: మేడం
0: చూస్తున్నానండి. ప్రోగ్రామ్స్ విన్నారా ఈరోజు?
1: ఒకసారి పవర్ ఉండదు, పవర్ లేనప్పుడు ఒకసారి యాప్లో బుక్ చేస్తున్నాను.
0: ఓకే, మీరు అడిగిన పాట వచ్చేసేస్తుంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, మా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీరామచంద్రుడు పేరు వేముల పరశురాములు.
0: వేముల
1: పరశురాములు.
0: హర్ష గారు?
1: పరశురాములు.
0: పరశురాములు గారు?
1: ఆ మేడం,
0: మీకు హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి.
1: ధన్యవాదాలు మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: సినిమా పేరు మేడం మల్లీశ్వరి.
0: మల్లీశ్వరి.
1: పాత ఎంటిరామ.
0: చెప్పండి, ఏ పాట అందులో?
1: ఆకాశ వీధిలో ఉంటుంది మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తా అండి. కార్యక్రమాలు వింటున్నారా?
1: వింటాం మేడం.
0: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. మీరు కోరిన పాట ప్లే
1: చేస్తాం.
0: చెప్పండి. ఓకే అండి, అందరి కోసం ఈ పాట ప్లే చేస్తున్నాను.

0: శుభోదయం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను బాబు భార్యనండి.
0: ఏం భార్య అండి?
1: బాబు ఇప్పుడు డ్రైవర్ బాబు ఫోన్ చేశాడు కదా, నేను ఎమ్మెడీ నాకు కలిసింది మేడం.
0: అందరూ ఒకే ఇంట్లో పాటలు కోరుకుంటే ఎలా అండి? కొత్త శ్రోతలకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా.
1: అవును మేడం, నేను ఇది ఫస్ట్ టైం మేడం చేసింది.
0: చెప్పండి చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట కావాలి?
1: యమలీలలు మేడం.
0: యమలీల, అందులో ఏ పాట అండి?
1: ఏ పాట అయినా ఒకటే మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: దేవరాజు గట్ట సాల్మాను చిన్నప్పుడు మేడం.
0: ఓకే అండి, మీ ఫ్రెండ్స్ అందరి కోసం ఈ పాట వేస్తున్నాను.
1: అవును మేడం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో.
4: హలో.
3: హలో, నమస్తే అండి.
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం వెంకటేశ్వర్లు గారు.
4: థాంక్స్ మేడం.
3: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు
4: మేడం? సుపుత్రుడు మేడం, నాగేశ్వరరావు పిక్చర్.
3: ఏం పిక్చర్ అండి?
4: సుపుత్రుడు.
3: సుపుత్రుడు. అందులో ఎవరిదండి, ఏం పాట అండి?
4: ఏమివ్వను నీకేమివ్వను అనే సాంగ్ మేడం.
3: ఏమివ్వను సుపుత్రుడు అనేనండి.
4: సుపుత్రుడు చిత్రం నుంచి పాట ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే అనే సాంగ్ మేడం.
3: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తానండి.
4: ఓకే, థాంక్స్. ధన్యవాదాలు.
3: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: హలో
1: హలో,
0: హలో,
1: నమస్కారం.
0: నమస్తే అండి. మీ రేడియో సౌండ్ తగ్గించాలి, నాకు కూడా వినిపిస్తుంది.
1: తగ్గించాం మేడం.
0: చెప్పండి, మీ పేరు?
1: నా పేరు శంకర్ మేడం, అనంతపురం డిస్టిక్ పామిడి.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: ధన్యవాదాలు మేడం. నాకు
0: చెప్పండి.
1: అల్లరి ప్రేమికుడు
0: అల్లరి
1: సినిమా మేడం.
0: ప్రేమికుడు అందులో ఏ పాట అండి?
1: అందులో నారీ జనప్రియతమ అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తా అండి.
1: ధన్యవాదాలు మేడం. మా శ్రోతలు వచ్చి, మా లిజనర్స్, మా ఫ్రెండ్స్ వచ్చి అనంతపురం పూజారి ధనంజయ సద్దానప్ప కొడి నుంచి మేడం. మా ఫ్రెండ్స్ అందరి కోసం మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి. మీరు కోరిన పాట
1: ధన్యవాదాలు మేడం.
0: వేసేయండి. ధన్యవాదాలండి.

0: నీకు హ్యాట్స్ ఆఫ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: హలో హలో
5: హలో, నమస్తే మేడం.
4: నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
5: నమస్తే మేడం, జయ శ్రీనివాసులు.
4: శ్రీనివాసులు గారు, ఏ చిత్రంలోంచి పాట?
5: వేటగాళ్ళు.
4: వేటగాడు ఎన్టీఆర్ గారిది.
5: అవును మేడం.
4: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
5: మార్కాపురం, శివాజీ నగర్, 3వ లైన్ మేడం.
4: ఓకే అండి, మీరు కోరిన పాట వేసేస్తున్నాను, వినేసేయండి.
5: థ్యాంక్ యూ మేడం.
4: థ్యాంక్ యూ అండి.
6: ఓర్ని కోతకొచ్చింది పెట్ట ఓ సోసి పిల్ల.

0: సాయి పిట్ట నువ్వు సంధి కాడ సన్నరాజు రెడ్డ నేను సందు చూసి నీకు కన్ను కొట్ట నువ్వు సంధి కాడ సన్నరాజు రెడ్డ నేను సందు చూసి నీకు కన్ను కొట్ట
1: పోగ్ర మీద గెత్తా

0: అది చూసి నోళ్ళ కన్ను కుట్ట. అయ్య బాబు ఇదేంటి?
1: నేను సంద కాడ సన్న గాజు లెట్ట, నువ్వు సందు చూసి నాకు కన్ను కొట్ట.
0: ఓ సోసి పిల్ల కోడి పెట్ట నా బోయాడి.

0: నేను ముద్దు మీద ముద్దు నీకు పెట్ట,
1: అది చూసి నోళ్ళ కన్ను కుట్ట.
0: మళ్ళీ ఇదేంటి?
1: నేను సంధి కాడ సన్న బాబు లెట్ట, నువ్వు సందు చూసి నాకు కన్ను గొట్ట.
0: ఓ సోసి పిల్ల కోడి పెట్ట, నా ఓయాది పావు రాయి పెట్ట.
1: నేను సంధి కాడ సన్న బాబు లెట్ట.
2: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో హలో హలో
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సాల్మన్ మేడం.
2: సాల్మన్ గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
2: బాగున్నానండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం.
3: నేను మేడం ఖైదీ నుంచి. మేడం
2: ఖైదీ ఏంటిదండి?
3: మెరుపుల్ని
2: చూస్తున్నాను. ఉందండి పాట
3: మేడం?
2: చెప్పండి.
3: మా శ్రోతలు ఉన్నారు మేడం, ఆర్లగడ్డ పోలయ్య, డైవర్ బాబు, అశోక్, చేతిరెడ్డి, చిన్నప్ప, అలా అయినా చేసింది అందరి కోసం.
2: అందరి కోసం ఈ పాట ప్లే చేస్తున్నాను, వినేసేయండి.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో గీతాంజలిలో వర్ణనా శైలి మార్మికత గురించి శ్రీమతి వి లక్ష్మీ గారి ప్రసంగం వింటారు.
1: రవీంద్రుని గీతాంజలిలో వర్ణన శైలి మార్మికత. మానవ జీవనల భావనల భావుకతల కుసుమాంజలి రవీంద్రుని లేఖిన నుండి జారువారిన ఈ మధుర గీతాంజలి. మానవ మేధో మహనీయతకు కలకాలపు నివాళి ఈ గీతాంజలి. కమనీయమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మంజుల కవితామంజరి ఇది. జిలుగులతో వెలుగులతో మనసుకి గిలిగింతలు పెట్టి వెలుగుబాటలు పరిచే రత్న దీపావళి కవితల సమాహారమైన ఈ గీతాంజలి. చిన్నారి పువ్వు, సలయేటి గలగల, పసిపాప బోసినవ్వులు, ముసరే మేఘాలు, బృందగానం ఆలపించే తేనెటీగలు, వీటన్నిటితో మనల్ని అలరించే మధుర మధుపాత్ర ఈ గీతాంజలి. మానవుని అంతరాంతరాలలో వింగడింపరాని వేదనావేదనల కలయిక ఇది. ఉన్నాడో లేదో తెలియక, కనిపించి కనిపించక దోబూచులాడే విశ్వాత్ముని విశ్వలీలా విలసనం ఇది. మానవత, విశ్వమానవత, కళ్యాణం, విశ్వకళ్యాణం, సాధనా సాధనల కలగలుపు ఈ గీతాంజలి. మనసుని మైమరపించి ఒక అమృత జలధిలో ఓలలాడించి పరవశింపజేసే ప్రభావం ఉన్న ఈ గీతాంజలి విశ్వకవి రవీంద్రుని అద్భుత రచన, అమృత సృజన. రవీంద్రుని గీతాలలో ఎన్నో సుందర భావనలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ గీతాలు పఠితల అంతరాంతరాలను తాకి తాదాత్మ్యత కలిగిస్తాయి. భగవంతుని స్మరిస్తూ, సంబోధిస్తూ, ధ్యానిస్తూ, జీవనార్పణ గీతాలు పాడుకుంటూ భగవంతునిపై భక్తితో మమేకమైపోతున్న భక్తునిలా తోస్తాడు రవీంద్ర కవి. ప్రభాత సమయాన ప్రత్యూష

పవనాల వసుడివీణీయ శృతి చేయబడగా అగ్నచేసి రమ్మన్సు ఆదరింపుమునను అంటూ మనోహరంగా గానం చేస్తూ దైవాన్ని వేడుకుంటున్న భక్తుడు ట్యాగూర్. గీతాంజలిలోని కవితలన్నీ మనోహర పదజాలంతో, అందమైన ప్రకృతి వర్ణనలతో, అలంకారాలతో పఠితుల హృదయాల్ని మైమరపిస్తాయి. శక్తివంతమైన వారి అనుభూతుల అనంత ప్రవాహంతో వారి కవితాధార రసవత్తరమై జాలువారుతుంది. కొండలపైకి లోయలలోనికి తోడు గొనిపోయేదే చిన్ని మురళినిపుడు ఆలపింతూ దానిపై అతి రమ్యముగను శాశ్వత నవ్య గీతాల నింపుమీర. నీ అమృత కరస్పర్శ భాగ్యమునంది పులకరింతలదేలు నా చిన్ని హృదయ సీమ అంటూ వివశత్వంతో గానం చేస్తున్నాడు భక్త కవి ట్యాగూర్. గాయకునిగా మాత్రమే చేరగలను, నీ సన్నిధి కన్న సంగతి తెలుసు నాకు అని చెప్పుకుంటూనే గానామృతపానమత్త చిత్తుడనయ్యుండి వివశత్వాన నన్ను నేను విస్మరించి నేస్తమాయని పిలిచేను నా స్వామివైన నిన్ను అని నొచ్చుకుంటాడు కవి. భగవంతుని తన చేతులందు వ్యక్తపరచవలనన్న గాఢ అభీష్టము తనకున్నదని చెబుతున్నారు కవి. ఆయన ముఖదర్శనము దూరమైతే తన హృదికి శాంతి విశ్రాంతులుండవని అంటున్నారు. ఈ నీరవ నిశ్శబ్ద వేళలోన నీదు సముఖాన కూర్చుండి నిశ్చింతతోడ జీవనార్పణ గీతములు పాడుకొనేడి సమయమిదే స్వామి చెను దించ నాకు అని అంటూ జీవనార్పణ గీతాలు పాడుకునేందుకు ఇప్పటికీ సమయం దొరికిందని మురిసిపోతున్నాడు ఆ కవి. తుంచి చిన్ని పుష్పాన్ని తీసుకును తామసించకునియు దేవ, లేదేని ముకుళించి ఈ లేత పువ్వు రాలిపోవును ఏమో నేల, స్పర్శభాగ్యమునిచ్చి సొంత బాధకు నూర్చి త్రుంపుకొమ్మో ఇనియు స్వామి అంటూ భగవంతునికి ఆత్మార్పణం చేసుకుంటున్న భక్తుడు ట్యాగూర్. భగవద్ దర్శనం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న భక్తుని ఆవేదన ఆతురతనంతా తన గానంలో వెలుబుచుతూ యథను అనుభవిస్తున్నాడు భక్తుడు. ముసురుకొస్తున్నాయి మేఘాలు గుంపులై గాఢాంధకారము క్రమ్ముకొచ్చాను, ప్రీతమా వీధి తలుపు వెనుకగా ఒంటరిగా నన్నేల వేచి ఉంచేవు, నీ ముఖారవిందాన్ని చూపించకుండా నన్నిలా ప్రక్కకి తొలగించి ఉంచితే ఈ దీర్ఘ వర్షపు వేళలో నేనెటుల గడుపువలైనో ఎరుగలేనయ్యా, విరమణయే లేక వీచేటి గాలితో కలసి విలపించుతూ తిరుగు నా హృది కూడా. గీతాంజలిలో రవీంద్రుని శైలి అద్భుతం, అసామాన్యం. ఆ భావాలు వచ్చి సూటిగా మన హృదయాన్ని తాకి తాదాత్మ్యత కలిగిస్తాయి. రవీంద్రుని దేశభక్తి విశాల భావాలు ప్రతిబింబించే కవితలు గీతాంజలిలో చాలా కలిగిస్తాయి. మనసు నిర్భీతిగా మనిడి చోట, మనిషి మస్తకం మెత్తి ఠీవిగా మసలు చోట, విజ్ఞానమ్మని విరివిగా వెలయ చోట, సంసారపు సంకుచిత గోడల మధ్య ఈ విశ్వము విడగొట్టబడని చోట, సత్యాంతరాళము నుండి వాక్కులన్నీ వెలుపలికి ప్రసారమై వెలుగు చోట, వికసిత భావాల విశేష కార్యాలలోనికి మనసు నీచే నడువబడి చోట, ఆ స్వేచ్ఛాపూరిత స్వర్గసీమ లోపలికి నా తండ్రి నా దేశాన్ని మేల్కొలుపవయ్యా. ఈ గీతం ప్రతిదినం చాలా విద్యాలయాల్లో ప్రార్థనా గీతంగా ఆలపించబడుతోంది కూడా. ధనికులని పేదలని సమానంగా చూడగల శక్తిని ఇవయ్యా అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు ఈ కవి. ఇది నా ప్రార్థన నా ప్రభు అంటూ, నిర్మూలించుము దేవా నా హృదయ దారిద్ర్యమునంతా, శక్తినీయవయ్య నా సుఖ దుఃఖాల నవలీలగా భరింపగలుగునట్లా, నిత్య జీవితములోని అత్యల్ప విషయాలకు అతీతమై యోచించు శక్తి నాకిమ్ము అంటూ దైవాన్ని అభ్యర్థిస్తున్న భక్తుడు ట్యాగూర్. ఒక బాధ్యత గల పౌరిలాగా దేశభక్తి, సాటి మనుషులపై సానుభూతి, దయ, ప్రేమ వెల్లడిస్తున్న ఆదర్శ పౌరునిగా దర్శనమిస్తాడు ట్యాగూర్. ట్యాగూర్ తన కవితల్లో గీతాల్లో అద్భుతమైన ఊహలతో భావనలతో మధురాతి మధురమైన కవితల్ని పాఠకులకు అందించాడు. పాపాయి నేత్రాలపైకి నిద్ర ఎలా ఎక్కడి నుంచి వస్తోందో ఎంతో భావస్పూరకంగా వర్ణిస్తాడు. మినుగురు పురుగుల మసక కాంతిలో అరణ్యపు నీడల మధ్య ఆ కిన్నెర గ్రామంలో స్నిగ్ధ సమ్మోహన విరిజంట వేలాడెనంట, ముద్దుల పాపాయి కనుదోయి ముద్దాడు వేట్కతో పరతెంచని దురం మా చోట నుండి. పాపాయి నిద్రించే వేళ ఆ పసిడి అధరాలపై దోగుచులాడే చిరునవ్వు ఎచట జనించిందో ఠాగూర్ ఎంతో హృద్యంగా కళాత్మకంగా వర్ణిస్తారు. కరగిపోయే శరన్ మేఘాంచలాన్ని చంద్రరేఖా జనిత సిత స్నిగ్ధ కిరణమొకటి అలవోకగా తాక ఆ తుషార స్నాత ప్రభాత స్వప్నసీమలో తొలుత ప్రభవించనంట పాపాయి అధరాల వెలుగు చిరునగం. పాపాయి వడలిపై విరిసే మృదుల మధుర మిసిమి ఇన్నాళ్లుగా ఎచట దాగి ఉన్నదో అన్న ప్రశ్నకు

సమాధానంగా ఇలా చెప్తారు ఠాగూర్. అమ్మ కన్యగా ఉన్న దినాలలోన ఆమె హృదులోన దాగిన మృదులమౌ ముగ్ధ వలపు రహస్యమేమో పాపాయి వడలిపై విరిసేటి స్నిగ్ధమాధురి కోమలత్వము. స్పందిస్తున్న ప్రకృతిని వర్ణిస్తూ ట్యాగూరు రాసిన కవితలు ఎంతో హృద్యంగా ఉంటాయి. ప్రతిదీ పరుగు తీసేను ముందుకే విరామమే లేని ఆ శీఘ్రగానానికి అనుగుణంగా తమ పాదాలు కదుపుతూ ఋతువులన్నీ వచ్చే నృత్యము సలిపి వెళ్ళాను. రంగులు రాగాలు పరిమళాలన్నీ అపరిమితానందాన క్షణక్షణము అనంత జలపాతాల వలె దుముకుతూ వెదజల్లుకుంటూ విరజిమ్ముకుంటూ తమని తాము సమర్పించుకుంటూనే అంతరించాను. ఈ విధంగా ట్యాగూర్ కవీంద్రుడు తన కవితలలో ప్రకృతిని ఎంతో ఆరాధించాడు. ప్రత్యుష భవనాలు, నదులు, జలదాలు, వికసించిన పద్మాలు, పాటలు పాడుతున్న విహంగాలు, ఎగసిపడుతున్న తరంగాలు, ఇలా ప్రకృతిలో మమేకమైపోతున్న కవి అతడు. గీతాంజలిలో మార్మికత. మానవునికి దైవానికి మధ్యగల సంబంధ బాంధవ్యాలే మార్మికతగా చెప్తారు. దైవ సంబంధమైన భావనలు రచనల్లో ప్రతిబింబిస్తే వానిలో మార్మికత నిక్షిప్తమై ఉన్నదని భావిస్తాం. గీతాంజలిలోని కవితలన్నీ దాదాపు ఆత్మ, ప్రియుడు, స్వామి, పరమాత్మల మధ్య గల సంబంధాలుగానే భాసిలిని. కవి పరమాత్ముడైన భగవంతుని పాదపద్మాల చెంత తన గీతాలు అర్పణ చేసి అంజలి ఘటించాడు. మానవుడు తనకు ఈశ్వరునితో గల సంబంధాన్ని గుర్తించి ఆ స్నేహమాధుర్యాన్ని అనుభవించటం ఆధ్యాత్మిక అనుభవం అంటారు చలంగారు. విశ్వకవి ట్యాగూర్ దృష్టిలో భగవంతుడు మానవ హృదయాల్లోనే దాగి ఉంటాడు. మంత్రోచారణలు, జపమాలను లెక్కించుటలో భగవంతుడు లేడని, నిరుపేదలు, అధములు, అభాగ్యుల మధ్యనే ఉంటాడని ఆయన భావన. మనం గర్వం, అహంకారం విస్మరించి ఆరాధిస్తేనే గాని మనకి భగవద్ దర్శనం లభించదు. నిరుపేదవేవుగా వారిలోనొకడవై సామాన్య దుస్తుల్లో సంచరిస్తూ ఉంటాడని భగవంతుని వర్ణిస్తాడు. శక్తివంతమైన అనుభూతుల అనంత ప్రవాహమే వారి కవితాధార రసోత్తరంగా ప్రవహిస్తుంది. ట్యాగూర్ వాస్తవవాది. శ్రమైక జీవన సౌందర్యం అంటే ఆయనకి ఎంతో ప్రీతి. తలుపులు మూసిన కోవెల మూలలో ఏకాంత నిశీది సమయమందు ఎవరికోసమై ప్రార్థించుచుంటివయ్యా, లేడు లేడయ్యే స్వామిని సమక్షమందు అని హెచ్చరిస్తూనే ఆ స్వామి ఎక్కడున్నాడో తనే వివరంగా విపులీకరిస్తున్నాడు ట్యాగూర్. కర్షకుడు భూమిని దున్నుచోట, కార్మికుడు బాటకై రాళ్లు కుట్టుచోట, చోట వారితో ఉన్నాడు ఆ స్వామి. ఎండలో, వానలో, ధూళి దూసరిత వస్త్రాలతో వారితో ఉన్నాడు ఆ దేవదేవుడు. మణిబట్టలను నీవు అవతల పడవేసి ధూళితో నిండిన ఈ ధరణిపైకి స్వామి మాదిరి గదిలి రావయ్య నీవు. విముక్తి ఎలా దొరుకుతుందో ఆ పదాన్ని నిర్దేశిస్తున్నాడు ట్యాగూర్. విముక్తి ఎక్కడ దొరికేను విముక్తి నీకు? సృష్టిబంధాలన్నీ తనపైన వేసుకుని మన స్వామి మనతోని చిరకాలముండుని. శ్రమజీవిగా మారి స్వేదమ్ము చెందుచు కలుసుకును ఈశ్వరిని, నిలిచిపో ఆ సన్నిధిని అంటూ శ్రమైక జీవన సౌందర్యం ఎంత గొప్పదో, దైవానికి అది ఎంత దగ్గరో వర్ణిస్తున్నాడు ట్యాగూర్. ఒక అమృతమయ భక్తి భావ జలధిలో పడితల్లి ఓలలాడించి పరవశింపజేసే ప్రభావం ఉన్న కవీంద్రుడు రవీంద్రుడు. కవి ప్రార్థిస్తున్నాడు, నా పంచేంద్రియ సర్వవ్యాపకత్వముతో నీ పాద సన్నిధినున్న ఈ ప్రపంచమునంతా సృశింపను స్వామి ఒక్క వందనముతోడ. ఇంటిపై బెంగతో గుంపు గుంపులుగా మూగి రాత్రింబవళ్ళు తమ పర్వత నికేతాల గుళ్ళకై ఎగిరిపోయేడి కొంగల గుంపు వలె నా జీవితమంతా తన శాశ్వత స్థావర దిశగా పయనమవని ఒక్క వందనముతోడ అంటూ ప్రభువుకు విన్నవించుకుంటున్న భక్త కవి ట్యాగూర్. ఈ విశ్వకవి కోరికే అర్థవంతంగాను, ప్రతిభాపూరితంగాను, కవితామయంగాను భాషిస్తూ పాఠకుల హృదయాలను పరవశింపజేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే గీతాంజలి రవీంద్రుని ఆధ్యాత్మిక ఆత్మకథ అనవచ్చు. ఈ గీతాంజలి రచనలోని ముఖ్యోద్దేశం ఆత్మ ప్రక్షాళన, మానవ సేవ ద్వారా పరమాత్మని అర్థం చేసుకుని సేవించడమే. ట్యాగూర్ అభిప్రాయాలు స్పష్టంగా ప్రతిబింబించే కవితలలో కొన్ని, నాకు తెలిసేను నా హృదయాంతరాళమందు నీవే కొలువై ఉన్నావని, కాన దుష్టతలంపులని నా హృదయమునందుండి తరిమివేశాను. దైవం తన హృదయాల్లోనే ఉన్నాడని కవి నమ్మకం, అందుకే పై నిర్ణయం. ఈ నీరవ నిశ్శబ్ద విరామ వేళలోన నీదు సముఖాన కూర్చుండి నిశ్చింతతోడ జీవనార్పణ గీతములు పాడుకొనేడి సమయమిదే స్వామి చెందించే నాకు. దైవ సన్నిధిలో కూర్చొని దైవాన్ని కీర్తిస్తూ జీవనార్పణ గీతాలు పాడుకునే సమయం వచ్చిందని అనుభూతి పొందుతూ ఆ విషయమే నమ్రతతో భగవానునికి విన్నవించుకుంటున్నాను.

0: అప్పుడు భక్తుడు. ఈశ్వరుని కోసం వేచి చూస్తూ వేదనకు గురవుతున్నాడు భక్తుడు. అతని జీవితాశయం ఈశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవడమే. భక్తుని హృదయార్థిని తెలిపే భావాలు ఇవి. అతని హస్తాల ఆత్మార్పణము చేయక వేచేను కడదాక వలపు హృది తోడ. రాగమాలికలు నాలోని ప్రతి వననికుంజాలలో విరులుగా మారేను. భగవంతుడు తన దగ్గరికి తప్పక వస్తాడనే నమ్మకం ఆ భక్తుంది. అంధకారపు చిక్కుల లూతుల నుండో, ఆగ్రహించు అరణ్యపు టంచుల వెంబడో, నన్ను చేరుకునే కోర్కెతో నీవు దారి ఏర్పరచుకునేవనేస్తమా ఇటుల. దైవాన్ని తన ఏకైక సహచరునిగా భావిస్తున్న భక్తుని వాక్కులివి. జీవన్మరణాల మధ్య ఈ లోకానికో వేరు లోకానికో ఎక్కడకు నడిపించినా నీవు నన్ను, అది నీవు, అదే నీవు, నా అనంత జీవన పదమందు ఏకైక సహచరుడవీవు. భగవంతుని ప్రేమే తన ప్రేమ కోసం నిరీక్షిస్తుందంటారు ఠాగూర్. నా ప్రార్థనలో ఎందు నిన్ను పిలువకపోయినా, నా హృదిలో నిన్ను నిలుపకపోయినా, నీ ప్రేమ సర్వదా నా ప్రేమ కోసమై నిరీక్షించుతూనే ఉండు నిజముగాను. తనకి భగవద్ దర్శనం అయిందని కవి విశ్వాసం. ఈ అనంత రూపకేలా మందిరం మందు పోషించినాను నా పాత్ర నేను. రూపరహితుడైన అతనిని దర్శించినాను. సర్వ సృష్టి భగవంతుని పాదాక్రాంతమైందన్న భావన హృదయమంతా నిండింది. నీ చరణాలపై దృష్టి నవనతము చేసి నిలిపి సర్వ నిశ్శబ్ద నక్షత్రముల తోడ కలిసి నిలిచి ఉన్నది ప్రపంచము భయభక్తుల తోడ. పరమేశ్వర సాక్షాత్కారం జరిగింది. భక్త కవి ఆనంద హృదయాంతరంగుడై మురిసిపోతున్నాడు.
1: మీరింతవరకు గీతాంజలిలో వర్ణనా శైలి మార్మికత గురించి శ్రీమతి వి లక్ష్మీగారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. వినబోతున్న పాట అనంతపురం చిత్రానికి గాను బెల్లీరాజ్ దీపా పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రేమ పావురాలు చిత్రానికి గాను చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం రామ్ లక్ష్మణ్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: కార్యక్రమం వెంటనే వింటారు.
1: వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త యువత కార్యక్రమం అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు ఉత్పాదక రంగాల వైపు మల్లుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండే యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. తద్వారా ఆరోగ్య రక్షణ రంగానికయ్యే అనవసర ఖర్చులు తగ్గి ఆ బడ్జెట్ను విద్యా, పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించవచ్చు. మత్తు పదార్థాల వినియోగం వల్ల సమాజంలో నేరాలు, గృహహింస, శాంతిభద్రతల సమస్యలు పెరుగుతాయి. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన పునాది కాబట్టి వారిని వ్యసనాల బారిన పడకుండా కాపాడటం వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లక్ష్య సాధనకు అత్యంత ఆవశ్యకం. అందుకే కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి యువతకు అవగాహన కల్పించేందుకు 100 వారాల నషాముక్త్ అభియాన్ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2 ఆగస్టున దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యువత ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన ఇలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ఉద్ఘాటించారు.
2: వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కే లియే నషా ముక్త యువా ఇస్ మూవ్మెంట్ కా నామ్ హీ ఇస్కే సంకల్ప్ కో స్పష్ట్ కర్తా హై క్యోంకి ఆజ్ జబ్ దేశ్ నే వికసిత్ భారత్ కా లక్ష్య తయ్ కియా హై తో ఇస్కే లియే ఆవశ్యక్ హై దేశ్ కా యువా తన్ సే స్వస్థ హో, మన్ సే స్వస్థ హో, ఆత్మవిశ్వాస్ సే భర్పూర్ హో ఆర్ డ్రగ్స్ జైసీ ఘాతక్ ఆదత్ సే హమేషా హమేషా దూర్ హీ రహే, దూర్ హో, యహీ ఇస్ అభియాన్ కా ఉద్దేశ్ హై.
1: ఈ కార్యక్రమం ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ, గత ఏడాది కాశీ డిక్లరేషన్ ఆధారంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు, అనేక స్వచ్ఛంద సంస్థల మద్దతుతో పవిత్ర కాశీ నేలపై పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు జాతీయ స్థాయి కార్యక్రమంగా రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శాస్త్రీయ అవగాహన, ఆధ్యాత్మిక శక్తి, సాంస్కృతిక నిబద్ధతల సమన్వయంతో ఈ ఉద్యమం విస్తృతంగా ప్రజల్లో

0: కి చేరిందని ఆయన అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన లక్షలాది మంది యువకులను ప్రధానమంత్రి అభినందించారు. తమ సొంత జీవితాల్లో వ్యసనాలకు దూరంగా ఉంటూనే పాఠశాలలు, కళాశాలలు, సమాజంలో మత్తులేని జీవితం ప్రాధాన్యతను చురుగ్గా ప్రచారం చేయడానికి వారు తీసుకున్న దృఢ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ఈ ఉద్యమం నిర్దేశించుకున్న 100 వారాల కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ, రాబోయే ప్రతి ఆదివారం కళలు, సంస్కృతి, క్రీడలు, ధ్యానం వంటి విభిన్న రంగాల్లో కొత్తవారిని భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, మైభారత్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. దేశ యువతలో కనిపిస్తున్న అవగాహన, సామాజిక బాధ్యత, అంకితభావం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
1: आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे, 100 मजबूत स्टेप्स.
0: భారత యువతను దేశ అమృత తరంగా అభివర్ణించిన నరేంద్ర మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత శక్తి, సృజనాత్మకత, ప్రతిభ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం, అలాగే స్వంత జీవితాల కోసం కూడా యువత వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండటం అత్యంత అవసరమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్టార్టప్లు, కృత్రిమ మేధ, క్రీడలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో నేటి యువత సాధిస్తున్న విశేష విజయాలను ప్రస్తావిస్తూ, మాదక ద్రవ్యాల వ్యసనం యువత ఏకాగ్రతను దెబ్బతీసి వారి కలలను సాకారం కాకుండా చేస్తుందని హెచ్చరించారు. వ్యసనం వల్ల తల్లిదండ్రుల ఆశయాలు దెబ్బతినడంతో పాటు కుటుంబ పెద్దలు ప్రతిరోజు మానసిక వేదనకు గురవుతారని పేర్కొంటూ, ఇది కుటుంబానికి కాక సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ బోధనలను ప్రస్తావిస్తూ, మన సమాజం చారిత్రకంగా మత్తు పదార్థాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు సమాజంలో ఏ రూపంలోనూ ఆమోదం లభించకుండా చూడాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మత్తు వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ మత్తులో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है. और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है. और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
0: మాదక ద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, విక్రేతలపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ నేరాలకు పాల్పడుతున్న వారి అరెస్టులు కూడా గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటారని, వికసిత్ భారత్ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళతారని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, నషాముక్తు యువఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మరో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ దార్శనికతతో యువతకు స్వచ్ఛంద సేవ, నాయకత్వం, మార్గదర్శకత్వం, దేశ సేవలో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం మైభారత్ వేదికను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువత అనుసంధానమయ్యారని ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో సంప్రదింపుల ద్వారా రూపొందిన 100 వారాల కార్యాచరణ ప్రణాళిక కాశీ డిక్లరేషన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పునాది వేశాయని వివరించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో జస్ భాగీదారీ స్ఫూర్తితో స్వచ్ఛభారత్, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు, అనేక ఇతర జాతీయ ఉద్యమాలు ఎలాగైతే భారీ విజయాలు సాధించాయో, అలాగే నషాముక్త్ యువఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కూడా ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా లక్షలాది మంది భారతీయ యువతను ప్రేరేపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ కత్సేతో

0: పాటు 26 రాష్ట్రాల గవర్నర్లు, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ దేశవ్యాప్త ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రచారం ద్వారా యువత కేవలం వ్యసనాలకు దూరంగా ఉండటమే కాకుండా స్వచ్ఛంద సేవకులుగా మారుతారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, క్రీడా పోటీలు, నాటకాల ద్వారా ఇతర యువతను కూడా మార్చే నాయకులుగా ఎదిగే అవకాశం కలుగుతుంది. మాదక ద్రవ్యాల రహిత వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతోంది. విజయవాడలోని లోక్ భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
1: For a Nasha Mukt Bharat, that is drug free India, the primary objective of this campaign is to unite the nation's youth to empower them as drug free, healthy and responsible citizens. As you are all aware, drug abuse can lead to health issues, decline in academic performance and social isolation. Youth involved in drug abuse may face legal issues and their families suffer the consequences both emotionally and financially.
0: మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్ ఉజ్వల తెలిపారు. అలాగే మేరా యువ భారత్ జిల్లా విభాగాల అధికారులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, యువజన సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు యువతకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు. వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్తి యువత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం స్పోర్ట్స్ ఈవెంట్లు, వాగ్దాన్, యోగా, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, చర్చావేదికలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువకులు ఆన్లైన్లో నషాముక్తి ప్రతిజ్ఞ తీసుకుని డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. సంగీతం, ర్యాప్, పెయింటింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారిని శిక్షించకుండా వారిని పోరాట యోధులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాల సాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండటం వల్ల యువతలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ అభియాన్ ద్వారా యువత తమ దృష్టిని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై కేంద్రీకరించవచ్చు. మై భారత్ పోర్టల్ ద్వారా సంగీతం, ర్యాప్, వీధి నాటకాలు, పెయింటింగ్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. మత్తురహిత జీవన శైలి వల్ల కుటుంబంలో ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా బాధితులకు పునరావాసం, కౌన్సిలింగ్ లభించడం వల్ల కుటుంబాల్లో సంతోషం తిరిగి వస్తుంది. డ్రగ్స్ వాడకం తగ్గితే సమాజంలో జరిగే నేరాలు గణనీయంగా తగ్గుతాయి. ఈ ఉద్యమంలో కోటి మందికి పైగా యువకులు భాగస్వాములు కావడం వల్ల వారు సమాజంలో మార్పుకు రాయబారులుగా మారి ఇతరులను కూడా చైతన్యపరుస్తారు. ప్రతి ఆదివారం జరిగే వాగ్దాన్లు, యోగా, ధ్యానం, క్రీడల వల్ల సమాజంలో శారీరక దృఢత్వంపై అవగాహన పెరుగుతుంది. భారతదేశ జనాభాలో యువత అత్యధికం. యువత శక్తిని మత్తు పదార్థాల పాలు కాకుండా నిరోధించి దేశ ఉత్పత్తి ఆవిష్కరణల్లో భాగస్వాములను చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. విదేశీ శక్తులు మాదక ద్రవ్యాల సరఫరా ద్వారా భారత్ను బలహీనపరిచేందుకు చేసే యత్నాలను ఈ నిరంతర అవగాహన ప్రచారం అడ్డుకుంటుంది. నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో కొత్త స్టార్టప్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారనేది సుస్పష్టం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాని యువత మాత్రమే స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించగలరు. మాదక ద్రవ్య రహిత యువత వికసిత్ భారత్కు బలమైన పునాది అని చెప్పవచ్చు. యువతను వ్యసనాల నుండి రక్షించి వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారానే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ఫర్ నషాముక్తి యువత కార్యక్రమం దోహదపడుతుందని ఆశిద్దాం. వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ఫర్ నషాముక్తి యువత కార్యక్రమం అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి

వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా తులసి ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆరుద్ర. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరికపై ఈ పాట.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్ వీరు కోరుతున్నారు దేవదాసు ఈ చిత్రానికి. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు. వీరి కోరికపై ఈ పాట.

పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం గూడుపుఠాణి. గీతరచన దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత భట్టిప్రోల నుంచి ఆత్మూరి మురళి, వీరి కొరకుపై ఈ పాట.

సమరసింహారెడ్డి. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహం, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ ఇంకా వారి మిత్రులు. సంగీతం మణిశర్మ.

కుంభలేఖ. ఈ చిత్రానికి అనురాధ శ్రీరామ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమంటున్నారు. విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. గీత రచన భువనచంద్ర.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హైదరాబాద్ వనస్థలపురం శ్రోత దోర్నాల బాలరాజు వీరు కోరుతున్నారు మమతల కోవెల. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

తర్వాత మీరు వినబోతున్న పాట ముగ్గురు మనగాళ్ళు. ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. గీత రచన భువన చంద్ర. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువూరు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం. వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్ వీరు కోరుతున్నారు జయం ఈ చిత్రానికి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట గీత రచన కులశేఖర్.

తరువాత మీరు వినబోతున్న పాట అమావాస్య చంద్రుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, టివి గోపాలకృష్ణ గానం చేశారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత ఖమ్మం జిల్లా నుంచి కృష్ణమోహన్. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత మీరు వినబోతున్న పాట బన్నీ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన శుద్దాల అశోక్ తేజ. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం. వీరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కేకే సునీత పాడిన పాట, చిత్రం అతడు

0: నేస్తమా. ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది, అది 7 అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసలే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా. ఓ ప్రియ నేస్తమా.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఏఎం రత్నం శివగణేశన్ సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతంలో ప్రసన్న మహతి హరిహరన్ పాడిన పాట.

తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట భువనచంద్ర గీతానికి నరేష్ అయ్యర్ శాలిని పాడారు, నీవల్లే నీవల్లే చిత్రం నుంచి.

0: The Indian Meteorological Department has issued an orange color warning for heavy to very heavy rainfall over East Rajasthan, Himachal Pradesh, Uttarakhand and West Madhya Pradesh today. Heavy rainfall is also expected over Haryana, Chandigarh, Punjab, Uttar Pradesh, Bihar, Vidarbh and parts of Northeast India today. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు ఈరోజు ముత్యాల ముగ్గు చిత్రం నుంచి పాటలు వింటారు.

1975 సంవత్సరంలో శ్రీరామ చిత్ర ద్వారా విడుదలైన ముత్యాల ముగ్గు చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. చేనేత కార్మికులు ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని జాతీయ చేనేత డిజైన్ సదస్సులో వక్తలు సూచించారు. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న ఎన్కే ప్రేమచంద్రన్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్య అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం కారణంగా ప్రేమచంద్రన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈరోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెడుతుంది. వాటిలో ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల అభివృద్ది బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, జాతీయ సహకారాభివృద్ది సంస్థ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లు బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించడానికి, డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా దాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుంది. ద టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2026 కూడా సభ పరిశీలన ఆమోదం కోసం జాబితాలో చేర్చారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికలను కూడా సభకు సమర్పించారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన తరుణ్ జుగ్ పంజాబ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి, పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసన ముప్పు అంశాన్ని ప్రస్తావించారు. పంజాబ్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది రాష్ట్రంలో నేర కార్యకలాపాలు క్రమంగా పెరగడానికి కూడా దోహదం చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికంగా డ్రగ్స్ వల్ల 1 సంవత్సరంలోనే 89 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ బెడదని అరికట్టడానికి ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని తరుణ్ చుక్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన బాబుభాయ్ జసంగ్భాయ్ దేశాయ్ మాట్లాడుతూ, గుజరాత్లో చందీపురా వైరస్ వ్యాధి అంశాన్ని లేవనెత్తుతూ ఆ వ్యాధిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐకి చెందిన సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ సభ్యుడు బిశ్వజిత్ సిన్హా, డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ప్రజా ప్రాముఖ్యత గల అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ సభ్యుల నినాదాలు, సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో ఈ సమావేశంలో పంచుకున్నారు. రిబ్బన్లు కట్ చేయడం ద్వారానే ప్రతిష్ట రాదని, ఒక క్రీడాకారుడు స్ఫూర్తితో ఆడడం ద్వారా ప్రతిష్ట లభిస్తుందని మోదీ క్రీడాకారులతో మాట్లాడుతూ చెప్పారు. ఖేలో ఇండియా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు.
1: స్పోర్ట్స్ వ్యవస్థ ఏక్ బాత్ హై, లేకిన్ దేశ్ మెడల్ తబ్ ప్రాప్త కర్తా హై జబ్ దేశ్ మే స్పోర్ట్స్ కల్చర్ బన్తా హై. దోస్తో ఆప్నే బహుత్ బడా కామ్ కియా హై, దేశ్ కా నామ్ రోషన్ కియా హై, ఆప్కో మే బహుత్ బధాయి దేతా హూం. ఔర్ ఆప్ విశ్వాస్ కీజియే, ఆగే భీ ఆప్ విజయీ హోంగే ఔర్ ఫిర్ సే ఏక్ బార్ యహీ పర్ హమ్ మిలేంగే.

0: బహుతో ధన్యవాదాలు, బహుతో శుభకామనలు.
1: దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చనుతో మాట్లాడుతూ ఆమె విజయం భావితరాలకు అపారమైన స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిలి ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి ఈ నెల 2 వరకు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతీయ చేనేత కార్మికులు, డిజైనర్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, మారుతున్న మార్కెట్ పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ కాన్క్లేవ్ ప్రారంభ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చేనేత రంగంలో డిజైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవచ్చని చెప్పారు. ఆధునిక డిజైన్ పోకడలు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, డిజైనర్లను ఈ సందర్భంగా కార్యదర్శి అభినందించారు. దేశభక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తం చేస్తున్న ప్రచారంలో భాగంగా నాగాలాండ్ రాష్ట్రం కోహిమాలో ఈరోజు హర్ ఘర్ తిరంగా 2-వీలర్ ర్యాలీ నిర్వహించారు. నాగాలాండ్ ఉన్నత విద్యా పర్యాటక శాఖ మంత్రి తేమ్జే నిమ్నా ఆలాంగ్ కోహిమాలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో యువత జాతీయ పతకం పట్ల గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఈరోజు జార్ఖండ్ శాసనసభ విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం వారు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి శాసనసభ వైపు మార్చ్ ప్రారంభించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఈవేళ 17వ రోజున కొనసాగుతున్నాయి. సిబిఐ ఈ అవకతవకలపై దర్యాప్తు జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విద్యార్థుల డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వస్తువుల విలువ గత దశాబ్దంలో 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. మహిళల నేతృత్వంలో 2 లక్షలకు పైగా సంస్థలతో సహా 12 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, 42,000కు పైగా స్టార్టప్లు ఈ జెమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయని గోయల్ తెలియజేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అట్టడుగు స్థాయి సాధికారత అనేది ప్రభుత్వానికి లక్ష్యమని ఈ సంఖ్యలు నిరూపిస్తున్నాయని గోయల్ పేర్కొన్నారు. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉండడంతో అక్కడున్న పలు ప్రాంతాలు జలమయమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బలసోర్లో ఉప్పొంగి పొరులుతున్న జల్కా నదితో పాటు వైతరణి, సలాంది, కాణి నదులకు ఇప్పటికే వరదలు రావడంతో ఒడిశాలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరద సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అసోంలో కూడా వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. బ్రిక్స్ సాంస్కృతిక బృందానికి చెందిన 1,500 మందికి పైగా ప్రతినిధులు మధ్యప్రదేశ్లో భీంబెట్కా రాతి గుహలను నిన్న సందర్శించారు. సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొని అక్కడి గుహల్లో 1,000 సంవత్సరాల నాటి రాతి చెక్కడాలను చూసి ఆది మానవుల జీవన విధానం గురించి తెలుసుకున్నారు. విశేషాలు మరొకసారి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో

వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా చేతి వృత్తులు, ఆధునిక పరిజ్ఞానం శ్రీ తాటికొండ రంగబాబు గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం తాటికొండ రంగబాబు గారు.
2: నమస్కారం సార్.
1: రంగబాబు గారు, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కదా, మీ అసోసియేషన్ కార్యకలాపాలు ఏంటండి, అసలు ఏం చేస్తుంటారు మీరు?
2: ప్రధానంగా నేను పుట్టుకతో నా తల్లిదండ్రులు కానీ నా తాత ముత్తాతలు కానీ అందరూ కూడా ఈ వృత్తిలో ఉండటం మూలంగా, అది భగవత్ సంకల్పమే కావచ్చు, ప్రజల ఆశీస్సులే కావచ్చు, ఐఎమ్ ఏ మ్యాండేటరీ ప్రెసిడెంట్, అంటే ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 600 మండలాల నుంచి 175 నియోజకవర్గాల్లో ఉండే కార్పెంటరీ అసోసియేషన్స్ అందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం మూలంగా నేను అధ్యక్షునయ్యాను. మా యొక్క ఆలోచనలల్లా ఒకటే, ఈ కార్పెంటరీ వ్యవస్థలో కూడా కోఆపరేటివ్ సిస్టమ్ రావాలి, ఒకళ్ళకొకళ్ళు సపోర్టబుల్గా ఉంటూ వీళ్ళు యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలనేదే మా యొక్క ఆలోచనలు, పరస్పర సహకారంతో. ఎందుకంటే ఈ వ్యవస్థను కాపాడటానికి ఎవరూ లేరు. ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి మనకు మనమే ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి స్థానిక సంఘాల ద్వారా, జిల్లా సంఘాలు, జిల్లా సంఘాల ద్వారా, రాష్ట్ర సంఘం ద్వారా మన యొక్క ఆలోచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ఎవరికైనా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనకు మనమే ఒకళ్ళకొకళ్ళు మన కాంట్రిబ్యూషన్ ద్వారా ఒకళ్ళకొకళ్ళు రక్షణ కవచంలా ఉండాలనేది మా యొక్క ప్రధానమైన ఆకాంక్ష, ఆలోచన. వృత్తిలో ఉండేటటువంటి ఆధునిక పరిజ్ఞానాన్ని మనం వాళ్ళకి నేర్పించటం, అందరికీ ఎక్కువ శాతం చేతి నిండా పని ఉండాలి, జేబు నిండా డబ్బులు ఉండాలనేది ఏకైక కాన్సెప్ట్తో మేము పనిచేస్తాం సార్.
1: బాగుందండి. ఇప్పుడు రంగబాబు గారు, మీకు అందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి విశ్వకర్మ యోజన పథకం, ముఖ్యంగా మీ యొక్క వృత్తిపరంగా అయితే ఈ పథకం వర్తిస్తుంది దాదాపుగా. ఈ పథకం గురించి మీకు తెలిసిన వివరాలు ఒకసారి చెప్పండి.
2: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అనేది నిజంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యద్భుతమైనటువంటి పథకం అండి. ఎందుకంటే మిగతా చేతి వృత్తుల సంగతి నేను పక్కన పెడితే నాకు సంబంధించిన కార్పెంటరీ వృత్తి, ఎందుకంటే మేము ఇవాళ తెల్లవారు లెగిస్తే నాతో పాటు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ల వయసు ఉన్న కార్పెంటర్లతో కూడా నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. వడ్రంగు పనిచేసే వాళ్ళకి ఇలాగ ట్రైనింగ్లు ఇవ్వటం, ప్రపంచం ఈ స్థాయిలో ముందుకెళ్తుంది అనేటటువంటి అవగాహన కల్పించటం, వీళ్ళకి ఆధునిక పనిముట్ల పట్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేయటం అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్గా వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా, ఈ విశ్వకర్మ యోజన ద్వారా మాకు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ట్రైనింగ్ మొట్టమొదటి జరిగినప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ద ట్రైనర్గా ఆ రోజున వెళ్ళటం జరిగింది. అది భగవత్ సంకల్పం. నేను కూడా వాస్తవానికి ఆ ట్రైనింగ్ సెంటర్లో నేను కూడా ఒక ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. మరి అలాగే రెండో విడత నాగపూర్లో జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం విశ్వకర్మ యోజనలో భారతదేశం మొత్తమే నుంచి కార్పెంటర్లు 3 సెలెక్ట్ అయితే, ఒకతను రాజస్థాన్ నుంచి, ఇంకొక అతను కేరళ త్రివేంద్రం నుంచి, మూడో వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి నేను సెలెక్ట్ అవ్వడం, ప్రధానమంత్రి గారిని డైరెక్ట్గా చూసి వారి ఎదురుగా మాట్లాడే అదృష్టం రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. అదే కాకుండా ఈ విశ్వకర్మ యోజన ద్వారా నేను ఒక మాస్టర్ ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. నా ద్వారా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా రాష్ట్రాల్లో 100 మంది కార్పెంటర్లు ట్రైనర్లుగా సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఈ ట్రైనర్ల ద్వారా దాదాపుగా ఆయా ట్రైనింగ్ సెంటర్లలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాల్లో దాదాపు ఇప్పటివరకు 30,000 వరకు దాకా వాళ్ళందరూ ట్రైనింగ్లు ఇవ్వటం, వీళ్ళందరికీ టూల్ కిట్లు ఇవ్వటం, వీళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇవ్వటం, వీళ్ళందరికీ స్టైఫండ్లు ఇవ్వటం, ఒక్కొక్కళ్ళకి 100,000 రూపాయల పైన లోన్లు ఇవ్వటం, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి ఈ యొక్క విశ్వకర్మ యోజనలో నేను కూడా భాగస్వామైనందుకు నేను నా జన్మజన్మాల అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్.
1: ఎట్లండి ఈ పథకం ద్వారా ఈ కార్పెంటరీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయండి? అసలు
2: ప్రధానమైనది ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే కార్పెంటరీ వ్యవస్థ అనేది అత్యంత నైపుణ్యం

0: నైపుణ్యంతో కూడుకున్నటువంటి వృత్తి.
1: అవును,
0: ఈ ఒక ఇంజనీర్ ఒక అన్ఎడ్యుకేటెడ్ ఇంజనీర్తో సమానం. అంటే ఇంజనీర్కి పట్టా ఉంది, ఇక్కడ కార్పెంటర్కి ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి, అంటే ప్రపంచంలో ఇతర దేశాలు ఎక్కడ చూసినా సర్టిఫైడ్ కార్పెంటర్సే ఉంటారండి. మన దేశంలో ఆ కార్పెంటర్ వయసు దాదాపుగా 60 ఏళ్ళు ఉంటాయి. అతను 15 ఏళ్ల వయసు నుంచి పనిచేస్తున్నాడంటే 45 ఏళ్ల పాటు అతను ఆ వృత్తిలో ఉన్నాడు, కానీ అతనికి ఏ విధమైన గుర్తింపు లేదు. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ కార్పెంటర్లకు కూడా ఖచ్చితంగా గుర్తింపు పత్రాలు ఇవ్వాలి అనేటటువంటి ప్రోగ్రామ్ని ఇవాళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. తద్వారా మా ఆర్గనైజేషన్ ద్వారానే మేము ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వీళ్ళందరికీ Level 4 సర్టిఫికేట్ అనేటువంటి ఉచిత ట్రైనింగ్ ఇస్తామన్నాం. మరి గత సంవత్సర కాలంగా ఈ విశ్వకర్మ యోజన ద్వారా వచ్చేది Level 2.5 మేము ఇచ్చేది. దాని తర్వాత Level 2.5 తర్వాత అండి అడ్వాన్స్ విశ్వకర్మ Level 3, దాని తర్వాత 3.5 కూడా ఉంటుంది. విశ్వకర్మ యోజనలో 3 లెవెల్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేది Level 4 సర్టిఫికేట్ని మేము మా ఆర్గనైజేషన్ ద్వారానే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే దాదాపు 1000 మందికి ఇచ్చామండి. ఈ సంవత్సరం ఇంకొక 2000 మందికి ఇవ్వడం కోసం ప్రతి నెలా కూడా కార్యాచరణ తీసుకుని అద్భుతంగా మేము స్థానిక సంస్థలు వాళ్ళ ద్వారా పనిచేస్తా ఉన్నాం సార్. చాలా గొప్ప పథకం, ఎందుకంటే ఆయన పేదవాళ్ళ కష్టాలన్నీ తెలుసు కాబట్టి ప్రధానమంత్రి గారికి. ఎందుకు సాధక బాధలు ప్రతిరోజు రోజు అవమానాలు ఆకలి బాధలు అని అనుభవించారు కాబట్టి ఆయన యాంగిల్ ఆలోచించి కార్పెంటరీ వృత్తి యొక్క అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయిలో ఇక్కడ కార్పెంటర్లను వికసిత భారత కోటాలో అది ఆధునిక పరిజ్ఞానం నేర్చుకోవాలి, ఆధునిక టెక్నాలజీని వరల్డ్ క్లాస్ కార్పెంటర్లుగా ఈ మన భారతదేశంలో కార్పెంటర్లు తయారు చేయడం కోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థాయిలో మనం ఇంటీరియర్ కానీ ఫర్నిచర్ కానీ తయారు చేయడం అద్భుతమైన ప్రోత్సాహం. దీన్ని మాత్రం నభూతో నభవిష్యత్ అని నేనైతే చెప్పగలను సార్.
1: ఇంకోటండి, ఇప్పుడు ఈ విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా అది ఎవరైతే మీరు ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు కదా
0: సార్,
1: ఆ శిక్షణ పొందిన తరువాత వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందా, వీళ్ళకి ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఏ విధమైన అంటే కేవలం 40 పైసలు వడ్డీకి ఇచ్చేటటువంటి పరిస్థితి రైతుకు కూడా దొరకట్లా, రైతుకు కూడా దొరకకోకుండా ఇవాళ 1 లక్ష రూపాయలు వడ్డీ ఒక కార్పెంటర్కి వితౌట్ షూరిటీ వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సివిల్ స్కోర్. ఇతర సివిల్ స్కోరు బాగోకపోయినా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఎందుకు, కరోనా కష్టకాలంలో వాస్తవానికి వీళ్ళందరూ కూడా నిజంగా వర్కర్లకు ఎవరికి పనులు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, అప్పులు పాలయ్యన్నారు, ఉన్న అప్పులు కట్టలేకపోయారు, సివిల్ స్కోర్ ఎవరికైనా డౌన్ అయిపోద్ది. ఈ పరిస్థితిని అద్భుతంగా గమనించడం అనేది చాలా గొప్ప ఆలోచన. సివిల్ స్కోరు బాగోకపోయినా వీళ్ళందరికీ ఇవ్వండి, తద్వారా వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఎందుకంటే 1 లక్ష రూపాయల ద్వారా చిన్న టీ కొట్టు పెట్టుకున్నా కూడా సాయంత్రం ఖచ్చితంగా 1000 రూపాయలు సంపాదించవచ్చు. అటువంటిది కార్పెంటర్ ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చు. ఆ 1 లక్ష రూపాయలతో అతను కావాల్సిన సామాన్లు కొనుక్కోవచ్చు, పెట్టుబడి సహాయంగా ఏదైనా ప్లైవుడో లేకపోతే ఒక ఫర్నిచరో ఒక కుర్చీయో మంచమో ఏదో ఒక వస్తువును తయారు చేసి అతనికి పెట్టుబడి ఒక 10 రూపాయలు అయిందనుకోండి, ఖచ్చితంగా 15 రూపాయలు 20 రూపాయలు కమ్ముట్టు 10 రూపాయలు లాభం కనపడతానే ఉంది. ఇవాళ 1 లక్ష రూపాయలు ఇచ్చేవాడాడు అసలు ముందు. ఇవాళ ప్రధానమంత్రి గారు అలా ఇవ్వటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా సార్.
1: ఇంకొకటండి, ఇప్పుడు మీరు రాష్ట్ర అధ్యక్షునిగా ఏదైతే ఈ కార్పెంటరీ అసోసియేషన్కి సంబంధించి ఎన్నిక కావడానికి ముందు ఇంకేమైనా వేరే ఆర్గనైజేషన్లో ఏమైనా పనిచేశారా?
0: నేను స్థానిక సంస్థల్లో పనిచేశా సార్. వాస్తవానికి పెనమలూరు యునైటెడ్ కార్పెంటర్స్ అసోసియేషన్ అని చెప్పేసి పెనమలూరు నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో పనిచేశాను నేను జనరల్ సెక్రటరీగా. దాని తర్వాత అప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా నేను కార్పెంటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. దాని తర్వాత నేను ఇప్పుడు ఇదే నేను పనిచేస్తున్నటువంటి ఏపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్, ఇది ఒక ఇండిపెండెంటల్ ఆర్గనైజేషన్, ఏ విధమైన కులంతో కానీ మతంతో కానీ పార్టీతో కానీ సంబంధం లేనిది. కార్పెంటర్ల యొక్క అభివృద్ధి కోసం పెట్టినటువంటి సంస్థలో నేను మొట్టమొదటి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. నా యొక్క పనితనాన్ని వచ్చి ప్రజల ఆమోదంతో నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నా సార్.
1: అయితేనండి, ఇప్పుడు సభ్యులకి ఏదైతే ఈ కార్పెంటర్లకు సంబంధించిన రంగంలో సభ్యులు చాలామంది ఉండుంటారు, మీరు అసోసియేషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు, వాళ్ళకి అంటే ఏదైతే ఇప్పుడు విశ్వకర్మ యోజన పథకంలో శిక్షణ పొంది లేదా ట్రైనింగ్ పొంది తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమై వాళ్ళ జీవిత వికాసాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మంచి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు. వీళ్ళకి చాలా ఉంటాయి, అంటే ఆరోగ్యపరమైన సమస్యలు లేదా పిల్లల చదువులని ఇలా చాలా ఉంటాయి. ఈ సభ్యులకి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు లాంటివి వస్తే ప్రభుత్వ పరంగా సహకారం ఉందా?
0: ఉంటుంది సార్, తప్పనిసరిగా ఉంది. కాకపోతే ఇంకా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ప్రమాద భీమాలు ఒక ప్రధానమంత్రి జేజేబీబీ అని ఇలా రకరకాల

0: ఇన్సూరెన్స్ సౌకర్యాలు
1: జీవన జ్యోతి బీమా యోజన,
0: జీవన జ్యోతి బీమా కానీ ఇలాంటివి ఉన్నా కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు, ఎందుకంటే చేతి వృత్తులు చేసే వాళ్ళకి బై హ్యాండ్ మేడ్ వర్కర్స్ అని అన్నీ కూడా చేతి హ్యాండ్ టూల్స్ మిషనరీస్తో ప్రతి నిమిషం పని. కార్పెంటరీ వృత్తి అంటేనే కటింగ్ మిషన్ కానీ డ్రిల్లింగ్ మిషన్ కానీ హ్యామర్ మిషన్ కానీ లేకపోతే శాండింగ్ మిషన్ కానీ లేకపోతే రకరకాల అన్ని రకాల మిషనరీస్ అన్ని చేతులతోనే ఆపరేట్ చేయాలి. చేతులతోనే ఎక్కడ వాళ్ళ యొక్క ఆలోచన కానీ ఎక్కడైనా డైవర్ట్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రమాదంతో ఆ చేతి వేళ్ళు కట్ అవ్వటమో లేకపోతే ఆ గ్రైండింగ్ మోటార్లో చేతుకు మోచేతులకు తగలటం వీటి మూలంగా అప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి కొద్దిగా వర్తించట్లేదు. అది కూడా కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ప్రమాదానికి ఉచితంగా వైద్యం అందించవలసినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. తప్పనిసరి ఆ దిశగా కూడా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది.
1: ఇవ్వండి, అసలు ఈ కార్పెంటర్ల కోసంగా ఈ ప్రత్యేక కార్పొరేషన్

0: కుట్టేవాళ్ళకు ఉంటుంది, ఒక లెదర్ కార్పొరేషన్ తప్పిస్తే లెడ్ క్యాప్ అని ఉంటుంది. లేకపోతే ప్రతి ఒక్క చేతి వృత్తికి కూడా ఏదో ఒక రక్షణ వలయం అనేది ఉంది. కానీ కార్పెంటరీ వృత్తికి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎవరిని అడగాలో తెలియదు, వీళ్ళకి ఏదైనా నష్టం కలిగితే ఎవరిని ఇది చేయాలో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళ అభివృద్ధి కోసం కానీ వీళ్ళ సంక్షేమం కోసం కానీ వీళ్ళ యొక్క న్యూ స్కిల్స్, కొత్త టెక్నాలజీ వచ్చేసింది. వాళ్ళ ఇదివరకు ఇట్లాగా ఉలిబాడితో పనిచేసే పరిస్థితి లేదు. ఆ న్యూ టెక్నాలజీ తెలియాలంటే ఖచ్చితంగా అడ్రంగి వృత్తిదారులు కూడా ప్రత్యేక కార్పొరేషన్ రావాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ అభివృద్ధి కోసం ఆ న్యూ టెక్నాలజీని ప్రభుత్వం ద్వారా అందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త వాడు ఈ వృత్తిలోకి వచ్చే పరిస్థితి లేదు, అది ప్రభుత్వమే ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ దేశంలో నిర్మాణాలు జరిగినంతకాలం, ఈ భారతదేశం ఉన్నంతకాలం కార్పెంటర్ అవసరం ఉంది. అది ప్రధానమంత్రి గారు ఇవాళ వికసిత భారత్ ద్వారా, మరి మనకి అద్భుతం, మనకి భారత వరల్డ్ క్లాస్ సిటీ అమరావతి నిర్మాణం జరగబోతుంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే. మరి ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడో బయట ఉండి తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి వర్కర్లనే కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్న వాళ్ళకి పని కల్పిస్తూ వరల్డ్ క్లాస్ సిటీని ఇక్కడ ప్రతి ఒక్క ఆదాయం మన వాళ్ళకి అందితే మనమే ఆర్థికంగా ఎదగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కార్పెంటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ కావాల్సింది.
1: ఈ మధ్య బాగా ఎక్కువగా వింటున్నామండి, అసలు పనులే లేవు కార్పెంటర్లకి అని కూడా వింటున్నాము. మరి మీరేమో బోల్డని లాభాలు ఉంటాయి ఉన్నాయి అని ఇలా చెప్తున్నారు, ఏమంటారో మరి?
0: ఖచ్చితంగా మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే పాత ఉలిబాడితో పనిచేసేటట్టు అయితే పని లేదు. నేను ఉలితో పాత పద్ధతిలోనే పనిచేస్తానంటే పని లేదు. ఎగ్జాంపుల్, మన చిన్నప్పుడు కొలింకాడే ఉలి తయారు చేసుకునేవాడు, కొలంలోనే బాడి తయారు చేసుకునేవాడు, కొలింకాడే రంపం తయారు చేసుకునేవాడు, వాటితోనే పనులు చేసేవాళ్ళు. ఇళ్ళకు కావాల్సిన కుర్చీలు కావచ్చు, మంచాలు కావచ్చు, తలుపులు కావచ్చు, దర్వాజాలు కావచ్చు, అన్నీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ఏమొచ్చింది, దాని తర్వాత ఆటోమేటిక్గా కటింగ్ మిషన్లు వచ్చినాయి, డ్రిల్లింగ్ మిషన్లు వచ్చినాయి, శాండింగ్ మిషన్లు, హ్యాండ్మేడ్ మిషన్లు, ఇవన్నీ అందిపుచ్చుకున్నారా లేదా? దాని తర్వాత అప్పుడు వృత్తి పోయిందని ఎవరు బాధపడలేదు కదా.
1: అవును,
0: వృత్తి పోయిందని ఎవరు బాధపడలేదు. దాని తర్వాత వచ్చేసరికి చిత్రు మిషన్లు, పెద్ద మిషన్లు వచ్చినాయి, సిఎన్సి మిషన్లు వచ్చినాయి, అవి కూడా కొనుక్కుంటున్నారు. ఇవాళ దానికన్నా పెద్ద మిషన్లు వచ్చేసినాయి, మల్టీబోరింగ్ వచ్చింది, ప్యానల్ సా వచ్చింది, ఎడ్జ్ బెండింగ్ వచ్చింది, సిఎన్సీలో న్యూ టెక్నాలజీకి సంబంధించిన ఏఐ టెక్నాలజీ కూడా, మనం ఏదైతే ఊహిస్తామో ఊహించిన అద్భుతమైన ప్రతిరూపాన్ని అక్కడ దించగలిగేటటువంటి అధునాతనమైన మిషనరీస్ వచ్చినాయి. ఇవాళ కస్టమర్కి ఈజీగా ఫాస్ట్గా పని అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు కబోర్డ్ వర్క్ చేయాలంటే ఒక ఐదుగురు మనుషులు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఖచ్చితంగా 20 రోజులు పట్టేది. ఇవాళ కబోర్డ్ చేయాలనంటే వానరు ఏమంటున్నాడు, నాకు 12 రోజులు అయిపోవాలి అబ్బాయి అని అంటాడు. ఫాస్ట్గా పని అవ్వాల్సిన పరిస్థితి. ఫాస్ట్ కావాలనంటే దానికి తగ్గట్టుగానే మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాస్తవానికి ఇండస్ట్రియల్ కోట ఇవాళ, ఎందుకంటే ప్రపంచం ఇండస్ట్రియల్ దిశగా వెళ్ళిపోతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా వ్యక్తులకు పని ఉండేటటువంటి పరిస్థితులు ఉండవండి. ఒక బ్రాండింగ్కి ప్రధానమంత్రి గారు చెప్పేది విశ్వకర్మ యోజన ద్వారా నువ్వు ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకో, మా బ్రాండ్ను ప్రమోట్ చేసుకో, ఆ బ్రాండ్ ద్వారానే భవిష్యత్తులో నీ రంగంలో నువ్వు ఎదుగు అని అంటున్నారు. కాబట్టి ఆ బ్రాండ్కే పని వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే కార్పెంటర్లు అందరూ కూడా ఎవరికి వాళ్ళు బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు వర్కర్ లేడు ఇక్కడ ముందు. ఆ కొత్త విధానంలో పనిచేయటం మన వాళ్ళకి తెలియట్లేదు, అది అవేర్నెస్ చేయగలిగితే చాలు. అద్భుతమైన ఫలితాలు, అత్యధిక ఆదాయం, రోజుకు 2000 రూపాయలు ఈజీగా సంపాదించుకునే ఆదాయం వాళ్ళ కార్పెంటరీ వృత్తిలో ఉంది.
1: ఇందాక మీరు చెప్పినప్పుడు రాజమండ్రిలో ట్రైనింగ్ సెంటర్ గురించి కూడా చెప్పారండి. ఈ ట్రైనింగ్ సెంటర్ దాంట్లో చేరడం, చదువుకున్న పిల్లలు కూడా అధునాతనమైనటువంటి పని విధానం నేర్చుకోవడం, ఈ వివరాల గురించి మీరు ఇంకోసారి చెప్తారా?
0: ఇది వాస్తవానికి అండి, కొత్త టెక్నాలజీతో పని చేయాలి, కార్పెంటర్లు కొత్త విధానం నేర్చుకోవాలి అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్. అసలు వడ్రం పనిచేయడానికి ట్రైనింగ్ సెంటర్ ఏంటంటే మన వాళ్ళు అనుకుంటా ఉంటారు. విషయం ఏమిటంటే మామూలుగా సంప్రదాయబద్ధంగా భారతదేశం మొత్తం కూడా కార్పెంటరీ వృత్తి ఎలా చేస్తారనంటే అంగుళాలు, నూళ్ళు, లేకపోతే అడుగులు స్క్వేర్ ఫీట్లో కొలుస్తూ ఉంటారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మిల్లీమీటరు, సెంటీమీటరు, మీటర్లలో కొలవాల్సినటువంటి అవసరం పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మిషనరీస్ అన్నీ కూడా ఆ యొక్క టెక్నాలజీకి కనెక్ట్ అయ్యే ఉంటాయి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ల ద్వారానే మన వాళ్ళందరికీ కొత్త విధానంలో పనిచేసే పద్ధతులు నేర్చుకోవాల్సిన మిషన్ ఆపరేటింగ్ అని కంప్యూటర్ సిస్టంలో ఆ యొక్క పని విధానం, ఎందుకంటే డైరెక్ట్ ప్రోడక్ట్ అక్కడ వచ్చేసింది, తీసుకెళ్ళి ఇన్స్టాలేషన్ చేసుకోవటమే. ఇదివరకు ఇట్లాగా సైట్ వర్కులు ఉండవు అనమాట. మీ ఇంట్లో వర్క్ చెప్పారనుకోండి, ఆ ఇంట్లో కూర్చుని ప్లేవుడ్లో, సన్లాసులో కర్ర కోసి ముక్కలు చేసి దాన్ని బెర్జాలు కొట్టి కూసాలు పెట్టి దిగ్గొట్టి అవన్నీ అక్కడ బిగించే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవు. అందుకని ఈ అధునాతనమైన ట్రైనింగ్ సెంటర్లో ఒకటి మనకి మెడ్రాస్లో ఉంది, 2 బెంగళూరులో ఉంది, 3 వచ్చేసరికి ఢిల్లీలో, 4 మన హైదరాబాద్లో ఉందండి. అటువంటి ట్రైనింగ్ సెంటర్ని మనం మ్యాక్సిమం కష్టపడి ఈ సంవత్సరం పొడుగున వాళ్ళ రిక్వెస్ట్ చేయడం మూలంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి కొత్త తరం కార్పెంటర్లు తయారవలసిన అవసరం ఉందండి. ఇక్కడ మీరు మాకు అవకాశం కల్పించాలంటే ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చారు, వాళ్ళ దగ్గర మిషనరీస్ ఉన్నాయి. ఇది వాస్తవానికి ప్రభుత్వం ద్వారా పూర్తిగా ప్రజలందరికీ

0: ఉచితం అండి. 17 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు, హైదరాబాద్లో అయితే 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ నేర్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ వృత్తులు వాళ్ళు రాణించారు, కొత్త విధానంలో పని చేయాలంటే వాళ్ళకి తెలియట్లేదు. అందుకని ఈ విధానం కూడా నేర్చుకోవాలని చెప్పి ఆ వయసులో ఉన్నవాళ్ళు కూడా నేర్చుకుంటా ఉన్నారు. 60 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, తప్పనిసరిగా అందరూ నేర్చుకోవచ్చు. మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలందరికీ, ఈ కొత్త తరం పిల్లలు ఎవరైనా నేర్చుకుంటానంటే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే అత్యధిక ఆదాయంతో స్టార్టింగ్ మేము 18,000 రూపాయల నుంచి 25,000 రూపాయలతో ఉద్యోగాన్ని కూడా ఇచ్చే ఆ పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నాం.
1: తర్వాత అండి, ఇప్పుడు హిందుస్థాన్కి షాన్ స్కిల్ ఇండియా ఆటల పోటీలపై మీరు చెప్పేటువంటి విషయాలు ఏంటి?
0: వాస్తవానికి కార్పెంటరీ వృత్తిలో ఆటల పోటీలు ఉన్నాయి అనేది ఈ స్టేట్లో కాదు, దేశంలోనే చాలామంది కార్పెంటర్లకు తెలియదు అనమాట. హిందుస్థాన్కి షాన్ అనేది ప్రభుత్వం ద్వారానే ప్రైవేట్ సంస్థల నిర్వహణ చేసేది. అది ఇటీవల తమిళనాడుకి ఆ యొక్క ప్రైజ్ వెళ్ళిందండి. మన ఆంధ్రా నుంచి ఒక 6 పార్టిసిపేట్ చేస్తే ఒక అతను సెలెక్ట్ అయ్యాడు, ఒక అతను బాంబేలో జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా. అక్కడ అతను కొద్దిగా ఫెయిల్ అయ్యాడు. పార్టిసిపెంట్కి సంబంధించి దానికి ఏదో సర్టిఫికెట్ అయ్యి ఇస్తారు. ప్రతి 4 ఏళ్లకోసారి ఇండియన్ ఒలింపిక్స్ ఎలా జరుగుతూ ఉంటాయో వరల్డ్ వైడ్గా, ఇవాళ మనకు సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి స్కిల్ ఇండియా కాంపిటీషన్స్ అని జరుగుతాయండి. ఇది రేపు నెక్స్ట్ మనకి ఢిల్లీలోనో ఎక్కడో జరగబోతున్నాయి. మనమైతే ఎందుకంటే స్కిల్, కొత్త తరం కొత్త స్కిల్స్ కావాలంటే అమరావతిలోనే చేయాలని కూడా మొన్న మేము కుప్పం వెళ్ళినప్పుడు, సార్ ఇది కూడా మంచి సబ్జెక్టు, నైపుణ్యం మీదే వాళ్ళ అందరూ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, నైపుణ్యాలకు సంబంధించినటువంటి చాలా సెంటర్లో పెడతా ఉన్నారు, నైపుణ్యానికి ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉంది ప్రభుత్వం కూడా. అటువంటి ఆటల పోటీలు అమరావతి లాంటి ప్రాంతాల్లో జరిగితే ఇంకా బాగుంటుందని మాకు అనిపించి మేము ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఇవ్వటం జరిగింది. మరి దానికి సంబంధించి ఎందుకంటే అసలు పర్టికులర్గా కార్పెంటరీ వృత్తి, ఈ కార్పెంటరీ వృత్తిలో నైపుణ్యాభివృద్ధిలో మనకి గనక మన ఆంధ్రా వాళ్ళని చాలామందిని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇందులో వచ్చే వరకు వాస్తవానికి 17 ఏళ్ల నుంచి అండి 23 ఏళ్ల వరకు పిల్లల వరకు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి కుదురుద్ది భారత ప్రభుత్వం నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ ఇండియా కార్పెంటరీ కాంపిటీషన్స్లో. ఇక్కడ గెలిచిన వాళ్ళకి మళ్ళీ జపాన్లోనే ఇక్కడ ఉందండి, మళ్ళీ 2026 సంవత్సరంలోనే వీళ్ళందరిని అక్కడికి తీసుకెళ్లి వరల్డ్ ఛాంపియన్స్గా అక్కడ కూడా గెలిస్తే వీళ్ళందరికీ కూడా ఈక్వల్ టు ఏదైతే ప్రపంచ ఛాంపియన్స్ ఎలా ఉంటారు మనకి క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ లేకపోతే హాకీ కానీ, వీళ్ళకి ఏ విధమైన గౌరవ మర్యాదలు ఈ అవకాశాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం ద్వారా ఈ యొక్క వృత్తిలో నైపుణ్యంలో వీళ్ళందరూ గెలిచిన వాళ్ళందరికీ కాంపిటీషన్స్లో అసలు 100,000 కోట్లు ఖర్చు పెట్టి కాంపిటీషన్స్ పెడుతుందనే విషయమే తెలియదు. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తానికి మా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్.
1: చాలా చాలా ధన్యవాదాలు తాటికొండ రంగబాబు గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
2: మీరింతవరకు చేతి వృత్తులు ఆధునిక పరిజ్ఞానం గురించి శ్రీ తాటికొండ రంగబాబు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వెలుగు పూలు శ్రీమతి ఎం విజయశ్రీముఖి గారి కథానిక వింటారు.
3: రండి భోజనం చేద్దాం. భర్త జైపాల్ని మరోసారి వచ్చి పిలిచింది స్ఫూర్తి. నువ్వు తినేసే, నాకు ఆకలిగా లేదు, తల తిప్పకుండానే పేపర్ చూస్తూ చెప్పాడు. కోపమా అలక, దగ్గరకొచ్చి అడిగింది. రెండూ కాదు, ఆకలి లేదంతే, ముభావంగా తల ఎత్తకుండానే చెప్పాడు. ఆమెకి అర్థమైపోయింది. ఎప్పుడూ నవ్వుతూ తను ఎలా మాట్లాడినా సరే నవ్వేస్తూ సరదాగా తీసుకునే భర్త కోపం వస్తే అరవడు తిట్టడు, ఇలా మౌనంగా ఉండిపోతాడు. ఇదిగో ఈ మౌనమే తనని భయపెట్టి కట్టడి చేస్తూ ఉంటుంది. కాసేపు అలాగే నిలబడి అవతలకు వెళ్ళిపోతూ, ఛ, పండుగ రోజు నా సంతోషంపై ఆయన నీళ్లు చల్లారా, ఆయన్ని నేనే నిరాశపరిచానా, తనలో తనే తర్కించుకోసాగింది స్ఫూర్తి. ఆ రోజు సంక్రాంతి పండుగ. తెల్లవారుజామునే లేస్తున్న భార్యను లేవనీయకుండా చేత్తో చుట్టేసి, పండుగ పైగా సెలవు, ఉందేమో ఇద్దరం, ఇంకాసేపు పడుకోకూడదు, బద్ధకంగా కళ్ళెప్పకుండానే అన్నాడు జైపాల్. ఇద్దరమైనా పండగ కదా, స్పెషల్స్ చేయటానికి సమయం చాలదు, ఉండండి, వదిలించుకుని లేచి వెళ్ళింది స్ఫూర్తి. పై పనులన్నీ పని మనిషి చేసినా ఆ రోజున ప్రత్యేకంగా చేయాల్సిన వంటలు స్నానాలు వగైరా అయ్యేసరికి ఆవేళవుతుందిలే అనుకుంది. వాళ్ళున్న బహుళ అంతస్తుల భవనంలో 4 అంతస్తుల్లోనూ కలిపి 12 కుటుంబాలు కాపురం ఉంటున్నారు. ఏవైనా ప్రత్యేక దినాలలో మహిళలందరూ వాళ్ళు వాళ్ళు వండుకున్న వంటలను ప్రక్కవారికి కూడా రుచి చూపిస్తూ ఉంటారు. స్ఫూర్తి గారెలు పూర్ణాలు వండింది, పెరుగు ఆవడలేసింది, నువ్వుల అరిసెలు నిన్ననే చేసింది, పరమాన్నం పులిహేర మామూలే. అన్నీ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టి అన్నీ కలిపి ఒక పెద్ద పళ్ళెంలో సర్దింది. దేవుళ్ళు ఫోటోల ముందు అగరొత్తులు పూలు కొబ్బరికాయలు దీపాలను సిద్ధం చేసి ప్రసాదాలు ఉన్న పళ్ళెం కూడా అక్కడ పెడుతూ

అక్కడి నుండే భర్తని పెద్దగా ఒకేకేసింది. స్నానమైపోయిందా, తొందరగా రండి అని. ఏ స్ఫూర్తి, నువ్వే ఓసారి ట్రావోయ్ జవాబుగా అటు నుంచి నవ్వుతూ తననే కేకలు వేస్తూ పిలుస్తున్నాడు జైపాల్. మళ్ళీ ఏదైనా సుందరదృశ్యమా స్వామి, ఒక నిమిషం ఆగండి, పనిలో ఉన్నాను చెప్పింది. భర్త అలా పిలిచినప్పుడల్లా ఏం చూపిస్తారో తెలుసు. దూరదర్శిని, చరవాణీల కన్నా ఎక్కువగా తామిద్దరూ కలిసి చూసేది ఏవంటే, వీళ్ళుండే అపార్ట్మెంటు రహదారికి ప్రక్కనే ఉంది. వెనుకవైపు చుట్టూ పొలాల మధ్యలో బాటలేసి మరికొన్ని బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతోంది. వీళ్ళుండే దానికి వెనుకవైపుగా మరొక బహుళ అంతస్తుల భవనం కడుతున్న కార్మికులున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఒంగోలు వచ్చారు. కట్టడానికి దగ్గరలోనే చిన్న చిన్న పాకల్లో ఉంటూ వండుకుని తింటూ ఆ కట్టడం పనులు చేస్తున్నారు. 10 మందికి పైగాను కనిపిస్తూ ఉంటారు. వాళ్లల్లో 2 చిన్నపిల్లలు, 2 పొడుచు జంటలు. వాళ్లు కాక మిగతా వారంతా మధ్య వయస్కుల్లా ఉన్నారు. జైపాల్ అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు. స్కూల్ నుండి రాగానే బట్టలు మార్చుకుని పడమర దిక్కునున్న చిన్న బాల్కనీలోని కుర్చీల్లో కూర్చుంటాడు. అక్కడికే టీలు, చిరుదిండ్లు లాంటివి తెచ్చి మధ్యలో ఉన్న చిన్న టీపై మీద పెట్టి తను కూర్చుంటుంది స్ఫూర్తి. అస్తమిస్తున్న సూర్యుడిని, దూరంగా ఉన్న కొండల్ని, చుట్టూ కనిపించే పచ్చని చేలల్లో దూదిముద్దల్లా కనిపించే కొంగల గుంపులను చూస్తూ హాయైన పైరుగాల్ని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ టీ త్రాగటం వాళ్ళకి అలవాటు. తమకు దగ్గరలోనే కట్టే అపార్ట్మెంటు కట్టడాలను చూపుతూ పచ్చని పంట పొలాలు తీసేసి ఇలా భవనాలు కడితే ఆహార ధాన్యాల కరువు రాదా అడిగింది స్ఫూర్తి. ఇప్పుడు పరిస్థితి ఇదే కదా. ఇదివరకు కుటుంబ సభ్యులందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. పెళ్ళైన కొత్త జంటలకు గది వేరుగా ఉండేది. ఇంట్లో అందరూ కలిసి ఉంటూ తింటూ ఉండేవాళ్ళు. ఆహార పంటలకు భూమి సమృద్ధిగా ఉండేది. ఇప్పుడో ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో గదితో పాటు కిచెన్, డైనింగ్ రూమ్, హాల్, స్టోర్ రూమ్, ఎప్పుడో ఒకసారి వచ్చే వెళ్లే చుట్టాలకు కూడా గెస్ట్ రూమ్స్. ఇన్ని గదులు ఉండాలంటే మరి పొలాలు తీసేసి ప్యాలెస్లు కట్టాల్సిందేగా, కించిత్ అసహనంగా చెప్పాడు జైపాల్. భవన కార్మికులు పెద్దగా మాట్లాడే మాటలతోనో, కంకరా సిమెంటు కలిపేసే యంత్రపు హోరుతోనో ఒక్కోసారి వాళ్ల దృష్టి అటువైపు మళ్ళుతుంది. పనిచేసే పెద్దవాళ్ల మధ్యలో సందు చూసుకుని మరీ చాటుమాటుగా చిలిపి సరసాలు అడుకునే కుర్రజంటలను చూస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు స్ఫూర్తి, జైపాల్. ఓ ప్రక్క బండచాకరి చేస్తూ కూడా వాళ్ళ వైపు చూడండి, ఎలా గిల్లుకుంటూ గిచ్చుకుంటూనే ఎంత హుషారుగా తిరుగుతున్నారో ఆశ్చర్యంగా అనేది స్ఫూర్తి. ఆడుతూ పాడుతూ ఉంటే, అలా పనిచేస్తూ ఉంటే అలుపు సొలుపు ఉండదని అందుకే కదా అన్నారు అనేవాడు జైపాల్ నవ్వుతూ. అదిగో అలాంటప్పుడు భార్య ఏదైనా పనిలో ఉంటే ఇదిగో ఇలాగే పిలిచి చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాంటిదే ఏదోలే అనుకుంది స్ఫూర్తి. ఏమిటి, మీరింకా స్నానమే చేయలేదా? బాల్కనీలో అటు తిరుగు నించున్న భర్తను చూసి అడుగుతూ వచ్చింది స్ఫూర్తి. జైపాల్ ఏదో చెప్పబోతూ తిరిగి చూశాడవును. తలంటుకున్న జుత్తులో నుండి చెలరేగి అల్లరిగా నుదుటిపై ఎగురుతున్న కొన్ని చిన్ని ఉంగరాల ముంగురులు, నుదుట చిన్న కుంకుమ బొట్టు, మేలుజాతి నీలల్లాగా మెరుస్తున్న విశాలమైన కాటుక కనుదోయి, పచ్చని పట్టుచీర, ఆ పైన ఎరుపు రంగు పొట్టు జాకెట్, ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది స్ఫూర్తి. బాగున్నాబోయ్, సంక్రాంతి లక్ష్మిలాగా ప్రశంసగా చూస్తూ నవ్వుతూ చెప్పాడు. సరేలేండి, పెళ్ళైన 5 కూడా భార్యను పొగిడేవాళ్ళని మిమ్మల్ని చూశాను, ఇంతకీ ఏమిటి పిలిచారు అడిగింది. అటుచూడు, ఆ బొడ్డోడు వాళ్ళమ్మ తలంటుతానంటే పరుగులతో ఎలా వాళ్ళమ్మను పరుగులు పెట్టిస్తూ తిప్పిస్తున్నాడో, నవ్వుతూ చేయిపెట్టి చూపించాడు. అదే విషయం అంతా సిద్ధం. తమరు వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే నేను వెళ్ళి అందరికీ పనిచేసి వస్తాను, వచ్చాక మనం భోజనం చేయవచ్చు చెప్పింది స్ఫూర్తి. అందరికీ ఏం పంచుతావు అడిగాడు. వండుకున్న పిండి వంటలు చెప్పింది. ఆమె మాటలు విని అటు కట్టడం వైపు చూస్తూ, స్ఫూర్తి, మన అపార్ట్మెంట్లో ఈవేళ అందరూ వండుకునేవాళ్లే, ఆ పెట్టేదేదో వాళ్లకు పెట్టొచ్చు కదా, వాళ్ళంతా తమ ఇళ్లకు నెలల తరబడి దూరంగా ఉంటున్నారు పాపం, భవన కార్మికులను చూపుతూ అన్నాడు జైపాల్. వీళ్ళందరూ మనకు పెడితే తీసుకుంటూ మనం ఇవ్వకపోతే బాగుంటుందా చెప్పండి అంది. 50 గజాల దూరంగానే వాళ్ళంతా ఏదో ఒకటి అగులు బొగులుగా తింటుంటే చూస్తూ మనం వండుకున్న వాళ్ళకి మళ్ళీ మెహర్బానీగా పెట్టడం, మనం తినటం బాగుంటుందా నువ్వు చెప్పు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఎవరు వండుకొని రోజుల్లో మనం ఒక్కళ్ళమే వండుకున్నప్పుడు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి పుచ్చుకోవటం సరే, ఈరోజు వాళ్ళు వండుకుంటున్నారు. ఇందాక వాళ్ళు ఎవరో పంపిన వాటిని నువ్వేం చేసావు

0: మనిషికి ఇచ్చేశావు. నువ్వు ఇచ్చినవి వాళ్ళు కూడా అలాగే చేస్తారుగా. ఇంతకీ ఇప్పుడు మీరనేదేమిటి? స్ఫూర్తి గొంతులో కొద్దిగా అసహనం ధ్వనించింది. అలాంటి వాళ్ల శ్రమతో కట్టిన నీడల్లోనే మనం ఇంత సుఖంగా సురక్షితంగా ఉంటున్నాం. ఇన్ని రకాల వంటలు వాళ్ళు వండుకోరు. పిలిచి వాళ్లకు కొంత పెడదాం, పండుగంటే ఇది అనే ఆనందం వాళ్ల కళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళని అలా చూస్తుంటే మనకి ఆనందంగానే ఉంటుంది. మనమేమీ ప్రత్యేకం వాళ్ళ కోసం వండటం లేదు కదా. సరేలే, మిగిలితే అప్పుడు చూడవచ్చులే, మీరు కానిచ్చి రండి. ముక్త సరిగా అనేసి వెళ్తుంటే, ఏమిటి మిగిలితేనా? రెట్టించి అడిగాడు జైపాల్. ఆమె మాట్లాడకుండా వెళ్ళింది. అతను స్నానం చేసి మౌనంగా కొబ్బరికాయ కొట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. ఎంతసేపు చూసినా ఆ గదిలో నుండి బయటకు రావటం లేదు. పిలవడానికి వెళ్తే ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ తలెత్తకుండా కూర్చున్నాడు. స్ఫూర్తి వెళ్ళి ప్రసాదం ఇవ్వబోయింది. నువ్వు తిను, నేను తర్వాత తింటాను అన్నాడు గంభీరంగా. యువతలకు వచ్చేసిన స్ఫూర్తి తనలో తర్కించుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది చాలాసేపు. లేచి వంటగదిలోకి నడిచింది. అరగంట తర్వాత వండినవి స్టీల్ క్యానుల్లో సర్ది, ఇంట్లోనే షెల్ఫ్లో ఉన్న విస్తరాకుల కట్టను ఒక కర్రల సంచులో సర్ది, ఎలాగో తిప్పలు పడుతూ రెండు చేతుల్లోనూ పట్టుకుని భర్త ఎదురుగా నిలబడి చెప్పింది, నేను రావటం ఆలస్యమైతే మీకు ఆకలి వేస్తే టేబుల్ మీద ఉన్నాయి, పెట్టుకు తినండి అని. జైపాల్ తలెత్తి చూసి అసంకల్పితంగా అడిగాడు, అవేమిటి, నువ్వెక్కడికి అని. మనం పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళని ఇక్కడికి పిలిచే కంటే తీసుకెళ్ళిస్తే బాగుంటుందని. ఎదురుగానే కదా, వెళ్ళొస్తాను అంది ముందుకు నడుస్తూ. జైపాల్ కళ్ళల్లో మెరుపు. చటుక్కుని లేచి వచ్చి భార్య చేతుల్లోవి అందుకుంటూ తలొంచి ఆమె నుదురుపై ప్రేమగా ముద్దు పెట్టాడు. లిఫ్టులో ఎదురైన ట్రక్ ఫ్లాట్ వాసుదేవ్, అతని కూతురు 15 ఏళ్ల అపర్ణ అడిగారు, ఎక్కడికి ఇవన్నీ అని. వాళ్ళకి ఎక్కడికో చెప్పారు. చెప్పి కార్మికుల పాకల వైపు వెళ్ళారు. ఊహించని వీళ్ల దాతృత్వానికి ఆ కష్టజీవుల ముఖాల్లో ఆనందం 1000 రేకుల వెలుగుపూలై వికసించి వాళ్ల నవ్వుల్లో ప్రతిఫలించాయి. అమ్మగారు, నువ్వు రోజు పెడతావా మాకు? పూర్ణం బోరెను ఆత్రంగా తింటూ 7 ఏళ్ల బుడ్డోడు అడిగాడు స్ఫూర్తిని. జైపాల్ భార్య మొహంలో చూశాడు. ఆమె కళ్ళల్లో అతి పల్సని నీటిపొర తళుక్కుమంది. ఆతృతగా వాళ్ళు అందుకుని ఆబగా తింటున్నందుక, పసివాడు ఆశగా అడిగినందుక తేల్చుకోలేకపోయాడు. అయ్యో తప్పురా, అలాగ అడగకూడదు సుమి, ఈ ఏళ పండగని ఎడుతున్నారు. ఒక ఆమె బొడ్డోడిని కసిరింది. మరి పండగ మళ్ళెప్పుడొస్తాది? మరొక బొడ్డోడు తింటూనే అస్పష్టంగా అడిగాడు. స్ఫూర్తి మనసు కలుక్కుమంది. పెద్దవాళ్లంతా రేయింబోళ్ళు గొడ్డుల్లేక కష్టపడుతున్నారు. వాళ్ళు ఆశించేది విలాసవంతమైన జీవితాన్ని కాదు, కడుపు నిండుగా కమ్మని తిండి మాత్రమే. నిజంగానే శ్రమజీవులకు ఈ దుస్థితి ఏమిటి? ఆయన చెబుతుంటే ఏమిటో అనుకున్నాను అనుకుంది మనసులో. తెచ్చినవి అందరికీ పంచేశారు. జైపాల్ కేవలం ఇస్తళ్ళు మాత్రం పంచి పెట్టే పని మాత్రం భార్యకు అప్పగించాడు. ఖాళీ క్యాన్లు తీసుకుని బయలుదేరారు. నా మీద కోపం పోయిందా? మెల్లగా అడిగాడు భార్య ప్రక్కనే నడుస్తున్న జైపాల్. తల తిప్పి చూస్తూ చిన్నగా నవ్వేసింది. ఆమెలో ఉత్సాహాన్ని, ఆ నవ్వులో నిండుదనాన్ని మురిపెంగా చూశాడు. తమ భవనం దగ్గరకు వచ్చి పైకెళ్లటానికి లిఫ్టు దగ్గర ఆగారు. పైనుండి వచ్చి ఆగిన లిఫ్టులో నుండి దిగుతున్నారు. ఇందాక వీళ్ళు వెళ్లేప్పుడు ఎదురైన ప్రక్క ఫ్లాట్లోని తండ్రి కూతుళ్ళిద్దరు. వాళ్ల చేతుల్లో ఉన్న బాస్కెట్లలో పార్సిల్ చేసిన ఏవో పాకెట్స్ ఉన్నాయి. ఎక్కడికా పర్నా? అడిగింది స్ఫూర్తి. జవాబు ఆమె కన్నా ముందు ఆమె తండ్రి చెప్పాడు. మీరు వెళ్ళేప్పుడు చెప్పారు కదా, వెళ్ళాక మీరు భవన కార్మికులకు పంచడం చూసింది పైనుంచి. మనం కూడా అటువైపున్న వాళ్లకు పంచిపెడదాం డాడీ అంటూ వాళ్ళమ్మను ఒప్పించి, ఇదిగో అంటూ చేతిలోవి చూపించాడు వాసుదేవ్. అపరా అన్నపూర్ణ, అన్నదాత సుఖీభవ దీవిస్తున్నట్లు ఆ పిల్ల తలపై చేయి పెట్టి నవ్వుతూ అన్నాడు జైపాల్. థ్యాంక్ యూ అంకుల్, చెప్పింది ఆ పిల్ల నవ్వుతూ. లిఫ్ట్లో పైకి వెళ్తూ అన్నాడు జైపాల్. స్ఫూర్తి చూసేవారిని స్ఫూర్తి కాదు, ఈ స్ఫూర్తి మీ స్ఫూర్తి, నవ్వింది స్ఫూర్తి.
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో వెలుగు పూలు శ్రీమతి ఎం విజయశ్రీముఖి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇప్పుడు మనో ఎస్పి శైలజ పాడిన పాట చిత్రం రుద్రవీణ.
3: రండి రండి రండి.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు.
1: తమరేనా సూర్య, ఇలా కూర్చుండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటువ

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందే

0: లంచలంచలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: வரலைய BALLB போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட்.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

మాటలనే సంగతులు చేయడం పని, పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.

0: అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఇక వార్తల వివరాలు. ఏలూరు జిల్లా కలిదిండిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను అందజేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ,
1: అధికారం అంటే మన పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తామని. 2 సంవత్సరాల కూటమి పరిపాలన పూర్తయింది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రాష్ట్రానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని. నేను తల్లికి వందనం ద్వారా చదువుకున్న ప్రతి పిల్లవాడికి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి గూగుల్ కానివ్వండి, ఆర్సెల్ మెటల్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇటువంటి అనేక 15.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను.
0: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని బృందం లండన్లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు, సచివాలయ సముదాయాల డిజైన్లపై మంత్రి అధికారులు చర్చించనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ భవనం పైభాగంలో నిర్మించనున్న ఎత్తైన టవర్ డిజైన్పై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే ఇప్పటికే జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు భవిష్యత్తులో ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రక్రియ, డిజైన్ల అమలుపై మంత్రి నారాయణ చర్చించనున్నారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఆసిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులో ఆసిఫా జీవితాన్ని కోల్పోవడం విచారకరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫా కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసిఫా మృతి కలిచివేసిందని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశముంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యతను వివరించారు. ఆవిష్కరణలతో పాటు సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరముందని అన్నారు. జీవ ఇంధన రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత, ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు సుస్థిరమైన, స్వచ్ఛమైన భారతదేశాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు ప్రకృతి అడవుల పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వి అనిత అన్నారు. మన్యం అడవుల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘాను మరింత పటిష్టం చేస్తూ డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని ఆమె ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు. అదే సమయంలో గిరిజనుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. వారు పండించే పంటలకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అటవీ సంరక్షణ, గిరిజనుల భద్రత, సంక్షేమం అత్యంత కీలక అంశాలని, వీటి పరిరక్షణకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని అనిత పేర్కొన్నారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సమావేశంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లతో మంత్రి సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి సహకరించాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లు పర్యాటక భాగస్వాములను కోరనున్నారు. అలాగే గోదావరి పుష్కరాలు 2027 లోగోతో పాటు పుష్కరాల నిర్వహణకు సంబంధించిన రోడ్ మ్యాప్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరిస్తారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి కోరనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జెమ్ పోర్టల్ 10 ఏళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో స్పందిస్తూ, గత 10 ఏళ్లలో

0: జెమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఈ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42,000కు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు జెమ్ పోర్టల్ బలమైన వేదికగా మారిందని పీయూష్ గోయల్ అన్నారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రజాప్రతినిధుల భవన సముదాయాలను ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి తెలిపారు. ఈ నేపథ్యంలో బకింగ్హామ్ కాలువ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులు, సభావేదిక ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం గుంటూరు ఛానల్ కొండవీటి వాగుపై జరుగుతున్న తుది నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక ముస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటు మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర పోషించే సింహాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్న సింహాల జాతిని సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడం లక్ష్యంగా 2013 నుంచి ప్రతి ఏడాది 10 ఆగస్టున అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సింహాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, వన్యప్రాణుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంరక్షణ చర్యలతో దేశంలో సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో సింహాలు అధిక సంఖ్యలో ఉన్నట్లు అటవీశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను స్థానిక శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద యువతీ యువకులను సన్మానించిన అనంతరం వారితో కలిసి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో యువతతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವನಿತಾವಾಣಿ.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్

0: ఎక్స్క్లూసివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
4: బ్రో, ఇది చిరిగింది.
3: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
5: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
4: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
3: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
5: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన సూర్యదేవర రాజలక్ష్మి గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వినండి.
7: భారత స్వాతంత్ర్యోద్యమానికి జీవితం అంకితం చేసిన ఆదర్శ నారీమణి శ్రీమతి సూర్యదేవర రాజలక్ష్మీదేవి. జాతిపిత మహాత్మాగాంధీ వంటి జాతి నేతల నాయకత్వంలో దేశమంతటా స్వరాజ్య సమరం ఉద్ధృతంగా సాగుతున్న కాలం అది. పరదాల వెనుక ఉన్న పడతులను సైతం ప్రజాసమూహంలోనికి నడిపించిన రోజులు అవి. పురుషులతో సమానంగా మహిళలు ఉద్యమాలు నడిపించిన సందర్భం అది. పరదాల మధ్య ఒంటి నిండా బంగారు నగలు, పట్టుపావడ, జడకుప్పెలు ధరించి ఎండకన్నెరుగక తిరిగే ఒక ముగ్ధ మోహన సుకుమారి కుటుంబ మర్యాదలను అతిక్రమించి కర్కశ శ్వేత సైన్యాన్ని ఎదిరించి జైలుగోడల నడుమ జీవించటానికి వెనుకాడలేదంటే నమ్మగలమా? ఆ సుకుమారి మరెవరో కాదు, సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి. 1914 మే 18వ తేదీన కృష్ణాజిల్లా నందిగామ తాలూకా వీరులపాడులో రాజ్యలక్ష్మి జన్మించారు. వాసిరెడ్డి సుబ్బమ్మ, సీతారామయ్య ఆమె తల్లిదండ్రులు. గాంధీజీ ప్రభావం వలన స్త్రీలు ఆ రోజుల్లో ఊరూరా రాట్నం వడుకుతూ ఉండేవారు. పువ్వు పుట్టగానే తావి వెదజల్లినట్లు 17 సంవత్సరాల వయస్సులోనే రాజ్యలక్ష్మి మనస్సు భారత స్వాతంత్ర్యోద్యమం వైపు మళ్ళింది. తెనాలి తాలూకా చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ నాగయ్య గారితో వివాహమై ఆమె చేబ్రోలులో అడుగుపెట్టారు. రాజ్యలక్ష్మికి తన మనస్సులోని కోరిక తీరే అవకాశం వచ్చింది. పెద్దలు వారించినా తన తోడికోడలు, ఆమె అక్కగారు అన్నపూర్ణ 1932 జనవరి 26న శాసనోల్లంఘనం చేయడానికి ముందుకు వచ్చారు. అప్పటికి 144వ సెక్షన్ అమలులో ఉన్నది. అన్నపూర్ణతో కలిసి రాజ్యలక్ష్మి కూడా ఆ ఉద్యమంలో పాల్గొనబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. వారితో ఎంతోమంది స్త్రీ పురుష భేదం లేకుండా జనం తరలివచ్చారు. పోలీసు ధిక్కారం నేరం కింద వారి మీద లాఠీఛార్జీ చేసి అరెస్ట్ చేసి పొన్నూరు సబ్జైలుకు పంపారు. ధనవంతుల బిడ్డలైన వారు ముగ్గురు ఒంటి నిండా ఉన్న బంగారు నగలు ఒలిచి ఉద్యమానికి ధారపోశారు. రాయవెల్లూరు కారాగారంలో శిక్ష అనుభవించారు. అక్కడ రాజ్యలక్ష్మి హిందీ భాష కూడా నేర్చుకున్నారు. కారాగారం నుండి తిరిగి వచ్చిన తరువాత చేబ్రోల్లో స్త్రీలకు ప్రత్యేక గ్రంథాలయాన్ని స్థాపించారు రాజ్యలక్ష్మి గారు. 1932లో తిరిగి అరెస్టై 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. తరువాత 1936-37లో మద్రాసు

ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గారు ఉండేవారు. ఆంధ్ర ప్రాంతంలో జిల్లా బోర్డు ఎలక్షన్స్ జరిగాయి. త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని ఓడించి రాజ్యలక్ష్మి గెలుపొందారు. స్త్రీలకు గర్వకారణంగా ఆనాడు ఆమె విజయం నిలిచింది. 1940లో వ్యక్తి సత్యాగ్రహాలు ప్రారంభమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా శాంతియుతంగా వ్యక్తి సత్యాగ్రహాలు జరగాలని గాంధీగారి ఆదేశం. దానికి గుంటూరు జిల్లా నుండి రాజ్యలక్ష్మి ఎన్నికయ్యారు. 1941 జనవరి 30న బ్రాహ్మణ కోడూరులో వ్యక్తి సత్యాగ్రహం చేశారు. ఆమె ఉద్యమ గీతాలు పాడుకుంటూ ఎందరో ఆమె వెంట నడిచారు. ఆ రాత్రి కలెక్టర్ గారే స్వయంగా వచ్చి ఆమెను అరెస్టు చేయించి రాయవెల్లూరు జైలుకు తీసుకుని వెళ్లారు. తిరిగి 1941లో రాజలక్ష్మీదేవి రాజకీయ పాఠశాలను స్థాపించారు. 1942లో జయప్రకాష్ నారాయణ్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 5 సభ్యులతో ఒక కమిటీ వేశారు. వారిలో రాజ్యలక్ష్మీదేవి కూడా ఒకరు. ఆ రోజుల్లో పోలీసులకు చిక్కకుండా ఆమె మగవేషంలో తిరిగేవారు. పోలీసులు ఎంత గాలించినా ఆమెను గుర్తించలేకపోయేవారు. ఒకనాడు అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడడానికి ఇంటికి వచ్చారు. పోలీసులు వెంబడించగా తమ ఇల్లు విడిచిపెట్టి దూరంగా మరొకరి ఇంటిలో అటక మీద ఆ రాత్రంతా గడిపి తెల్లవారిన తరువాత పోలీసుల కళ్ళు కప్పి పల్లెపడుచు వేషంలో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆమె పట్టుదల కార్యాచరణ దీక్ష చూసి చేబ్రోలు పట్టణానికి ఆమెను కాంగ్రెస్ ప్రెసిడెంటుగా నియమించారు. ఎవరు వ్యతిరేకించినా చెక్కు చెదరని ధైర్య సాహసాలతో తాను నమ్మిన స్వరాజ్య సాధన కోసం ఆమె నిరంతరం పోరాడారు. స్త్రీలకు రాజకీయ పరిజ్ఞానం కలిగించాలనే లక్ష్యంతో ఆమె స్థాపించిన రాజకీయ పాఠశాలను దిగ్విజయంగా నడిపించారు. ఆమె దీక్షకు ఆమె భర్త సహకరించలేదు. ఆమెకు ఎన్నో ఆటంకాలు కలిగించాడు. చివరకు భర్తతో రాజీకి వచ్చి తన భూమిలో 2 వంతుల భూమిని భర్తకు రాసి ఇచ్చింది. అతడు మరో వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. అతి చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్య సాధన కోసం భర్త నుండి దూరమై ఒంటరిగానే పోరాటం సలిపిన ఉద్యమ స్వరూపిణిగా రాజ్యలక్ష్మీదేవి చరిత్రలో నిలిచిపోయారు. భారతానికి స్వరాజ్యం వచ్చినా రాజ్యలక్ష్మి గారి కృషి అంతటితో ఆగలేదు. ఆమె దృష్టి తెలంగాణ వైపు మరలింది. అక్కడ జరుగుతున్న రజాకార్ల అల్లర్లలో ఎన్నో బాధలు అనుభవిస్తున్న స్త్రీలను కాపాడటానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పరిచేందుకు అవసరమైన కృషి జరగాలని ఆమె అభిలషించారు. విజయవాడలోని స్టేట్ కాంగ్రెస్ ప్రాంతీయ కార్యాలయం కూడా రాజ్యలక్ష్మి అభిప్రాయానికి మద్దతు తెలిపింది. తెలుగువారంతా ఒకే ప్రభుత్వం క్రిందకు రావలసిన ఆవశ్యకతను ప్రజల్లో ప్రచారం చేయడానికి గాను 1948 జూన్ 8న తెలుగుదేశం అనే పేరుతో విజయవాడలో ఆమె ఒక వారపత్రికను ప్రారంభించారు. తెలుగుదేశం పత్రికలో మద్రాసులోని ఆంధ్రప్రాంతపు సమస్యలు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత మొదలైన అంశాలతో పాటు హైదరాబాదు విముక్తి పోరాటం, తెలంగాణ ప్రాంత సమస్యలు ప్రచురించేవారు. 1948 సెప్టెంబర్లో హైదరాబాదు సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైంది. అనంతరం తమ పత్రిక కార్యాలయాన్ని హైదరాబాదుకు మార్చి అక్కడి నుండి కార్యకలాపాలు సాగించారు రాజ్యలక్ష్మీదేవి గారు. తమ ఆభరణాలు అమ్మివేసి పత్రిక కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్య ప్రదీప్తి కోసం పాటుపడ్డారు ఆమె. త్రిపురనేని గోపీచంద్, అజంతా, రాంభట్ల, పట్టాభి వంటి పేరందిన రచయితలు తెలుగుదేశం పత్రికలో పనిచేయటం ఆనాడు ఆ పత్రిక సాధించిన ప్రాధాన్యాన్ని తెలియచేస్తుంది. గాంధీజీ ఆశయాల్లో మద్యపాన నిషేధం ఒకటి. గాంధీ అనుచరవర్గంలోని వారైన సాధు సుబ్రహ్మణ్యం, బీసీహెచ్ రంగారెడ్డి గార్లు ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధ పరిషత్తు అనే సేవా సంస్థను స్థాపించి సూర్యదేవర రాజ్యలక్ష్మి గారిని సభ్యురాలిగా చేర్చుకున్నారు. ఆ ఉద్యమంలో స్త్రీలను కూడా భాగస్వాములను చేయాలనే సంకల్పంతో రాజ్యలక్ష్మి గారు మహిళ

0: జాబితా సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధ మహిళా పరిషత్తు ఏర్పాటు చేయబడింది. దానికి రాజ్యలక్ష్మి గారు చైర్మన్గా నియమింపబడ్డారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తొలి మహిళా పోరాట సంస్థగా గుర్తింపు పొందింది. ఈ ఉద్యమంలో రాజ్యలక్ష్మి గారు చూపిన నిరంతర పోరాట శైలికి గుర్తింపుగా హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో జస్టిస్ ఆవుల సాంబశివరావు గారి అధ్యక్షతన ఆమె ఘన సన్మానం పొందారు. 8 పదులు దాటిన వయస్సులోనూ ఆమె సారా వ్యతిరేక ఉద్యమానికి తమ తోడ్పాటును అందించటానికి నడుం బిగించారు. ఆ కార్యాచరణలో భాగంగా 1993లో హైదరాబాదులోని గాంధీ జ్ఞానమందిరంలో ఒక పెద్ద మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంపూర్ణ మద్య నిషేధ ఐక్య వేదిక అనే సంస్థ రూపొందించబడింది. దానికి తొలి అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మి గారు నియమించబడటం ఉద్యమంలో ఆమెకున్న చిత్తశుద్ధిని తెలియచేస్తుంది. మహిళలందరితో కలిసి ఆమె సాగించిన ఉద్యమానికి ప్రభుత్వం నుండి పోలీసుల నుండి ఎదుర్కొన్న దమనకాండ ఆమెను తమ పోరాటం నుండి ఏమాత్రమూ తప్పించలేకపోయింది. సమాజ శ్రేయస్సును ఆశించి పోరాడుతున్న తనను అరెస్టు చేయించే అర్హత నీకేముంది అని ముఖ్యమంత్రినే సూటిగా ప్రశ్నించిన ధీర వనితగా రాజ్యలక్ష్మి గారు పేరు కాంచారు. ఆమె నాయకత్వంలో సాగిన ఉద్యమం ప్రపంచ ప్రసిద్ధి కాంచింది. అంతేకాదు, రాజ్యలక్ష్మి గారి జీవితం దేశానికే అంకితం చేయబడింది. భారత స్వాతంత్ర్య సమర మహాయజ్ఞంలో ఆమె వంటి వీర నారీమణులు ఎందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. వారి త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర భారతం. ఎప్పటికీ తాను ఉద్యమాల నుండి విరమించనని, సహేతుకమైన సామాజిక సమస్య కోసం తుది శ్వాస ఉన్నంత వరకు పోరాటం సాగిస్తూనే ఉంటానని, స్త్రీలకు రాజకీయాధికారం కోసం పోరాటం చేస్తానని, సమాజ బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్న ఈ వీర నారీమణి 7 ఆగస్టు 2010 తుది శ్వాస విడిచారు. పెద్ద పెద్ద చదువులు లేకపోయినా పల్లెల్లో పుట్టి పెరిగిన ఆ వీర నారీమణుల చురుకుదనము, ధైర్య సాహసాలు ఈనాటి స్త్రీలకు మార్గదర్శకాలు. ఆనాడు రాజ్యలక్ష్మీదేవి వంటి సాహస మహిళలు పరాయి సైనికుల తుపాకీలకు ఎదురొడ్డి దేశమాతను కాపాడుకున్నారు. ఇళ్ళు వాకిళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి పురుషులకు ధీటుగా నిలిచి కారాగారవాసం అనుభవించారు. అనేక క్లేశాలను ఎదుర్కొన్నారు. ఎందరో స్త్రీలు నాటి సంగ్రామంలో సమిధలైనారు. వారిలో శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి గారు అగ్రగామిగా నిలిచారు. ఇంతటి మహోన్నత లక్ష్యంతో ఉద్యమాలు నిర్వహించిన మహిళామూర్తుల చరిత్రల వలన నేటి యువత, ప్రధానంగా స్త్రీలు అత్యంత ప్రభావితులు కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సమాజంలో నేడు పోరాడవలసిన అంశాలు మన చుట్టుపక్కల అనేకం కనిపిస్తాయి. వాటి మీద అవగాహన పెంపొందించుకోవాలి. వాటి వెనుక సత్యాసత్యాలను తెలుసుకోవాలి. సత్యం కోసం ఉద్యమించాలి. ఆ ఉద్యమ స్ఫూర్తిని ఆనాటి మహిళల ద్వారా నేడు పొందాలి. అప్పుడే వారి పోరాటానికి ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. ఇటువంటి ప్రసంగాలకు సార్థకత ఏర్పడుతుంది.
1: స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన సూర్యదేవర రాజ్యలక్ష్మి గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు ఆదుర్తి లక్ష్మీబాయి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు స్త్రీల కొరకు స్త్రీల చేత సుస్థిర అభివృద్ధి శ్రీమతి ఏ కృష్ణప్రియ గారు అందించే వివరాలు వినండి.
2: అభివృద్ధి అంటే మెరుగైన రోడ్లు, ఆనకట్టలు, ఫ్యాక్టరీలు, భవనాలు, వీటితో పాటుగా తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం పెరుగుదల, మెరుగైన సౌకర్యాలు, అందరికీ విద్య, ఇవన్నీ కలిస్తేనే అభివృద్ధిగా పరిగణించాలి. ఈ అంశాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి పదానికి ప్రజల ఆమోదం వంటి అంశాలు చేరితే అది సుస్థిర అభివృద్ధి అవుతుంది. సుస్థిర అభివృద్ధి

అంటే పరిపూర్ణమైన అభివృద్ధి. అయితే కొన్ని విషయాలలో అభివృద్ధిగా అనిపించినా సుస్థిర అభివృద్ధిగా పరిగణించలేకపోతున్నాం. ఎందుచేతనంటే ఒకరికి అభివృద్ధిగా అనిపించిన విషయం మరొకరికి విధ్వంసకారవ్వచ్చు. 1962 రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించింది. అందులో పంట పొలాలలో పురుగుమందు వాడకం వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో వివరించిందామె. పురుగుమందు వాడకం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది, కానీ పర్యావరణం దెబ్బతింటుంది. దీనిని సుస్థిర అభివృద్ధి అనలేము. పర్యావరణం విధ్వంసం కాకుండా జరిగే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటారు. 1980 అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంఘం ఈ భావనను ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి అనే పదం 1987 బ్రట్లాండ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలను తీర్చుకోవటంలో రాజీపడని అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఐక్యరాజ్య సమితి 2005-15 దశాబ్ద కాలాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ప్రకటించింది. సుస్థిర అభివృద్ధిలో 3 భాగాలున్నాయి. అవి సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ. ఇవి పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సుస్థిర అభివృద్ధికి కొన్ని లక్ష్యాలున్నాయి. అవి పేదరిక నిర్మూలన, ఆదాయాన్ని పెంచటం, సబ్సిడీలను తొలగించటం, అభివృద్ధి కొనసాగింపు, ఆర్థిక ప్రోత్సాహకాలు, క్రమబద్ధీకరణ విధానాలు, జీవ వైవిధ్య రక్షణ, మేధో సంపత్తి హక్కుల విస్తరణ, మార్కెట్ ఆధారిత వ్యూహాలు మొదలగునవి. ఈ సుస్థిర అభివృద్ధి పర్యావరణ దృక్పథాన్ని పెంచి పాలనలో ప్రభుత్వ చర్యల విస్తరణ ప్రాధాన్యతను పెంచుతుంది, ప్రకృతికి ప్రాధాన్యతని ఇస్తుంది. ఇది నిలకడైన అభివృద్ధి. అయితే ఈ నిలకడ అనే పదానికి ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక రకంగాను, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు ఒక రకంగాను వ్యక్తీకరిస్తారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక ఉత్పాదకత, ఆదాయం, వినియోగం లెక్కలోకి తీసుకుంటే పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు వృక్ష జీవ జలాల పరిరక్షణను తీసుకుంటారు. సరళీకృత ఆర్థిక విధానం అమలవుతున్న భారత్ వంటి దేశానికి ఇలాంటి అభివృద్ధి చాలా ఉపయుక్తమైనది. అయితే ఇటువంటి అభివృద్ధికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచటం, అన్ని తరగతుల వారికి ప్రయాణ సౌకర్యాలు కల్పించటం, చారిత్రక కట్టడాలను కాలుష్యరహితంగా ఉంచటం, యాత్రికులకు ప్రార్థనా స్థలాలకు సంబంధించిన పవిత్రతను తెలియచేయటం, సాంప్రదాయ వారసత్వ వనరుల పరిరక్షణకు వైజ్ఞానిక శిక్షణా తరగతులను నిర్వహించటం, సహజమైన జలాశయాలు, ఉద్యానవనాలను సంరక్షించటం, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, సంపూర్ణ ఉపాధి, పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, మౌలిక వసతులు, వినియోగ పెంపు మొదలైన అంశాలతో మెరుగైన సమాజాన్ని నిర్మించటం. స్త్రీలకు పర్యావరణ నిర్వహణ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రపంచ జనాభాలో సగభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు పూర్తిగా పురుషులతో సమానంగా అన్ని అంశాలలోనూ స్వేచ్ఛను పొంది మహిళా సాధికారికతను సాధిస్తున్నారా? దేశంలో మహిళల జీవన విధానం మెరుగైందా? పురుషులకు సమానంగా ఆమెకు తగిన గౌరవం లభిస్తోందా? ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి? అమ్మ జాతికి సమాజంలో పురోగతి ఎలా ఉంది? ఒక్కసారి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని పరిశీలిస్తే ఏ అంశాలు పురోగతిలో ఉన్నాయి, ఏ అంశాలలో వెనకబడి ఉన్నాయి అనేది తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు 2005-2016 సంవత్సర అంతరాల మధ్య కాలానికి సంబంధించింది. మహిళల పేరున ఉన్న వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు 15.1% పెరిగింది. అక్షరాస్యత 55.1% పెరిగింది. కుటుంబ కలహాలు 37

2 నుంచి 28.8% తగ్గింది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు 33 నుంచి 41% పెరిగింది. ఉద్యోగాలలో భాగస్వామ్యం 43% నుంచి 31% తగ్గింది. ఆరోగ్య సమస్యలు 12.6 నుంచి 20.7% పెరిగాయి. ఇంటర్నెట్ వినియోగం 30 నుంచి 37% పెరిగింది. ఈ అంశాలను పరిశీలిస్తే మహిళ ఆర్థిక కార్యకలాపాలలో పూర్తి స్థాయిలో వినియోగింపబడటం లేదు అని అర్థమవుతోంది. సుస్థిర అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేయటం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా మహిళలను భాగస్వాములుగా చేయటానికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులను నిర్వహించవలసి ఉంది. వీటినే ఇంగ్లీష్లో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. స్త్రీలకు అనేక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆమె ఎక్కువగా తన సమయాన్ని ప్రేమైక శ్రమ అంటే లేబర్ ఆఫ్ లవ్కు కేటాయిస్తుంది. ఇది వేతనరహిత శ్రమ.

0: అమలుగా చేయటానికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులను నిర్వహించవలసి ఉంది. వీటినే ఇంగ్లీష్లో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. స్త్రీలకు అనేక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆమె ఎక్కువగా తన సమయాన్ని ప్రేమైక శ్రమ అంటే లేబర్ ఆఫ్ లవ్కు కేటాయిస్తుంది. ఇది వేతనరహిత శ్రమ. పురుషులతో పోల్చి చూస్తే వేతనంతో కూడిన ఉపాధి కోసం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక ఫోరం లింగ వైవిధ్యాన్ని తొలగించి సమానత్వాన్ని సాధించి ఏ అంశాలలో స్త్రీలు వెనకబడి ఉన్నారో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వారిని ఆర్థిక వ్యవస్థలో భాగస్థులను చేయవచ్చు అని పేర్కొంది. మహిళా సాధికారికత ఒక నాణ్యమైతే దానికి ఒకవైపు సుస్థిర అభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం, మరోవైపు కేవలం మహిళలను మాత్రమే ఇందులో భాగస్వాములను చేయటం. ఇంతవరకు హరిత ఆర్థిక వ్యవస్థలో పురుషులదే ఆధిక్యం. కాని ఇప్పుడు మహిళలను ఇందులో ఎక్కువ భాగస్వాములుగా చేస్తున్నారు. మహిళలకు శిక్షణా తరగతులను నిర్వహిస్తే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో వేటమామిడి అనే గ్రామం ఉంది. అందులో 500 కుటుంబాలు ఉన్నాయి. వీరికి పెద్దగా చదువులేదు. అలాంటి స్త్రీలు ఒక పెద్ద విద్యుత్ ప్రాజెక్టును నడుపుతున్నారు. ఈ గ్రామంలో సహజ సిద్ధమైన జలపాతాలు, నదులు, వాగుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసి స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే లక్ష్యంగా ఒక చిన్న నీటి ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు పూనుకున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్తును యూనిట్ 1.49 రూపాయలకి కేంద్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థకు విక్రయిస్తున్నారు. సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన ఆదాయం పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు కమిటీలో ఉన్న సభ్యురాళ్లలో 5వ తరగతి వరకే చదివిన వారు ఎక్కువగా ఉన్నారు. వెలుగు పథకం విజయవంతం కావటంతో మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ప్రారంభించి మురికి వాడల లేని పురపాలక వ్యవస్థని పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇసుక తవ్వకాల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించటం జరిగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాధాన్యతలను తమకు తాము నిర్వచించుకోగల శక్తి, తమను తాము తమకు తాము విధించుకున్న బంధాల నుండి విముక్తి చేసుకునే ప్రక్రియే సాధికారికత. ఈ సుస్థిర ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఇనుమడించాలంటే కొన్ని అంశాలలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించాలి. అవి ముఖ్యంగా లింగ వివక్ష, అడ్వకసీ, అభివృద్ధి మరియు మనుగడ, నైపుణ్యాలు, రాజకీయ ప్రభుత్వాల ప్రోద్బలం, ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యం, రక్షణ, అనియత విద్య మొదలైన వాటిపై దృష్టి సారిస్తే సాధికారికత సాధించిన మహిళ సుస్థిర అభివృద్ధి సాధించటంలో అద్భుతాలను సృష్టించగలదు.
1: కార్యక్రమంలో మీరింతవరకు స్త్రీల కొరకు స్త్రీల చేత సుస్థిర అభివృద్ధి శ్రీమతి ఏ కృష్ణప్రియ గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം യുവനയ. ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే మెసేజ్ చేయొచ్చు. ఈరోజు యువలయ కార్యక్రమంలో నేను అడిగేస్తున్నాను మొట్టమొదటి ప్రశ్న. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని నినాదాన్ని ఎవరిచ్చారు? ప్రశ్న ఇంకోసారి, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు? ఈ ప్రశ్నకి నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను. భగత్ సింగ్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్ ఈ నాలుగిట్లో మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, మీరు మెసేజ్ చేయాలి. ప్రశ్న ఇంకోసారి, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు?

నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు అని అడిగాను. దీనికి సంబంధించి నేను 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్. ఆన్సర్లు వచ్చేసాయి, వచ్చేస్తున్నాయి కూడా. చదివేసుకుందామా?

కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, దీపిక లండన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రచారి వీరందరూ పంపించారు, ఇంకా పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపించారు రాంగ్ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను అడిగాను నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు, భగత్ సింగ్ లాలా లజపతి రాయ్ బాలగంగాధర తిలక్ సుభాష్ చంద్రబోస్, ఈ నాలుగిట్లో మాత్రమే కరెక్ట్ ఆన్సర్ మీరు పంపించాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మీరు మెసేజ్ చేయండి, ఫొటోస్ ఇమేజెస్ ఇవన్నీ డౌన్లోడ్ అవ్వు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ వచ్చింది ఇంకొకటి కేశవరావు స్టిల్లీ ఒకసారి చెక్ చేసుకోండి. నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాననే నినాదాన్ని మనకి ఎవరు ఇచ్చారు, ఇది నా ప్రశ్న. భగత్ సింగ్ లాలా లజపతి రాయ్ బాలగంగాధర తిలక్ సుభాష్ చంద్రబోస్, ఈ నలుగురిలో మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కర్ణాటక రాష్ట్రం

వెనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, లత సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు శ్రీనివాసరావు ఇరుసమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, గడ్డం అంకయ్య బండార్పల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, కడప నుంచి శ్రీదేవి శైలజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి పంపించారు, పేర్లు మాత్రమే, ఆన్సర్ కూడా పంపించండి శుభ సాయంత్రం అంటూ. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే పోలేపల్లి శ్రీనివాస రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి అమృత చీరాల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదురునూరు కళ్యాణచారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూబాబా ఇంకా వారి గ్రామ ప్రజలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్బి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే ఎవరంటే వీర కనకారావు వీరభద్రాపురం నుంచి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రల్ రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో అనగసాని శ్రీనివాసులు నందింపల్లె ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగనాథన్ వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, అంజాన్ దేశరెడ్డిపల్లె నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప రేడియో ఫ్యాన్స్ అంటూ ఎవరు, రవి ఆంటోనీ. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్ దివ్యబాయ్ అజయ్ శృతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు అని అడిగాను. నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్ అంటూ ఇంకొక మెసేజ్ వచ్చింది చూసేద్దాం. సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మెసేజెస్ వస్తున్నాయి. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెబ్రోలు రవి, ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్. ఇంకొక మెసేజ్ వచ్చింది, ఆడియో ఫైల్స్ కూడా మనకి వినిపించవండి, కేవలం మెసేజెస్ మాత్రమే పంపించండి. దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

एम राधिका हरिकिशन चंद्रभाई नागमणि नरेश श्रीवल्ली महाराष्ट्र सोलापुर నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్. బర్మాలో జరిగిన ఒక సభలో భారత జాతీయ సైన్యాన్ని ఉద్దేశించి 1944 జూలై 4వ తేదీన ఈయన ఈ చారిత్రాత్మక నినాదాన్ని చేశారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. మనకి ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, చూసేద్దాం. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నల్గొండ జిల్లా దైదా త్రివేణి చిన్మయ ప్రీతం, మా పేరు చెప్పలేదు. రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహన్ కృష్ణ, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇక ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ మెసేజ్ చేయొద్దు ఎవరు, ఎందుకంటే మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక కార్యక్రమంలో నేను అడిగేస్తున్నాను రెండవ ప్రశ్న. మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణిస్తాయి? ప్రశ్న ఇంకోసారి జాగ్రత్తగా వినండి. మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణిస్తాయి? నేను ఈ ప్రశ్నకు సంబంధించి కూడా 4 ఆప్షన్స్ ఇస్తాను. సౌండ్ వేవ్స్, రేడియో తరంగాలు, లైట్ వేవ్స్, ఎలక్ట్రాన్లు. సౌండ్ వేవ్స్, రేడియో తరంగాలు, లైట్ వేవ్స్, ఎలక్ట్రాన్లు, ఈ 4 మాత్రమే మీరు ఆన్సర్ని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణిస్తాయి తెలిస్తే 866-248-8812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణం చేస్తాయి?

మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణిస్తాయి అని అడిగాను. దీనికి సంబంధించి నేను నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. సౌండ్ వేవ్స్, రేడియో తరంగాలు, లైట్ వేవ్స్, ఎలక్ట్రాన్లు. ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సీ వీరందరూ పంపించారు రాంగ్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పిన నాలుగు ఆప్షన్స్లోంచి కరెక్ట్ ఆన్సర్ మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. రాంగ్ ఆన్సర్ అండి ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. వినయ్ ప్రవీణ కృష్ణ తులసి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుబాని. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి శైలజ. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శశాంక వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అనంతపురం నుండి అనురాధ. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనుజ అచ్యుత వీరందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మీ నరసింహ, నరసమ్మ, మోహన్ కృష్ణ, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకిరాజు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. బొమ్మదిన లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్. అంజాన్ దేశరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. దాస్తగిరి సంధ్య ఆస్మిన్ సాధియ పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్గా తణుకు నుంచి కేవీ రావు గారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా డీటెయిల్గా పంపించారు కరెక్ట్ ఆన్సర్ని అన్నగసాని శ్రీనివాసులు నందిపల్లె ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు గంగభవాని. ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీ రామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కె సురేంద్రనాథ్ ఝార్సుగూడ ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ప్రభా చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్తో. మహేంద్ర అతనాల్ నుంచి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్గా భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివేజ్ మార్టూర్ నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.

కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలేపల్లి శ్రీనివాస్. రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసపేట, నరేష్, ఇంకా గ్రామ ప్రజలు వీరందరూ పంపిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ని. కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్. రాంగ్ ఆన్సర్గా ఒకసారి చెక్ చేసుకోండి. పెడన జగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. సాయి దర్శన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుబాని. నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుంచి రాజేంద్రప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. రాంగ్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ధగదర్తి నుంచి చెబ్రోలు రవి, ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ మా మెసేజ్ చదవట్లేదు, ఎందుకు చదవను, వరుసగా నేను అన్ని మెసేజెస్ చదువుతున్నాను. ఇంకా మీ పేరు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకో మెసేజ్ వచ్చింది రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాకు వరుసగా వచ్చిన మెసేజెస్ అన్నీ వన్ బై వన్ చదివేస్తాను. మీరు మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ పైకి వెళ్ళిపోద్ది అన్నమాట. కాబట్టి వరుసగా ఉన్న మెసేజెస్ అన్నీ చదువుతాను, లేట్ అయినా సరే. విషయానికి వస్తే, మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణించేస్తాయి అని అడిగాను. దానికి సంబంధించి నేను నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. సౌండ్ వేవ్స్, రేడియో తరంగాలు, లైట్ వేవ్స్, ఎలక్ట్రాన్లు. చాలామంది చాలా చాలా పెట్టారు, కానీ మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్లు వచ్చాయి రేడియో తరంగాలు అన్నమాట. వైఫై రేడియో తరంగాలను ఉపయోగించి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇవి మైక్రోవేవ్ ఓవెన్లో వాడే తరంగాలు మాదిరిగానే ఉంటాయి, చాలా తక్కువ శక్తిని కలిగి ఉంటాయంట. అదన్నమాట సంగతి మన వైఫైది. నా పేరు చదవలేదు, మీ పేరు చదివాను, మీరే వినలేదు అనుకుంటా. ఆళ్ళగడ్డ నందింపల్లి నుంచి అనగాని శ్రీనివాసులు ఇంకా డీటెయిల్గా పంపించారని కూడా చెప్పాను, ఒక్కసారి చూసుకోండి. సాయి దర్శన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరి కోసం ఈ పాట. మనకి ఇంకా మెసేజెస్ వచ్చాయి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్.

ఇంకా మెసేజెస్ వచ్చాయి. ఎం రాధిక, హరికిషన్, చంద్రబాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహారాష్ట్ర సోలపూర్ నుంచి. రామకృష్ణయ్య, సుభాషిణి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్, దివ్యభాయ్, అజయ్, శృతి. భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి.

0: మీరింతవరకు యువలయ విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ప్రకృతి కి సీఖ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని భోగి నిత్యకృప. వినండి 9వ తరగతికి హిందీ పాఠం ప్రకృతికి సీఖ్.
4: నమస్తే అధ్యాపికాజీ.
5: నమస్తే నిత్య, బైఠో. నిత్య, ఆజ్ హమ్ 9వీ కక్షాకే పాఠ్య పుస్తక్ సే ప్రకృతికి సీఖ్ నామక కవితా పాఠ పడేంగే. పహలే హమ్ ప్రకృతికి సీఖ్ కవితా పాఠకే కవి కే బారే మే జాన్ లెంగే.
4: జీ హాం అధ్యాపికా జీ.
5: ప్రకృతి కి సీఖ్ పాఠ కే కవి కా నామ శ్రీ సోహన్లాల్ ద్వివేది థే. ఉన్కా జీవన్ కాల్ 1906 సే 1988 తక్ మానే జాతే హై. ఇన్కే ప్రసిద్ధ రచనా సేవాగ్రామ్ హై. ఇన్కో పద్మశ్రీ పురస్కార్ మిలా. ప్రకృతి కి సీఖ్ పాఠ కే కవి పేరు సోహన్లాల్ ద్వివేది గారు. ఆయన జీవించినది 1906 నుండి 1985 వరకు. ఈయన ప్రసిద్ధ రచన సేవాగ్రామ్. ఈయనకి పద్మశ్రీ అనే బిరుదు కూడా ఉన్నది. నిత్య, మై అబ్ కవి కే బారే మే కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
4: హా అధ్యాపికా జీ.
5: ప్రకృతి కి సీఖ్ కవితా పాఠకే కవి కౌన్ థే?
4: ప్రకృతి కి సీఖ్ కవితా పాఠకే కవి శ్రీ సోహన్లాల్ ద్వివేది థే.
5: ఠీక్ హై. ఆవర్ ఏక్ ప్రశ్న, సోహన్లాల్ జీ కే ప్రసిద్ధ రచనా క్యా హై?
4: సోహన్లాల్ జీ కో ప్రసిద్ధ రచనా సేవాగ్రామ్ హై.
5: ద్వివేది జీ కో క్యా పురస్కార్ మిలా?
4: ద్వివేది జీ కో పద్మశ్రీ పురస్కార్ మిలా.

0: माई लाओ।
1: अब हम इस कविता का अर्थ जान लेंगे। पहले शब्दार्थ देखो। इस कविता में शीर्ष का अर्थ सिर अंटे तला, ऊंचा अनगा ऊंचाई अंटे एत्तैना, गहराई अनगा ऊंचा अनगा ऊंचाई अंटे एत्तैना, గహరాయి అనగా లోతు అని అర్థం. లహరాన అంటే అలలు పైపైకి ఉప్పొంగుట. ఇస్ కవితా అర్థ యహ హైకి పర్వత హంసే కహతా హైకి తుమ్ భీ అపనా శిర్ ఉఠాకర్ మేరే జైసే ఊంచా బన్ జావో. అర్థ హైకి సబ్ మే ఊంచా రహనా మహాన గుణ హై. సముద్ర లహరాతే కహతా హైకి మై జైసే గహరా హుం వైసే తుమ్ భీ అపనా మన్ గహరా అవర్ విశాల్ బనావో. మానో గహరాయిసే చోచో. అనగా పర్వతాలు ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలు కారణంగా ఎత్తుగా ఉంటాయి. ఒకవేళ మనం మంచి లేదా గొప్ప పనులు చేసినట్లయితే మనం కూడా వాటిలాగా ఈ ప్రపంచంలో గౌరవంతో తల ఎత్తుకొని జీవించగలం. మన జీవితం ఉన్నతమవుతుంది. మనం అందరితో గౌరవించబడతాం. కాబట్టి మనం మంచి పనులు చేస్తూ పర్వతాల వలె తల ఎత్తుకుని జీవించమని పర్వతాలు మనతో చెబుతున్నాయి. అలాగే సముద్రం ఉప్పొంగుతూ అంటుంది, నేను లోతైన మరియు విశాలమైన దానిని. అలాగే నీవు కూడా నీ మనసులో లోతైన ఆలోచనలు చేస్తూ విశాలమైన భావాలను అందరితో పంచుకోమని చెబుతుంది.
0: అధ్యాపికాజీ, పర్వత ఔర్ సాగర్ హమ్కో బహుత్ సారా జ్ఞాన్ దియా.
1: హాన్ ఇచ్చా, అబ్ హమ్ దూసరీ కవితా కా అర్థ భీ జాన్ లేంగే. पहले मैं पढ़ूंगी, ध्यान से सुनो.
0: जी हाँ अध्यापिका जी.
1: समझ रहे हो क्या कहती है, उठ उठ गिर गिर तरल तरंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. निच्या, अब तुम एक बार इस कविता को पढ़ो.
0: जी अध्यापिका जी. समझ रहे हो क्या कहती है, उठ उठ गिर तरल तरंग, బరలోం బరలోం అపనే దిల్ మే మీటే మీ మృదుల్ ఉమంగ్.
1: సునో నిచ్చా, అబ్ ఇస్ కవితా కా భావార్థ జాన్ లేంగే. శబ్దార్థ దేకో. గిరనా అంటే పడిపోవుట అని అర్థము. తరల్ అంటే చలించునట్టి, తరంగ్ అంటే అలలు, భరణ అనగా నింపుట, ఉమంగ్ అనగా ఆశ అని అర్థం. అబ్ సునో, కవి కహతే హైకి సముద్రకే చంచల తరంగ్ ఉఠ ఉఠ కర్ గిరితే హై. క్యా తుమ్ సమజ్ సకతే హో కి వే క్యా కర్ రహే హై. వే కహనా చాహతే హై కి తుమ్ భీ ఉన్కే జైసే అప్నే దిల్ మే మీఠీ అవర్ కోమల్ ఆశాయేం భర్ లో, క్యోంకి ఆశా కో సఫల్ బనానే కే ప్రయత్న జరూర్ కరతే హో. ఇక్కడ కవి ఏమని చెబుతున్నారంటే, సముద్రపు చంచలమైన అలలు ఎగిసి పడుతున్నాయి. నీవు అర్థం చేసుకోగలవా అవి ఏమంటున్నాయో? నీవు కూడా వారిలా తీయని మరియు కోమలమైన భావాలను నింపుకోమని అంటున్నాయి. ఎలాగంటే, సముద్రము తన ఆశను ఆశయాలను తీర్చుకోవటానికి అలల రూపంలో ఎగిసి పడుతుంటాయి. ఎన్నోసార్లు విఫలమైనా అది తన ప్రయత్నాలను మానుకోదు. అలాగే సముద్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మన ఆశలను ఆశయాలను సఫలీకృతం చేసుకోవటానికి తీయని భావాలను నింపుకొని నిరంతరము ప్రయత్నించాలని సముద్రం తెలియచేస్తుంది.
0: అధ్యాపికాజీ, మై బి సాగర్ కే జైసే మేరీ ఆశా సఫర్ బననే కా ప్రయత్న కరుంగి.
1: శాబాష్ నిచ్చా, అబ్ మై తీసరీ కవితి కే బారే మే బతావుంగి. సునో నిచ్చా.
0: జీ అధ్యాపికాజీ.
1: పృథ్వీ కహతి ధైర్య న చోడో కితనా హీ హో సిర్ పర్ భార్, నభ కహతా హై పైలో ఇతన ఢక్

0: संसार।
1: अब मैं कुछ शब्दार्थ बताऊंगी, सुनो निच्छा। पृथ्वी का अर्थ भूमि, भार अंटे भारमो, फैलना अंटे व्यापించుట, నబ్ అనగా ఆకాశము, ఢకన అనగా కప్పుట లేదా మూయుట. ఇస్ కవితక అర్థ యహ హై కి ధరతి హమ్సే కహతి హై కి చాహే జితనీ బడి జిమ్మేదారి తుమ్హే పూరి కర్తీ హై ధైర్య కే సాథ్ ఉసే పూరా కరో. ఆకాశ కహతా హై కి ముఝే జైసా పూరా ఫైలా కర్ సారీ దునియా ఢక్ లో, మానే మహాన్ బనకర్ సబ్ పర్ అపనా ప్రభావ్ దికావో. అంటే భూమి తనలాగా ధైర్యంగా ఉండమని చెప్తుంది. ఏ విధంగా అయితే భూమి ఎంతో బరువును మోస్తున్నా తన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోదు, అలాగే మనం మన బాధ్యతలను పూర్తి చేయుటకు చాలా ధైర్యాన్ని కలిగి ఉండమని తెలియజేస్తుంది. ఆకాశం చెబుతుంది తనలాగా ప్రపంచాన్ని కప్పివేయమని, అంటే ప్రపంచానికి తన విశాలతను చాటి చెబుతుంది. అలాగే మనం మన వ్యక్తిత్వంతో మంచి నడవడిక ద్వారా మన ప్రభావాన్ని అందరి మీద చూపించమని తెలియచేస్తుంది.
0: అధ్యాపికా జీ, మై బి ధర్తి ఔర్ ఆకాశ్ కే జైసే ధైర్య సే జీవన్ బితాఉంగి.
1: అచ్చా నిత్యా, అంతమే మై కవిత పాటికి ముఖ్య ఉద్దేశ్ బతాఉంగి, ధ్యాన్ సే సునో.
0: జీ అధ్యాపికా జీ,
1: ప్రకృతికి సీఖ్ ఒక కవిత పాఠ్యాంశము. కవి సోహన్ లాల్ గారు ఏమని తెలియచేశారంటే, ప్రకృతి అణు అణువులో ఏదో ఒక సందేశం దాగి ఉంటుంది. ఈ పర్వతము, సముద్రము, భూమి, ఆకాశము మొదలగునవి మనకు ఏవో చెప్తూ ఉంటాయి. వీటి సందేశం వలన మనం మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలం. నిత్యా, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
0: జీ హా అధ్యాపికా జీ,
1: పర్వత్ హంసే క్యా కహతా హై?
0: పర్వత్ హమ్ ఉంచే బన్ జానే కో కహతే హై.
1: తరల తరంగ క్యా కరతీ హై?
0: తరల తర ఊట ఊట కర్గీర్ పడతే హై.
1: నబ్ క్యా కహతా హై?
0: నబ్ కహతా హై కి ఇతనా ఫైలా కర్ సారా సంసార్ కో డక్లో.
1: పృథ్వీ క్యా కహతీ హై?
0: పృథ్వీ కహతీ హై కి ధైర్య నా చోడో.
1: మీఠే శబ్ద కా అర్థ క్యా హై?
0: మీఠే శబ్ద కా అర్థ త్యాని.
1: అబ్ హమ్ ప్రకృతి కి సీఖ్ కవితా కే సమానార్థ కవిత ఏక్ బార్ పడేంగే. యహ్ బి ఏక ప్రేరణాదాయక కవిత హై, మై పడుంగి, ధ్యాన్ సే సునో, బాద్ మే తుమ్ బి మేరే సాత్ కహో.
0: జీ అధ్యాపికా జీ,

0: शीश झुकाना।
1: फूलों से नित हसना सीखों, बारों से नित
0: भौरों से
1: बौरों से नित गाना, फल से लदी डलियों से नित
0: डालियों से
1: डालियों से नित सीखो शीश झुकाना।
0: सीख हवा के झोंकों से लो हिलना जगत हिलाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना।
1: दूध तथा पानी से सीखो मिलना और मिलाना,
0: सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना।
1: सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना।
0: गले लगाना,
1: गले लगाना।
0: निचा इसका अर्थ बताऊंगी, सुनो।
1: जी अध्यापिका जी।
0: फूलों से नित हसना सीखो, भौरों से नित गाना। हसना अनगा नवटं, భౌరం అనగా తుమ్మెదలు. పువ్వుల నుండి ఎల్లప్పుడూ నవ్వటం నేర్చుకోవాలి. తుమ్మెదల నుండి నిత్యం పాడటం నేర్చుకోవాలి. ఫల్సే లధీ డాలియోంసే నిత్ సీకో శీషు జుఖానా. లది అంటే బరువైన, డాలియా అంటే కొమ్మలు, శీష్ అనగా తల. అర్థం ఏమిటంటే పండ్లతో నిండి ఉన్న కొమ్మలు బరువుగా ఉండి భూమి వైపు వంగుతాయి. అలాగే వాటిని చూసి మనం కూడా ఎల్లప్పుడూ వినయంగా తల వంచుకుని

0: ఉండటం నేర్చుకోవాలి. సీక్ హవా కే ఝోంకోం సే లో హిలనా జగత్ హిలానా. హవా అంటే గాలి, హిలనా అంటే ఊగట. గాలి అలలను చూసి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే, గాలి తన చల్లని గాలులతో మనకు ఎలా హాయినిస్తుందో అదేవిధంగా మనం ప్రపంచాన్ని ఆనందపరిచే విధంగా ప్రవర్తించాలి. దూధ్ తథా పానీ సే సీకో మిలనా ఆర్ మిలానా. దూద్ అంటే పాలు, మిలనా అనగా కలపటం. పాలు మరియు నీళ్లను చూసి మనం కలపటం లేదా ఇతరులతో కలిసిపోవటం నేర్చుకోవాలి. సూరజ్ కీ కిరణం సే సీఖో జగనా ఆర్ జగానా. సూరజ్ అంటే సూర్యుడు, జగానా అంటే మేల్కొల్పటం. మనం సూర్యుని కిరణాల నుండి మేల్కొనుట మరియు ప్రపంచాన్ని మేల్కొల్పటం నేర్చుకోవాలి. లతా ఆర్ పేడోం సే సీకో సబ్కో గలే లగానా. లత అనగా లత, గలే లగానా అంటే ఆలింగనము చేసుకొనుట. లత మరియు చెట్ల నుండి మన అందరితో స్నేహంగా ఉండటం నేర్చుకోవాలి. వాటిలాగా మనం అందరితో కలిసిమెలిసి ఉండాలనుకోవాలి. అబ్ మై ప్రకృతికి సీక్ పాటిసే వ్యాకరణ బతావుంగి సునో
1: జీ అధ్యాపికా జీ.
0: మై ఉల్టే శబ్ద బతావుంగి తుంబి మేరే సాత్ బతావో.
1: జీ హా అధ్యాపికా జీ.
0: ధైర్య అధైర్య,
1: ధైర్య అధైర్య,
0: హింస అహింస,
1: హింస అహింస,
0: యష్ అపయష్,
1: యష్ అపయష్,
0: ఊంచే నీచే,
1: ఊంచే నీచే,
0: శాంతి అశాంతి,
1: శాంతి అశాంతి.
0: అబ్ హమ్ కుచ్ పర్యాయ శబ్ద భీ జాన్ లెంగే సునో
1: జీ అధ్యాపికా జీ.
0: తుమ్ భీ మేరే సాత్ కహో. నభ్ ఆకాశ్ ఆసమాన్,
1: నభ్ ఆకాశ్ ఆసమాన్,
0: పృథ్వీ భూమి ధరతి జమీన్,
1: పృథ్వీ భూమి జమీన్ ధరతి,
0: పర్వత్ పహాడ్ గిరి,
1: పర్వత్ పహాడ్ గిరి,
0: సంసార్ దునియా ప్రపంచ్,
1: సంసార్ దునియా ప్రపంచ్.
0: అచ్చా ఏక్ బార్ వచన్ బతావంగి తుమ్ భీ ఏక్ బార్ కహో.
1: జీ అధ్యాపికా జీ.
0: నది నదియా,
1: నది నదియా,
0: గహరాయి గహరాయ్యా,
1: గహరాయి గహరాయా,
0: గహరాయ్యా
1: గహరాయ్యా,
0: శీష శీష,
1: శీష శీష.
0: అబ్బు పాఠ సమాప్త హువా నిత్య.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు 9వ తరగతికి హిందీ పాఠం ప్రకృతికి సీఖ్ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని భోగి నిత్యకృప. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో పాండవోద్యోగన్ నాటకం నుంచి శ్రీకృష్ణుని పాత్ర ఉంటారు. నిర్వహణ శ్రీ కౌతవరపు గణేష్ కుమార్.

మామ సత్యవతి పౌత్ర భారత రాష్ట్రులకును పాండవులకును సంధిగా వించి ఈ రాజలోకమునెల్లా కాపాడుమని నిన్ను యాచించుడకై పాండవ దూతనై నీ యొద్దకు వచ్చితనే.

ఫలితార్థము చెప్పినట్లు చేయదలంపనిచో వారేగురును ద్రౌపదియు వేర్వేరు నీతో చెప్పుమనిన మాటలు ప్రకృతము అనుపయోగం వరగుటం చేసి విరమించితి. ఆహా, ఈ ముదుసలి అప్పుడే తన వాచా కౌటిల్యములు చూపించుచున్నాడు. ఎరుగుదును మామా, ఎరుగుదును. అయినను పెద్దవాడవని విన్నంచితిని అట్టి కులం కులం కొడబీ.

బావా, నీ కొలువు కూటమ క్రమక్రమముగా రణకూట మగుచున్నదయ్యా. పలువురు పెద్దలుండగానే నా చెప్పబోబు వాక్యములు సావధానముగా ఆకరణకుము.

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో పాండవోద్యోగం నాటకం నుంచి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కౌతవరపు గణేష్ కుమార్.

ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ బృందం పాడిన పాట, సిరివెన్నెల రచన, కోటి సంగీతం.

0: Ay baba. Tana na na na tana na na tana. పదము చేర్చి పాట కూర్చలేదా
1: శభాష్.

0: హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. ప్రయాణం మనిషి జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు, కొత్త సంస్కృతులు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. ఈ అనుభవం మనసుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణం, ట్రావెలింగ్ కేవలం ఒక ప్రదేశం మార్పు మాత్రమే కాదు, ఇది మన ఆలోచనలను విస్తరించే ఒక అవకాశం. మనం చూసే ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, సముద్రాలు, చారిత్రక కట్టడాలు మనలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ ఆనందం మనసులో నిలిచిపోయే జ్ఞాపకంగా మారుతుంది. ప్రయాణం వల్ల కలిగే ఆనందం అనేక రూపాల్లో ఉంటుంది. ఓవైపు మనం రోజువారీ ఒత్తిడిని మర్చిపోతాం, మరోవైపు కొత్త విషయాలను నేర్చుకుంటాం. కొత్త ప్రదేశాలను చూసినప్పుడు మనలో ఆసక్తి పెరుగుతుంది. మనం చూసే ప్రతి ప్రదేశం మనకు ఓ పాఠం నేర్పుతుంది. ఎలా అంటే, చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు గతం గురించి అవగాహన వస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ అనుభవాలు మనలో సృజనాత్మకతను పెంచుతాయి. ట్రావెలింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. మొదటిగా, ఆరోగ్యపరంగా చాలా మంచిది. కొత్త గాలి, కొత్త వాతావరణం మన శరీరానికి శక్తినిస్తుంది. రెండవది, మనసు ప్రశాంతంగా మారుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. మూడవది, మనం కొత్త సంస్కృతులను తెలుసుకుంటాం. ఇది మనలో సహనాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంచుతుంది. నాలుగవది, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ప్రయాణం చేస్తే బంధాలు మరింత బలపడతాయి. ఐదవది, మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ప్రదేశాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితులు మనకు ధైర్యాన్ని నేర్పుతాయి. ప్రయాణం, ట్రావెలింగ్ వల్ల మనకు ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనం అక్కడ ఖర్చు చేసే డబ్బు స్థానిక ప్రజలకు ఉపాధి కలిగిస్తుంది. అలాగే మనం కొత్త స్నేహితులను కలుస్తాం. ఇది మన సామాజిక సంబంధాలను విస్తరిస్తుంది. మనకు మనలోని దృక్పథం పెరుగుతుంది. మనం ప్రపంచాన్ని విభిన్న కోణాల్లో చూడగలుగుతాం. మొత్తానికి ప్రయాణం మనిషి జీవితంలో ఒక అపూర్వమైన అనుభవం. ఇది మనకు ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, సంబంధాలను అందిస్తుంది. ప్రతి ప్రయాణం మన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తుంది. మనం చేసే ప్రయాణాలు మన జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. అందుకే ప్రయాణం మనిషి జీవితంలో ఒక అవసరమైన భాగం. ఇది మనసుకు సంతోషాన్ని, జీవితానికి అర్థాన్ని ఇస్తుంది.
1: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

భవిష్యత్తులో రిమోట్ వర్క్ ఆధునిక ప్రపంచంలో ఒక ప్రధాన మార్పుకు దిశగా సాగుతుంది. టెక్నాలజీ అభివృద్ధి, ఇంటర్నెట్ వేగం పెరుగుదల, డిజిటల్ సాధనాల వినియోగం, వీటన్నిటి పెరగటం వల్ల ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుండే పనిచేయగలుగుతున్నారు. ఇది కేవలం ఒక తాత్కాలిక పరిణామం కాదు, భవిష్యత్తులో ఉద్యోగ వ్యవస్థలో ఒక స్థిరమైన భాగంగా మారిపోతుంది. రిమోట్ వర్క్ వల్ల ఉద్యోగులకు సౌలభ్యం పెరుగుతుంది. వారు తమ సమయాన్ని సౌకర్యంగా వినియోగించుకోవచ్చు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు, ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. కంపెనీలకు కూడా ఇది లాభదాయకం. కార్యాలయ స్థలం ఖర్చులు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన వ్యక్తులను నియమించుకోవచ్చు. ఈ విధంగా ఉద్యోగి మరియు సంస్థ రెండింటికి ప్రయోజనాలు కలిగి ఉంది. అయితే రిమోట్ వర్క్

లో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. టైం మేనేజ్మెంట్ కష్టమవుతుంది, ఉద్యోగి మరియు సంస్థ మధ్య సంబంధాలు తగ్గిపోతాయి, టీమ్ వర్క్ లో సమన్వయం లోపిస్తుంది. అదే విధంగా ఇంటి వాతావరణంలో పనిచేయడం వల్ల దృష్టి చెదిరే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యలను అధిగమించడానికి కంపెనీలు వర్చువల్ మీటింగ్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, డిజిటల్ కమ్యూనికేషన్ సాధనలను ఉపయోగిస్తున్నాయి. భవిష్యత్తులో రిమోట్ వర్క్ మరింత విస్తృతమవుతుంది. AI, వర్చువల్ రియాలిటీ, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు ఉద్యోగులను మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతున్నాయి. వర్చువల్ ఆఫీసులు, డిజిటల్ అవతార్స్, 3D మీటింగ్స్ వంటి కొత్త పద్ధతులు సాధారణమవుతాయి. అలాగే రిమోట్ వర్క్ వల్ల ఉద్యోగి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఒక వ్యక్తి భారతదేశంలో ఉండి వేరువేరు దేశాల కంపెనీలకి పనిచేయగలుగుతున్నారు. ఇది గ్లోబల్ టాలెంట్ ఎక్స్చేంజ్ ను పెంచుతుంది. కానీ దీనితో పాటు ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. మొత్తానికి రిమోట్ వర్క్ భవిష్యత్తులో ఉద్యోగ వ్యవస్థలో ఒక ప్రధాన భాగంగా మారబోతుంది. ఇది ఉద్యోగులకు స్వేచ్ఛ, సంస్థలకు ఖర్చు తగ్గిస్తుంది, ప్రపంచానికి కొత్త అవకాశాలను ఇస్తుంది. అయితే సవాళ్లను అధిగమించడానికి సరైన విధానాలు, సాంకేతికతలు, మానవ సంబంధాలను కాపాడే ప్రయత్నాలు అవసరం. రాబోయే కాలంలో రిమోట్ వర్క్ ఆధునిక ప్రపంచాన్ని మరింత అనుసంధానమైన మరియు సౌకర్యవంతమైన డిజిటల్ ఆధారిత సమాజంగా మార్చబోతుంది. ఇప్పుడు రేసుగురం చిత్రం నుంచి ఒక మంచి పాట విందాము.

వంటగది అనేది మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. అది ఆహారం తయారు చేసే చోటు మాత్రమే కాదు, కుటుంబ సంస్కృతి, మన జీవన శైలి, సాంకేతిక పరిణామం అన్నిటినీ ప్రతిబింబించే గది కూడా. పురాతన కాలం నుండి ఇప్పటి వరకు వంటగది రూపం ఉపయోగించే వస్తువులు, సాంకేతికతలో ఎన్నో మార్పులొచ్చాయి. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన జీవన విధానంలో వచ్చిన మార్పులను కూడా గమనించుకోవచ్చు. ప్రాచీన కాలంలో వంటగది చాలా సాధారణంగా ఉండేది. మట్టితో చేసిన పొయ్యి, కట్టెలు, మట్టి పాత్రలు వంటివి ప్రధానంగా ఉపయోగించేవారు. ఆహారం తయారీకి ఎక్కువ సమయం పట్టేది. పొగతో నిండిన వంటగది, చేతులతో చేసే కష్టమైన పనులు, సహజ వనరులపై ఆధారపడిన జీవనంగా ఉండేది. ఆ కాలంలో వంటగది అనేది కేవలం ఆహారం తయారీ స్థలం మాత్రమే. కొంతకాలానికి లోహ పాత్రలు, ఇనుపు పొయ్యలు, రాగి పాత్రలు వంటివి వాడుకలోకొచ్చాయి. వంటగది కొంత సౌకర్యవంతంగా మారింది. పట్టణాల్లో వంటగదులు ప్రత్యేక గదులుగా ఏర్పడ్డాయి. ఆహారం తయారీకి కొత్త పద్ధతులు, రుచులు, వంటకాల అభివృద్ధి చెందాయి. వంటగది కుటుంబం జీవనంలో మరింత ప్రాధాన్యం పొందింది. ఆధునిక యుగంలో విద్యుత్ ఆవిష్కరణతో వంటగది రూపం పూర్తిగా మారిపోయింది. గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్, ఓవెన్ వంటి వస్తువులు వంటగది రూపును మార్చేశాయి. వంట చేయడం సులభం, వేగం మరియు శుభ్రతతో కూడిన ప్రక్రియగా మారిపోయింది. మహిళల కష్టాన్ని తగ్గించడంలో ఈ పరికరాలు కీలక పాత్ర పోషించాయి. వంటగది కేవలం ఆహారం తయారీకే కాకుండా సాంకేతికతతో నిండిన సౌకర్యవంతమైన ప్రదేశంగా మారింది. ఇప్పటికీ ఆధునిక కాలంలో వంటగది మరింత స్మార్ట్గా మారుతోంది. స్మార్ట్ ఓవెన్స్, ఆటోమేటిక్ కాఫీ మెషిన్స్, డిజిటల్ ఫ్రిడ్జెస్, సెన్సార్ సహాయంతో పనిచేసే పరికరాలు వంటగదిలోకి వస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT ద్వారా వంటగది పరికరాలను మొబైల్ ద్వారా ఆపరేట్ చేసే సౌకర్యం వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వంటకాలను సూచించే యాప్స్, ఆటోమేటిక్ రెసిపీ గైడ్స్ వంటగదిని మరింత ఆధునికంగా మార్చేస్తున్నాయి. శక్తి పొదుపు, సమయం ఆదా, ఆరోగ్యకరమైన ఆహారం తయారీకి ఈ సాంకేతికతలు సహాయపడుతున్నాయి. మొత్తం మీద వంటగది పరిణామం అనేది మనిషి జీవన పరిమాణానికి ప్రతిబింబం. మట్టి పొయ్యి నుండి స్మార్ట్ కిచెన్ వరకు వచ్చిన ఈ మార్పులు మన జీవన శైలిని, సాంకేతిక అభివృద్ధిని మరియు సామాజిక అవసరాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. వంటగది ఇప్పుడు కేవలం ఆహారం తయారు చేసే గది కాకుండా కుటుంబ బంధాలను బలపరిచే మరియు సాంకేతికను అనుభవించే ఆరోగ్యాన్ని కాపాడే ప్రదేశంగా మారింది. కిచెన్ ఎవల్యూషన్ మనిషి నాగరికతలో ఒక అద్భుతమైన ప్రయాణం. పురాతన కాలపు సాధారణ వంటగది నుండి ఆధునిక స్మార్ట్ కిచెన్ వరకు వచ్చిన మార్పులు మనిషి ఆలోచన, సాంకేతిక జీవన విధానం వచ్చిన అభివృద్ధిని ప్రతిబింబిస్తున్నాయి. భవిష్యత్తులో వంటగది మరింత సాంకేతికతతో మరింత సౌకర్యవంతంగా, ఆరోగ్యకరంగా మారడం ఖాయమనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దూకుడు చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాలు మన జీవితంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి. సోషల్ మీడియా వంటి వేదికలు మన సంభాషణ పద్ధతులను పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు వ్యక్తిగతంగా కలుసుకోవడం, లేఖలు రాయడం లేదా టెలిఫోన్ ద్వారా మాట్లాడడం ప్రధాన కమ్యూనికేషన్ పద్ధతులు కాగా, ఇప్పుడు ఒక క్లిక్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారితో సంభాషణ సాధ్యమవుతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా కమ్యూనికేషన్లో వచ్చిన మార్పులున్నాయి. తక్షణ సమాచార ప్రసారం అంటే ఒక మెసేజ్, ఫోటో, వీడియో క్షణాల్లోనే వేల మందికి చేరుతుంది. ప్రపంచవ్యాప్తి అనుసంధానం అంటే భౌగోళిక సరిహద్దులు లేకుండా ఒకే వేదికపై వివిధ దేశాల ప్రజలు కలుస్తున్నారు. ప్రజలు తమ ఆలోచనలు, ప్రతిభను ప్రదర్శించి సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు. దీని సానుకూల ప్రభావాలు అంటే విద్యా అవకాశాలు, ఆన్లైన్ క్లాసెస్, వెబినార్స్, విద్యకు సంబంధించినవి.

వీడియోలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వ్యాపార అభివృద్ధికి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చిన్న వ్యాపారాలు కూడా ప్రపంచ మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. వివిధ దేశాల సంస్కృతులు, ఆచారాలు, కళలు ఒకరికొకరు చేరువవుతున్నాయి. సమాజంలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య జాగ్రత్తలు వంటి అంశాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజల అవగాహనకు సానుకూలంగా మారింది. కానీ కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. ఫేక్ న్యూస్, అపోహలు అవన్నీ కూడా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వ్యక్తిగత సమాచారం

ద్వేషపూరిత వ్యాఖ్యలు, విభజనాత్మక ప్రచారం సమాజంలో విభేదాలను పెంచుతున్నాయి. ఆధునిక కమ్యూనికేషన్లో మార్పు సామాజిక మాధ్యమాల వలన సాంప్రదాయ కమ్యూనికేషన్ పద్ధతులు తగ్గిపోతున్నాయి. వ్యక్తిగతంగా కలుసుకోవడం కంటే ఆన్లైన్ చాటింగ్, వీడియో కాల్స్ వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒకవైపు సౌకర్యాన్ని కలిగిస్తుంది, మరోవైపు వ్యక్తిగత సంబంధాల లోతు తగ్గిపోతుంది. సామాజిక మాధ్యమాలు ఆధునిక కమ్యూనికేషన్లో ఒక శక్తివంతమైన సాధనంగా మారాయి. ఇవి మనకు అవకాశాలు కలిగిస్తూనే సవాళ్లు కూడా విసురుతున్నాయి. సరైన వినియోగం ద్వారా ఇవన్నీ సమాజానికి మేలు చేస్తాయి, కానీ అవగాహన లేకుండా వాడితే ప్రతికూల ప్రభావాలు తప్పనిసరి. ఇప్పుడు మహానటి చిత్రం నుంచి ఒక పాట విందాము.

మీరు ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, పిఎం సూర్యఘర్ .gov.in.
1: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లను మంత్రి కందుల దుర్గేష్ కోరారు. లండన్ పర్యటనలో భాగంగా మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. వార్తల వివరాలు. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామని చెప్పారు. క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతిక పరమైన భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 32,32,000 పట్టాదారు పాస్ పుస్తకాలను ఇప్పటి వరకు రైతులు భూ యజమానులకు అందించామని తెలిపారు. 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68,64,000 పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
6: 9,365 గ్రామాలున్నాయి, 68,64,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూస్తే 41,000 ఎకరాలు, 25,000 మందికి 22 ఏకంది చేసి పట్టాలు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర.
5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడిదారుల అనుకూల పర్యాటక విధానాలను ఉపయోగించుకుని సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఐఏటీఓ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి గ్లోబల్ టూర్ ఆపరేటర్లు సహకారం అందించాలని కోరారు. దేశంలోనే అత్యంత వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అపారమైన పర్యాటక అవకాశాలున్నాయని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక, తీర ప్రాంత, ప్రకృతి, వెల్నెస్, క్రూయిజ్ టూరిజం సాగుతోందని గుర్తు చేశారు. గోదావరి పుష్కరాలు 2027 అంతర్జాతీయ స్థాయి ప్రచారంతో పాటు రాష్ట్రంలో పర్యాటక అవకాశాలపై ఐఏటీఓ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగిందని మంత్రి వెల్లడించారు. పుష్కరాల నాటికి ఆధ్యాత్మిక సర్క్యూట్లు, పంచారామ క్షేత్రాల దర్శనం, విలేజ్ అండ్ నేచర్ టూరిజం వంటి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి కోరారు. లండన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫోస్ట్ అండ్ పార్ట్నర్స్ కార్యాలయానికి ఈరోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఫోస్ట్ అండ్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలు జరుగుతున్న తీరుపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ భవనంపైన నిర్మించే టవర్ నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అత్యంత ఎత్తులో నిర్మించే టవర్ను అధునాతన సాంకేతికతతో నిర్మించేలా డిజైన్ పైన చర్చ జరిగింది. టవర్ నిర్మాణంపై ఎల్ఎన్టీ సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఐకానిక్ భవనాల వెలుపల డిజైన్లపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా

0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవం, వందే మాతరం, 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో ఈ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందించడం, దేశమే ప్రథమం అన్న స్ఫూర్తిని నింపడం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుండి జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ భవనంలోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. అదే రోజున ఉదయం 10 గంటలకు రాష్ట్ర శాసనమండలి సమావేశాలు కౌన్సిల్ హాల్లో ప్రారంభమవుతాయని గవర్నర్ నోటిఫికేషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్న సేవల పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిండిన 85,678 మంది చేనేతలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే 62,541 మందికి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం కింద 200 యూనిట్లు, 500 యూనిట్లు అందజేస్తున్నామన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటులోని మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటులోని మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్దిలో భాగస్వాములు కావాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లను మంత్రి కందులు దుర్గేష్ కోరారు. లండన్ పర్యటనలో భాగంగా మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
3: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
2: అరే అంతేనండి, 60 రూపాయలే.
3: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
3: మరి రెండోది?
2: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
3: బాబోయ్, బతికించింది యూపీఐ.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమాచార కీర్తనలు వింటారు. 7:05 అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో తిరుపతి ఆర్ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె జాన్ గారితో ఖరీఫ్ వేరుశనగ సాగులో మెలకువలు ఈ అంశంపై పరిచయ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం క్రీడావలోకనం, ఈ వారంలో జరిగిన క్రీడలపై సమీక్ష వింటారు. అనంతరం భారత 4వ రాష్ట్రపతి శ్రీ వివి గిరిగారి జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ఈ రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో 8:15 పార్లమెంట్ రివ్యూ ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:40 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 పాటకు వేళ ఆయరా, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. రాత్రి 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్, అనంతరం శాస్త్రీయ సంగీతం వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు, అలానే 7 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6 గంటల 5 నిమిషాలకు, 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సత్యం గురించి శ్రీ సాయి విశ్వ చైతన్య గురుజీ గారి వ్యాఖ్యానం వింటారు. అదేవిధంగా 6 గంటల 35 నిమిషాలకు చేనుముచ్చట్లు కార్యక్రమంలో పంటల నమోదు భీమా ఆవశ్యకత వివరాలు వింటారు. 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 6 గంటల 55 నిమిషాలకు ప్రసార విశేషాలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆరోగ్య సలహాలు శీర్షికన చెవి ముక్కు గొంతుకు వచ్చు వ్యాధులు నివారణ చర్యలు ప్రముఖ ENT డాక్టర్ ఎం రాంబాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. 8 గంటల 30 నిమిషాలకు ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8 గంటల 35 నిమిషాలకు హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం. 9 గంటల 30 నిమిషాలకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు మహారాణులు శ్రీమతి శ్రీలత గారి కదంబ కార్యక్రమం. అనంతరం ప్రపంచ ప్రాచీన నాగరికత ఔన్నత్యం ఈజిప్టు పిరమిడ్లు శ్రీ ఎస్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. ఉదయం 10 గంటల నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. మధ్యాహ్నం 12 గంటలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై

ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమాచార కీర్తనలు వింటారు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్
0: నడుగుల కామరా
1: సై బాల్
0: బుర్రద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: మీరు వింటున్నారు అన్నమాచార్య కీర్తనలు. మీ యొక్క అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఎఫ్ఐహెచ్ పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో

0: అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపు ఇస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్దికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు. యూపీఐ వినియోగదారులు చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు లేదా పన్నులు విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ ఈ బిల్లు ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతుందని మద్దతు తెలుపగా, డిఎంకే ఎంపీ పి విల్సన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఇది సామాన్యులు, చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రస్తావనల తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆటోమొబైల్ తయారీదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమగ్ర శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలు నిర్వహించిన తర్వాతే దీనిపై భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్, ఇతర సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. విస్తృత ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్లో E20 ఇంధనం సురక్షితమైందని స్పష్టమైందన్నారు. పాత వాహనాల పనితీరుపై E20 ఇంధనం వల్ల ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని మంత్రి వివరించారు. భారత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రోత్సహించడానికి ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పరిశోధన అభివృద్ది దశలో ఉన్న ఆవిష్కరణలు వేగంగా వాణిజ్యీకరణ చెందేలా స్వదేశీ బయోటెక్ సామర్థ్యాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ @2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. తొలిసారిగా ఎర్రకోట వేదికపై నుంచి వందేమాతరం గేయాన్ని ఆలపిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడు విజేతలు, యువ ఆవిష్కర్తలు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. భద్రతా దళాల బ్యాండ్లు దేశవ్యాప్తంగా 343 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలిస్తాయి. ఆహ్వానితుల సౌకర్యార్థం 15 ఢిల్లీ మెట్రో 4 గంటలకే ఉచితంగా అందుబాటులోకొస్తుంది. వేడుకల అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎర్రకోట వద్ద స్వచ్ఛతా ప్రచారం నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తి

0: లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అమెరికా ఇజ్రాయెల్ల సైనిక దురాక్రమణల వల్లనే హార్మోజ్ జల సంధి మూతపడిందన్నారు. ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడం అనేది అమెరికా ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ హార్మోజ్ జలసంధిపై విధించిన షరతుల ఉపసంహరణ తర్వాతనే ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు. నౌకాయాన మార్గంపై ఇరాన్ ఒమాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని బషోయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని హామీ ఇస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు. సభలో కార్యకలాపాలకు ఇకపై ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ రిజిజు, విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసేందుకు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని సందేహాలకు సమాధానమివ్వడానికి వీలుగా సభను సజావుగా సాగనివ్వాలని కోరారు.
1: ఛాత్ర ఆందోళన్ పర్ పూరా డీటెయిల్ మే చర్చా దిల్లీ మే ఔర్ దేశ్ భర్ మే జో భీ ఛాత్ర సే సంబంధిత అభీ జో భీ ఆందోళన్ చల్ రహే హై ఉస్కా చర్చా హో సక్తే హై. మేరా అనురోధ హై కాంగ్రెస్ పార్టీ ఔర్ విపక్ష కే సాథియో కో కి జబ్ ఛాత్ర ఆందోళన్ కో లేకర్ కే సర్కార్ చర్చా కే లియే తయార్ హై తో ఆప్ బిల్కుల్ చర్చా కే దౌరాన్ హంగామా నహీ కరేంగే ఔర్ గృహమంత్రి జీ కా సర్కార్ కా జవాబ్ పూరీ తరహ సే సునేంగే.
0: న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. రిబ్బన్లు కత్తిరించడం వల్ల మాత్రమే గౌరవం రాదని, ఒక చిన్న విద్యార్థుల లేదా ఆశాజనకమైన అథ్లెట్ల క్రీడా స్ఫూర్తితో ఆడినప్పుడే అసలైన ప్రతిష్ట దక్కుతుందని మోదీ అన్నారు.
2: आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है. अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है.
0: పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోర్నీని బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా 15 నుంచి 30 వరకు నిర్వహిస్తాయి. నూతన విధానం ప్రకారం తొలి దశలో 16 జట్లను 4 పూల్స్గా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో చెప్పారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులు మెళుకువలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె జాన్ గారు.
2: వేరుశనగ దేశంలోనే అతి ముఖ్యమైన ఆహార మరియు వాణిజ్య పంటలో ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని సన్న చిన్నకారు రైతులకు వేరుశనగ ప్రధాన పంట. వేరుశనగ నూనె గింజల రారాజు, పేదవారి జీడిపప్పు అని కూడా

దీనిని అంటారు. గింజలు జీడిపప్పులో ఇంచుమించుగా సమానమైన పోషకాలను అందిస్తుంది. వేరుశనగ గింజలలో సగటున 48% నూనె, 25.3% మాంసకృతులు మరియు 16.1% పిండి పదార్థంతో పాటు ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వేరుశనగ పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకునేటువంటి ఒక పప్పు జాతి పంట. తక్కువ కాలంలో పంటకొచ్చి రైతుకు తక్కువ వ్యవధిలో 100 నుంచి 110 రోజులు కాల పరిమితి కలిగి ఎక్కువ ఆదాయము ఇస్తుంది. మన రాష్ట్రంలో వేరుశనగ పంటను ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో వర్షాధారత కింద, రబీలైతే నీటి పారుదల కింద సాగు చేస్తుంటారు. వేరుశనగ సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన ఆటంకములు అనగా వర్షాధార పరిస్థితుల్లో ఋతుపవనాల మార్పు వల్ల తరచుగా కరువు, నీటి ఎద్దడి, అంతమాత్రంగా పురుగులు మరియు తెగుళ్లు ఎక్కువ రావడం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఆదాయం సాధించుటకు మెరుగైన రకములను సాగు చేయడంతో పాటు వ్యవసాయంలో శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులు మరియు మెలకువలను రైతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొంది అధిక లాభాలను సాధించవచ్చు. వేరుశనగ సాగులో వచ్చే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్త రకాల రూపకల్పనలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం తిరుపతి మరియు వ్యవసాయ పరిశోధనస్థానం కదిరిలోని వేరుశనగ ప్రశ్న విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు విస్తృతంగా జరుగుచున్నవి. ఇటీవలి కాలమునందు జరిగిన పరిశోధనల ఫలితంగా వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకములను వృద్ధి చేసి విడుదల చేయడము జరిగినది. రకాల ఎంపిక మనం చూసినట్లయితే వేరుశనగలో విత్తన ఉత్పత్తి కోసము క్రొత్తగా విడుదల చేసిన లేదా జనాదరణ పొందిన రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. విత్తన ధృవీకరణ అనేది నోటిఫైడ్ రకాలకు మాత్రమే చేస్తారు. అధిక దిగుబడిచ్చేటువంటి వేరుశనగ రకాలను వాటి యొక్క లక్షణాలు మనము చూసినట్లయితే మొదటిగా విశిష్ట అనేటువంటి రకము, ఇది అధిక దిగుబడి ఇచ్చే రకము. ఈ రకమును 2022 విడుదల చేయడము జరిగినది. దీని యొక్క కాలపరిమితి చూసినట్లయితే 100 నుంచి 105 రోజులకు పంట కోసుంటుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో 20 నుంచి 25 క్వింటాళ్ళు, అదే రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 72 నుంచి 75 వరకు ఉంటుంది. దీని యొక్క 100 గింజల బరువు 51 గ్రాములు. ఈ యొక్క రకంలో నూనె శాతము 48 వరకు ఉంటుంది. ఈ యొక్క రకం యొక్క ప్రత్యేక లక్షణాలు మనము గమనించినట్లయితే ఇది ఆకుమచ్చ తెగులను, తృపు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అధిక నీటి వినియోగ సామర్థ్యము కలిగినటువంటి రకము. ఈ యొక్క రకము మన యొక్క రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకము. ఇంకొక రకము మనం చూసినట్లయితే హిమని అనేటువంటి రకము. ఇది 2023 మన యొక్క రాష్ట్రానికి సాగు చేయుటకు విడుదల చేయడం జరిగినది. ఇది ఖరీఫ్లోను రబీలోను రెండు కాలాలకు అనుకూలమైన రకము. ఖరీఫ్లో 100 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 105 రోజులకు పంటకు వస్తుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో 22 నుంచి 24 క్వింటాళ్ళు హెక్టర్కి, రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాళ్ళ దిగుబడి హెక్టర్కు ఇస్తూ ఉంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 70 నుంచి 75 వరకు ఉంటుంది. 100 గింజల బరువు 45 నుంచి 47 గ్రాములు. నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనము గమనించినట్లయితే ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడము. అంతమాత్రం కాదు కానీ అధిక నీటి వినియోగము సామర్థ్యం కలిగినటువంటి రకము. దీని యొక్క గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. మనం నిల్వ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు కూడా గింజలో మార్పు లేకుండా ఉంటుంది. ఇంకొక రకము కోనార్కు అనేటువంటిది. ఇది 2024 విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క రకాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత సంవత్సరం 12 ఆగస్టు 2024 మన దేశానికి అంకితం చేయబడింది. దీని యొక్క కాలపరిమితి 105 నుంచి 110 రోజులు ఉంటుంది. ఇది ఖరీఫ్ సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైన రకము. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి 2 క్వింటాళ్ళు. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 72 నుంచి 75 వరకు ఉంటుంది. 100 గింజల బరువు 43 నుంచి 45 గ్రాములు. నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము, అధిక నీటి వినియోగ సామర్థ్యము కలిగిన రకము. అంతమాత్రం కాదు కానీ ఆకుమచ్చ తెగులను, తృప్పు తెగులను భూమి ద్వారా సంక్రమి

చెండు తెగులు అనగా కాండం కుళ్ళు తెగులను, వెరుకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ యొక్క రకము ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఆ రెండు రాష్ట్రాల్లో సాగు చేయుటకు అనుకూలమైనటువంటి రకము. ధీరజు అనేటువంటి రకము, ఇది కూడా ఇటు వర్షాధారం కిందను, నీటి పారుదల కిందను సాగు చేసుకున్నటకు అనువైనటువంటి రకము. దీని యొక్క కాలపరిమితి ఖరీఫ్లో 105 రోజులు, రబీలో 110 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి 10 నుంచి 22 క్వింటాలు, రబీలో 34 నుంచి 40 క్వింటాలు దిగుబడిని హెక్టేర్కు ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 73 నుంచి 78 వరకు, నూరు గింజల బరువు 51 నుంచి 70 గ్రాముల వరకు ఉంటుంది, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడము. ఇంకొక రకము నిత్య హరిత. ఈ యొక్క రకము ఇటు ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనుకూలమైన రకము. ఖరీఫ్లో 110 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 110 నుంచి 115 రోజులకు పంటకు వస్తుంటుంది. దిగుబడి ఖరీఫ్లో 25 నుంచి 25 క్వింటాలు హెక్టేర్కి, అదే రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాలు పర్ హెక్టేర్కి దిగుబడిని ఇస్తూ ఉంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి 70 నుంచి 75 వరకు ఉంటుంది, నూరు గింజల బరువు 50 నుంచి 55 గ్రాముల వరకు ఉంటుంది, నూనె శాతము 50. దీని యొక్క ప్రత్యేకమైన సుగుణాలు మనం చూసినట్లయితే అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము ఇది పొట్టి రకము. కొంతవరకు ఈ యొక్క రకంలో నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఈ యొక్క రకంలో 3 విత్తన కాయలు అధికంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా మరి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సాగు చేయుటకు చాలా అనువైన రకము. చెట్లు పీకే వరకు కూడా ఆకులు పచ్చగా ఉంటాయి. ఇంకొక రకము ప్రగతి. ఇది రబీకి అనుకూలమైనటువంటి రకము, 105 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే 28 క్వింటాలు హెక్టేర్కి, కాయ నుండి పప్పు దిగుబడి శాతం 70 వరకు ఉంటుంది, నూరు గింజల బరువు 40 గ్రాములు, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే ఇది త్వరగా పంటకు వస్తుంది, అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగిన రకము, గింజలు చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ధరణి అనేటువంటి ఒక రకము. ఇది ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకుంటూ అనుకూలమైన రకము. ఖరీఫ్లో 100 రోజుల పంటకు వస్తుంది, రబీలో 105 రోజుల పంటకు వస్తుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో 16 నుంచి 26 క్వింటాలు హెక్టేర్కి, అదే రబీలో అయితే 40 నుంచి 43 క్వింటాలు హెక్టేర్కు వస్తుంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 75 నుంచి 77 వరకు, నూరు గింజల బరువు 40 నుంచి 43 గ్రాములు ఉంటుంది, నూనె శాతము 49 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు చూసినట్లయితే ఈ యొక్క రకము 35 రోజుల వరకు బెట్టం తట్టుకుంటుంది, పరిపక్వతలో ఏకరీతి, అధిక సౌండ్ మెచ్యూర్ కన్నెల్స్ కలిగి ఉంటుంది, కాయలైన చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, గింజలు కూడా చూసేదానికి మంచిగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ యొక్క రకము తక్కువ కాంతి పరిస్థితులను తట్టుకుంటుంది. ఈ యొక్క రకంలో కాయ నుండి పప్పు దిగుబడి శాతము చాలా ఎక్కువగా ఉంటుంది. నారైనటువంటి రకము. దీని యొక్క కాలపరిమితి వర్షాధారం కింద 100 రోజులకు పంటకు వస్తుంది, అదే రబీలో నీటి పారుదల కింద 105 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో 20 నుండి 25 క్వింటాలు హెక్టేర్కి, రబీలో 40 నుంచి 45 క్వింటాలు దిగుబడిని ఇస్తుంది. ఈ యొక్క రకమును చూసినట్లయితే కాయ నుండి పప్పు దిగుబడి శాతము దీంట్లో అధికంగా ఉంటుంది, అనగా 76% ఉంటుంది, నూరు గింజల బరువు 40 నుంచి 45 గ్రాములు, 49% నూనె కలిగి ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి సుగుణాలు ఏంటంటే ఇది త్వరగా పంటకు వస్తుంటుంది, కొంతవరకు బెట్టం తట్టుకోగలదు, కాయలన్నీ కూడా ఒకేసారి పక్కానికి వస్తాయి, గింజలు చూసేదానికి లేత ఎరుపు రంగులో ఉంటాయి. కదిరి లేపాక్సి అనేటువంటి రకము. ఇది ఖరీఫ్లో 112 రోజులు పంటకు వస్తుంది, రబీలో 120 రోజులకి. దీని యొక్క దిగుబడి మనం చూసినట్లయితే ఖరీఫ్లో 30 నుంచి 35 క్వింటాలు హెక్టేర్కి, అదే రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 70 వరకు ఉంటుంది, నూరు గింజల బరువు 40 గ్రాములు, ఈ యొక్క రకంలో నూనె శాతము 51% వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది బెట్టను తట్టుకునేటువంటి రకము. అంతమాత్రం కాదు, ఆకుమచ్చ, మువ్వుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది, రసం పీల్చే పురుగులను కూడా తట్టుకునేటువంటి రకము. కదిరి 6 అనేటువంటి రకము. దీని కాలపరిమితి

లో 100 రోజులు, రబీలో 105 రోజులు. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో 18 నుంచి 24 క్వింటాలు హెక్టర్కి, రబీలో 30 నుంచి 42 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకము. కాయ నుండి పప్పు దిగుబడి శాతం 75 వరకు ఉంటుంది. నూరు గింజల బరువు 45 నుంచి 45 గ్రాములు, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఇది త్వరగా పంటకు వస్తుంది. ఈ యొక్క రకము అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగినటువంటి రకము. గింజలు చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కదిరి 9 రకము, ఇది కూడా 2 కాలాలకు అనువైనటువంటి రకము. ఖరీఫ్లో 115 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 120 రోజులకు పంటకు వస్తుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఈ రకము ఖరీఫ్లో 20 నుంచి 25 క్వింటాలు హెక్టర్కి, అదేవిధంగా రబీలో 30 నుంచి 40 క్వింటాల దిగుబడిని ఇస్తూ ఉంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి 80% వరకు ఉంటుంది. నూరు గింజ బరువు చూసినట్లయితే 35 నుంచి 40 గ్రాముల వరకు ఉంటుంది. నూనె శాతము 53. దీని యొక్క ప్రత్యేకమైన లక్షణాలు, బెట్టను తట్టుకోగలదు, ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది, 30 రోజుల వరకు నిద్రావస్థ కలిగి ఉన్నటువంటి రకము. వేరుశనగలో ఇంకొక రకము కదిరి హరితాంధ్ర, ఇది కూడా ఇటు ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనుగుణమైనటువంటి రకము. ఖరీఫ్లో 110 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 115 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి 20 నుంచి 25 క్వింటాలు, రబీలో 40 నుంచి 50 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 72, నూరు గింజల బరువు 40 నుంచి 45 గ్రాములు ఉంటుంది, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనం చూసినట్లయితే 20 రోజుల వరకు ఈ యొక్క రకంలో నిద్రావస్థ కలిగి ఉంటుంది. తెగులను ముఖ్యంగా తుప్పు తెగులను, ఆకుమచ్చ తెగులను, కాండం కుళ్ళు, మూకులు తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా రసం పీర్చేటువంటి పురుగులను, ఆకుముడత పురుగులను కూడా తట్టుకోగలదు. కదిరి అమరావతి అనేటువంటి ఇంకొక రకము, ఇది కూడా ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనువైన రకము. ఖరీఫ్లో 120 రోజులు పంటకు వస్తుంది, రబీలో 130 రోజులు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి మనం చూసినట్లయితే ఖరీఫ్లో 20 నుంచి 22 క్వింటాలు, అదే రబీలో అయితే 35 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 69, నూరు గింజల బరువు 40 నుంచి 45 గ్రాములు, నూనె శాతము 50 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ఇది తుప్పు తెగులను, ఆకుమచ్చ, కాండం కుళ్ళు, మూకులు తెగులను తట్టుకుంటుంది. అంతమాత్రం కానీ రసం పీల్చేటువంటి పురుగులను, ఆకుముడత పురుగులను తట్టుకుంటుంది. గింజలు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకోటి సిరుసంచుల్లో ఉన్నటువంటి రకము, ఇది టీసీఎస్ 2/11/7. ఈ యొక్క రకము 2 కాలాలకు అనగా ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనుకూలమైనటువంటి రకము. ఇది లావు గింజలు కలిగినటువంటి రకము. ఇది ఖరీఫ్లో నీటి పారుదల కింద వేసుకుంటే బాగుంటుంది. దీని యొక్క దిగుబడి మనం చూసినట్లయితే ఖరీఫ్లో హెక్టేర్కి 20 నుంచి 25 క్వింటాలు, అది రబీలో 40 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 71, నూరు గింజల బరువు 94 గ్రాములు ఉంటుంది, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఇది తుప్పు తెగులను, ఆకుమచ్చ, కాండం కుళ్ళు, మూవుకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదే రసం పీల్చే పురుగులను కూడా కొంతవరకు సమర్థంగా తట్టుకుంటుంది. గింజలు మంచి రంగు కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా మసాలా పప్పుకు చాలా బాగుంటుంది. దీనిలో సూక్రోజు 2.63% ఉంటూ ఉంటుంది. సో విత్తన ఎంపిక గురించి మనము చూసినట్లయితే మూల విత్తనాన్ని పరిశోధన స్థానము లేదా ఏదైనా గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి మరి రైతులు విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తన సేకరణ చేసే ముందు, తరువాత మరి మొలక శాతము తప్పకుండా నిర్ధారించుకోవాలి. సో విత్తనాలకు తప్పకుండా విత్తన శుద్ధి చేసిన తర్వాతనే మరి విత్తుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. వేరుశనగ సాగులో పొలము ఎంపిక అనేది చాలా ముఖ్యము. నీరు త్వరగా ఇంకిపోయేటువంటి తేలికపాటి ఎర్రనేలలో తగినంత సేంద్రియ పదార్థాలు ఉండేటువంటి భూములు వేరుశనగ పంట సాగు చేయడానికి చాలా శ్రేష్టమైనటువంటివి. విత్తనము ఉత్పత్తి చేయాలనుకున్న పొలంలో భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి శిలీంధ్రాలు, పురుగులు అటువంటి ఏవి లేకుండా చేసుకోవాలి. సో భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగులు ఉంటాయి కాబట్టి తప్పకుండా రైతులు విత్తన శుద్ధి చేపట్టాలి.

సీజన్లో అదే పొలంలో వేరుశనగ విత్తనోత్పత్తి చేయబోయేటువంటి రకం కాకుండా వేరే రకము సాగు చేసి ఉండకూడదు. వేరుశనగ కాకుండా వేరే పంటలు పండించిన పొలంలో విత్తనోత్పత్తి చేయడము మంచిది, లేదా అదే వేరుశనగ రకానికి సంబంధించినటువంటి రకమును విత్తనోత్పత్తి చేస్తే బాగుంటుంది. తద్వారా ఏంటంటే కల్తీ లేనటువంటి జన్యు స్వచ్ఛత కలిగినటువంటి విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. వీలైనంత వరకు మరి పంట మార్పిడి చేస్తే బాగుంటుంది. మరి వేరుశనగ పంటను మరి విత్తేటువంటి ఆ యొక్క సమయం కూడా చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క రబీ సీజన్లో అయితే విత్తనాన్ని నవంబరు రెండవ పక్షం నుండి డిసెంబరు ఆఖరి వరకు విత్తుకొనుటకు అనుకూలమైనటువంటి సమయము. నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి నీటి వసతి ఉన్న పొలంలో సాగు చేయాలి. విత్తన మోతాదు మనము చూసినట్లయితే రబీ సీజన్లో నీటి పారుల కింద ఎకరాకు 65 నుంచి 70 కిలోలు అవసరమై ఉంటుంది. యొక్క విత్తనము విత్తేటువంటి దూరము ఈ యొక్క రబీ సీజన్లో వరుసకు మధ్య 22.5 సెంటీమీటర్లు, అదేవిధంగా వరుసలో మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. ఈ రీతిగా సిఫార్సు చేయబడినటువంటి విత్తన మోతాదు విత్తన దూరము వాడినట్లయితే మొక్కల సాంద్రత మంచిగా ఉంటుంది. తద్వారా దిగుబడి తగ్గకుండా గణనీయంగా మంచి దిగుబడి సాధించడానికి మొక్కల సాంద్రత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎరువుల యాజమాన్యం కూడా వేరుశనగ పంటలో చాలా ముఖ్యము. ఎరువుల వాడకము అనేది ఆయా పొలాల భూసారం పైన ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా అవసరమైన పొలాల్లో అన్ని పోషకాలు అందేటట్లు ఎరువులు వాడాలి. అనగా సమమైనటువంటి విధానంలో సమతుల్యమైనటువంటి ఎరువుల వాడకము అనేది చాలా ఇంపార్టెంటు. ఈ యొక్క ఎరువుల యాజమాన్యము చూసినట్లయితే ఎకరాకు 4 టన్నుల పశువు ఎరువు వేసుకోవాలి, 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 35 కిలోల మిరటా పొటాషు ఎరువులను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. పూత సమయంలో ఎకరాకు 200 కిలోల జిప్సమును వేసుకోవాలి. నీటి యాజమాన్యం కూడా వేరుశనగ పంటలో చాలా ప్రాముఖ్యత ఉంది. వేరుశనగకు ఆయా ప్రాంతాన్ని ఆయా ప్రదేశ వాతావరణాన్ని బట్టి నీటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కీలక దశలలో పంట నీటి ఎద్దరికి లేదా బెట్టకు గురి కాకూడదు. ముఖ్యంగా పూత దశ, ఊడలు దిగే దశ, కాయగింజల అభివృద్ధి చెందేటువంటి దశలు, ఈ దశల్లో పంట నీటి ఎద్దడికి అనగా బెట్టకు గురి కాకూడదు. విత్తనం మొలిచిన 20-25 రోజుల వరకు నీరు పెట్టకూడదు. ఎందుకు అంటే పుష్పాలన్నీ కూడా ఒకేసారి వచ్చి ఊడలన్నీ కూడా ఒకేసారి పంటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నేల స్వభావాన్ని బట్టి 8 నుండి 10 రోజులకు ఒకసారి తడులు ఇవ్వాలి. నీరు పెట్టేటువంటి పద్ధతుల్లో ముఖ్యంగా స్ప్రింక్లర్స్ ఉపయోగించి నీరు పెట్టడం వలన 20% అధిక దిగుబడితో పాటు 20% నీరు కూడా ఆదా అవుతుంది. కలుపు యాజమాన్యం గురించి ఆలోచించినట్లయితే విత్తినటువంటి మొదటి 45 రోజుల వరకు పంటలో ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 రోజుల తర్వాత మరియు 40 రోజుల తర్వాత అంతర కృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా తీసివేయాలి. కూలీల కొరత ఉన్నప్పుడు విత్తిన వెంటనే కలుపు మందులైనటువంటి పిండి మెథలిన్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే కలుపు రాకుండా నివారించుకోవచ్చును. వేరుశనగ పంటలో సస్యరక్షణ కూడా చాలా అవసరము. వేరుశనగను వివిధ కీటకాలు, తెగుళ్ళు వివిధ దశలలో ఆశిస్తాయి. కాబట్టి సమగ్ర సస్యరక్షణ యాజమాన్య చర్యలు పాటించి తగిన సమయంలో ఆ యొక్క తెగుళ్లను పురుగులను అరికట్టినట్లయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కీటకాల తాగిడిని తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేసుకున్నట మంచిది. ఆయా రకాలకు తగ్గట్టుగా సాగు పద్ధతిలో కూడా మార్పులు చేయడము అవసరం ఉంటుంది. రసాయన జీవ నియంత్రణ పద్ధతులను వాడి మరియు అన్ని సమగ్ర పద్ధతులు పాటించి యొక్క తెగుళ్లను కీటకాలను నిర్మూలించుకోవాలి. అంతమాత్రం కాకుండా ఆయా తెగుళ్లను కీటకాలను తట్టుకునేటువంటి రకములను గుర్తించి వాటిని సాగు చేసుకుంటే మంచిది. ఆ ద్వారా సస్యరక్షణపై పెట్టేటువంటి ఖర్చు కూడా ఆదా చేసుకునవచ్చును. పంట కోత మరియు నిల్వ పంట పక్వానికి వచ్చినప్పుడే పంటను తీసేయాలి. పంట పక్వ దశకు వచ్చినప్పుడు ఆకులు పసుపు రంగుగా మారి

0: 80% కాయలు ముదిరి ఉంటాయి. అప్పుడు మాత్రమే పంటను తీయాలి. పంట తీసిన తర్వాత మొక్కలను వాదులుగా వరుసగా ఉంచాలి. కాయలను పరిశీలించి ఏ మొక్కలనైనా కాయలు ఆయా రకము కాయలు పోలి లేవు అనుకుంటే అలాంటి మొక్కలను తీసివేయాలి. రోగం సోకినటువంటి మొక్కలుంటే వాటిని గుర్తించి వాటిని కూడా తీసివేయాలి. మొక్కలను పీకిన వెంటనే 2 నుంచి 3 రోజులు ఆరబెట్టాలి. విత్తనం కోసము బాగా ముదిన శుభ్రం చేసినటువంటి కాయలను పాలిథిన్ లైనింగ్ ఉన్నటువంటి గోనె సంచుల్లో నిల్వ చేసుకున్నట్లయితే పురుగు శిలీంధ్రాలు ఆశించకుండా మంచిగా ఉంటాయి. సో ఆ యొక్క విత్తనాలను తర్వాత మనం కూడా తోటి రైతులకు అమ్ముకోవచ్చు. విత్తనం ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా మనకు మంచిగా ఉంటుంది. రైతు సోదరులందరికీ కూడా మరోసారి ధన్యవాదములు.
1: ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళకువలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె జాన్ గారు.

0: కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు.
1: మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు మన ముందున్నారు. వారిని అడిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన, అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధిలో మై భారత్ కేంద్రం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ చేస్తున్న పనులు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి అడుగు తెలుసుకుందాం. నమస్కారం వెంకట ఉజ్వల్ గారు.

0: నమస్తే సార్, నా పేరు ఉజ్వల్. నేను మై భారత్, మేరా యువ భారత్ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నాకు 7 సంవత్సరాలు అయ్యింది ఈ విభాగంలో పనిచేస్తూ. 3 సంవత్సరాలు ఒడిశాలో చేశాను, అదే 4 సంవత్సరాలు శ్రీకాకుళంలో చేసి ఇక్కడ గుంటూరులో ఒక 3 నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నాను.
1: ప్రధానంగా మీ డిపార్ట్మెంట్ చేసే పనులు?
0: ప్రధానంగా మా డిపార్ట్మెంట్ గతంలో నెహ్రూ యువ కేంద్ర అనే పిలిచేవారు, ఇప్పుడు మేరా యువ భారత్ అని చెప్పి పిలుస్తున్నారు. మన డిపార్ట్మెంట్ యువజన సంఘాలు మరియు యువత 15 నుంచి 29 లోపల ఉన్న యువతకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, కల్చరల్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్నీ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు యూత్ అది మేము చూస్తూ ఉంటాము. ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉంటాము. అదేవిధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పైన మాకు ఇచ్చే నిర్దేశం ప్రకారం మాకు ఇచ్చే ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ యువతకి దోహదపడేలాగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి జిల్లాల్లో కూడా మన ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ అని. వాళ్ళు ఉన్న నెట్వర్క్, మాకు వాలంటీర్స్ కూడా ఉంటారు. ఆ వాలంటీర్స్ త్రూ, యువజన సంఘాల త్రూ మేము యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం.
1: ఇప్పుడు అంతర్జాతీయ యువజన దినోత్సవం ఉంది కదా, ఈ సందర్భంగా మీరు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా?
0: మేము ఇంటర్నేషనల్ యూత్ డే కానీ, నేషనల్ యూత్ డే గాను మేము ప్రతి జిల్లాల్లోనూ దీని సందర్భంగా ఒక యాక్టివిటీ నిర్వహిస్తూ ఉంటాము. ఒక కాలేజ్లో కానీ, లేకపోతే యువజన సంఘంతో కానీ ఒక కార్యక్రమం పెట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే యువత ఎంత ముఖ్యమో, ప్రాముఖ్యమో మన దేశానికి, భవిష్యత్తుకి, దాని గురించి మేము మాట్లాడి దానికి యువతకి సందేశం ఇచ్చేలాగా ఒక రిసోర్స్ పర్సన్ కూడా పిలిపించి మనం వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటాం.
1: జిల్లా స్థాయి ఆడిన క్రీడాకారుణ్ణి ఏ విధంగా ప్రోత్సహిస్తారు, అంటే అతనికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి?
0: వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఒక మెమెంటో, ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అదేవిధంగా మేము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అని ప్రతి జిల్లాలో ఉంటాయి. దాని కింద వేరియస్ కోచెస్ ఉంటారు, వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంచిగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఫ్రీ కోచింగ్ కావాలా, జనరల్లీ ఫ్రీగానే ఉంటుందండి కోచింగ్ జిల్లాల్లో. సో వాళ్ళకి ఫ్రీ కోచింగ్, వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఇంకా మంచి టాలెంటెడ్ వాళ్ళని మన కలెక్టర్ గారికి దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాం. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా మేము రీసెంట్గా లాస్ట్ ఇయరే అస్మిత ఉమెన్ లీగ్ అని కూడా పెట్టామండి. అస్మిత అందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అస్మిత లీగ్స్ వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళకి ఒక అస్మిత ఒక ఐడి కూడా ఇచ్చి, ఆ ఐడితో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దేశం వ్యాప్తంగా యూజ్ చేసుకునేలాగా కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పించాం.
1: సరే, ప్రధానంగా ఇప్పుడు నషాముక్త అభియాన్, దానిలో భాగంగా మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు?
0: సార్, నషాముక్త అభియాన్ అనేది ఒక మహోత్తర కార్యక్రమం చేస్తున్నారు సార్. ఆగస్ట్ 2న మన ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం ఇండియా వైడ్ ఒక మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సార్. 10,000 లొకేషన్స్లో 1,00,000 మంది యూత్ పైగా ఆ VC లో ఆయన వర్చువల్గా ఆయన స్పీచ్ ఇచ్చారు. మన పర్టికులర్గా సీఎం గారికి, గవర్నర్ గారికి, ఇంకా అన్ని చోట్ల కూడా చేయమని కూడా చెప్పారు. అదేవిధంగా మన లోక్ భవన్లో అబ్దుల్ నజీర్ గారి కూడా మనకు పిల్లలతో ప్లెడ్జ్ చేయించారు సార్, 1 కోటి ప్లెడ్జ్ల దాకా. అంటే నేను ఈ మాదక ద్రవ్యాలను నేను ఎంకరేజ్ చేయను, అదేవిధంగా నా ఫ్రెండ్స్తో కూడా నేను ఎంకరేజ్ చేయించను అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం పెట్టి, అదేవిధంగా మనకు జిల్లాల్లో కూడా కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు మెయిన్లీ, ఐ మీన్ స్కిట్స్, దాని త్రూ వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చి విన్ అయిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకుని వెళ్లే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఆ విధంగా నషాముక్తి అభియాన్ ముఖ్యంగా 2047కి మొత్తం డ్రగ్ ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పేసి UNODC, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ అండ్ క్రైమ్స్ విభాగం కానీ, NIDA కానీ, వీళ్ళందరూ రికమెండేషన్స్ తీసుకొని ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్తో కూడా ఇది కంబైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నట్టు చేసుకుని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. EVYLD అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అని, అది కానీ పార్టిసిపేట్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిఎం మోడీ గారిని దగ్గర నుంచి చూసి ఆయన స్పీచ్ వినొచ్చు, మన ఐడియాస్ని మనం చెప్పచ్చు. అదే ఆ ఐడియాస్ని బడ్జెట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో కూడా చెప్పారు, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్లో ఎవరైతే ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళ ఐడియాస్ చెప్పారో ఆ ఐడియాస్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అన్నారు. నేషనల్ యూత్ ఫెస్టివల్, స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా, గత 3 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జరుగుతుంది.

0: మారత్ మండపంలో. దానికి సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది డిస్టిక్ లెవెల్లో. క్విజ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఎస్సే ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్లో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక ఒక డిస్కషన్ ఇవ్వాలి, ఒక ప్రజెంటేషన్ ప్రజెంట్ చేయాలి. ఒక థీమ్స్ ఇస్తారు, 10 థీమ్స్, స్టార్టప్ పైన, లేకపోతే ఏమైనా రూరల్ యూత్ పైన, ఇట్లా 10 థీమ్స్లో వాళ్ళు వాళ్ళ యొక్క ఐడియాస్ని ప్రజెంటేషన్ రూపంలో ఇస్తారు. అలాగే 50 మంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు డిస్టిక్ లెవెల్లో. లాస్ట్ టైం వాళ్ళని సెలెక్ట్ చేసి గవర్నర్ గారిని దగ్గర కూడా ప్రజెంట్ చేశారు. అలాగే వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీకి పంపుతారు, అక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చి. అక్కడేమొచ్చి జనవరి 9th, 10th, 11th వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఒక్కొక్క థీమ్ పైన. వాళ్ళలో బెస్ట్ ఐడియాస్ని ఒక ప్రజెంటేషన్లో కంపైల్ చేసి వాళ్ళల్లో ఆ 10 థీమ్స్లో 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రజెంటేషన్స్ని తీసుకొని జనవరి 12th మోడీ గారు వస్తారు. వచ్చినప్పుడు ఈ ప్రజెంటేషన్స్ అన్ని 10 ప్రజెంటేషన్స్ మోడీ గారు ముందు ప్రజెంట్ చేస్తారు. సార్, స్టార్టప్ ముందు ఇట్లా చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఇలా చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పైన ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ 10 ప్రజెంటేషన్స్ ప్రజెంట్ చేస్తారు. ఇవేంటంటే యూత్ యొక్క ఐడియాస్ అనమాట. సపోజ్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్. అందులో ఏంటి, మినిమం ప్లాస్టిక్ వేస్ట్ నిర్మూలం, లేకపోతే మీరు అడిగారు టెక్నికల్ స్కిల్స్. సో యూత్ అండ్ టెక్నికల్ స్కిల్స్, ఇట్లా ఒక 10 థీమ్స్ ఉన్నాయి. ఈ 10 థీమ్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజెంటేషన్స్ ఇస్తారు. మన ఆంధ్ర నుంచి 50 మంది పిల్లలు సెలెక్ట్ అవుతారు. ఒక టీంలో 2 ఉంటారు, 3 ఉంటారు, అక్కడ ప్రజెంట్ చేస్తారు. అక్కడ ప్రజెంట్ చేసి ఫస్ట్ ఈ అంటే 12th జరిగే ముందు కార్యక్రమంలో వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు, సుభాష్ పాలేకర్ గారు, ఇట్లా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు ముందు ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ థీమ్ బాగుంది అని. సో ఆ థీమ్ని కంపైల్ చేస్తారు, అంటే ఈ 50 మంది ఐడియాస్ని కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఒక్కొక్క ప్రజెంటేషన్ చేస్తారు 10 థీమ్స్ పైన. ఆ 10 థీమ్స్ మోడీ గారు చూస్తారు ఐడియాస్ని.
1: ఇది ఎలా అప్లై చేసుకోవాలి పిల్లలు?
0: ఇది మన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ క్విజ్ అని చెప్పేసి మన సెప్టెంబర్ అక్టోబర్లో ఓపెన్ అవుతుంది. అది ఎంట్రీ లెవెల్ క్విజ్, తర్వాత ఎస్సే ఉంటుంది, ఎస్సే తర్వాత ప్రెజెంటేషన్ స్టేట్ లెవెల్లో, ప్రెజెంటేషన్ తర్వాత డైరెక్ట్గా ఢిల్లీకి సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా యూనియన్ మినిస్టర్తో డిన్నర్ ఉంటుంది, ఒకరోజు ప్రధానమంత్రి సంగ్రహాలయం ఉంటుంది, పిఎం మ్యూజియం, అక్కడికి తీసుకొని వెళ్తారు. అంటే ఢిల్లీ ట్రిప్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు ఒక మంచి అకామిడేషన్ ఇస్తారు. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక యూత్ డెఫినెట్లీ VBYLDకి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ మైభారత్ వెబ్సైట్లో ఓపెన్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఆ క్విజ్ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ అయ్యి వెళ్ళాలను. AAA ఇడుపులపాయలో దాదాపు 13 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం. అంటే నేను కూడా వెళ్ళాను, నాకు కూడా అవకాశం వచ్చింది, యాజ్ ఎ డ్యూటీగా వెళ్ళాను. ఏపీ కంటింజెంట్ నుంచి చాలా డిసిప్లైన్డ్గా వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకో పక్క ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఫోక్ డాన్స్ ఫోక్ సాంగ్ రిప్రజెంట్ చేస్తారు. ఇదంతా భారత మండపంలోనే జరుగుతుంది. మినిస్టర్స్ వస్తూ ఉంటారు, టాప్ పల్కి శర్మ ఉన్నారు కదా, వాళ్ళ ఫేమస్ యాంకర్, ఆవిడ వచ్చారు, మన ఆస్ట్రోనాట్ శుభం శర్మ గారు వచ్చారు. సో ఇట్లా టాప్ మినిస్టర్స్, VIPs అందరూ వచ్చి యూత్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మన దగ్గర నుంచి రవినాయుడు గారు వచ్చారు, పుల్లెల గోపీచంద్ గారు వచ్చారు, మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారు అదంతా.
1: ఇప్పుడు యువజన వ్యవహారాలు అనగానే రకరకాల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు కొంతమందికి ఆ పథకాల మీద అవగాహన లేక, వాళ్ళు రుణాలు ఎలా పొందాలో తెలియక, వాళ్ళు స్వయంగా వాళ్లే వ్యాపారంలోకి అభివృద్ధి రావడం కానీ, లేకపోతే ఉద్యోగాల అభివృద్ధి రావడానికి కానీ, కొంతమంది అవగాహన లేక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటి వారికి మీ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవ?
0: సార్, ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు అవగాహన తక్కువ అయిందని. ఇప్పుడు మనం అందుకనే ఏమొచ్చి ఇప్పుడు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార. డిజిటల్ ప్రెజెన్స్ ఇప్పుడు మన ఫోన్లోనే అందరికీ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన మైభారత్ కూడా నెహ్రూ యువ కేంద్రం ముందు ఫిజికల్ ప్లాట్ఫామ్లోనే ఉండేది. ఇప్పుడు మైభారత్ని మార్చి ఫిజికల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ ప్లస్ డిజిటల్. అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రాము మేము ఈవెంట్స్ ఆన్లైన్లో మేము పెడతాం, అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా, సపోజ్ మేము ఇస్రో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం బెంగళూరు దగ్గర. సో అదేవిధంగా ఇస్రో మొన్న రీసెంట్గా లాంచ్ చేసిన రాకెట్ కూడా చెన్నై నుంచి ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఆన్లైన్లోనే అప్లై చేసుకొని. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకొని వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మేమంతా కూడా ఆ డేటాని NIC వెబ్సైట్ myBharat.gov.in అని ఉంది, అందులో వాళ్ళు ఈజీగా చూసుకునే విధంగా మేము పెట్టాం సార్. అదేవిధంగా మనం కూడా ఆపర్చునిటీస్, మన ఆఫీస్కి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కానీ, మన టీమ్ కానీ, మేమంతా ఒక లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ అయి ఉంటాం. అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, లేకపోతే ఇంకా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిటీస్, మీరు అన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, DIC అంటారు, ఎంప్లాయ్మెంట్ కానీ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నౌ, అండ్ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, అండ్ జాబ్ మేళాస్, రెగ్యులర్గా మేము జాబ్ మేళాస్ కోఆర్డినేట్ చేసుకొని యూత్ని అందరినీ ఈ ఫలానా ఫలానా డేట్లో టైంలో ఉంది మీరు రండి అని చెప్పి మా నెట్వర్క్కి మేము పాస్ అవ్వం.

0: చేసి వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ త్రూ పాస్ ఆన్ చేసి మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఒక కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి ఒక వారంలో జాబ్స్ ఇప్పించేలాగా ట్రై చేయడం. సో ఈ విధంగా మేము ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎస్పెషలీ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటాం.
1: ఉజ్వల్ గారు, మీరు చివరిగా యువతకి ఇచ్చే సందేశం?
0: ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చే చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా యువతకి మీ శ్రోతల ద్వారా నేను ఏం వినవించుకోవాలనుకుంటున్నాను అంటే myBharat.gov.in మేరా యువ భారత్లో అందరూ 15 నుంచి 29 యూత్ అందరూ రిజిస్టర్ అయ్యి అందులో

0: మనం ఒక రైట్ వేలో ఈ అవకాశాలని పొందుపరుచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా కోరిక, ఆకాంక్ష. అదేవిధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి పైనుంచి కూడా గవర్నర్ గారు అన్ని యూనివర్సిటీస్కి లెటర్ రాశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రాశారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాశారు, స్కూల్ ఎడ్యుకేషన్ రాశారు, అందరూ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా రాశారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్స్కి రాశారు. సో మనకు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి చేశారు. మనం ఏం చేయాలంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న యాక్టివిటీస్లో ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేసి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలి, మంచి యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.
1: చాలా సంతోషం సార్. మైభారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై మీరు ఈ ప్రసారాలను వింటున్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం భారత 4వ రాష్ట్రపతి శ్రీ వివి గిరిగారి జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని వివరాలు, అనంతరం క్రీడావలోకనం, ఈ వారంలో జరిగిన వివిధ క్రీడల గురించి తెలుసుకుంటారు. ముందుగా విద్యా సమాచార ప్రకటన చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఫిషరీస్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోర్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలోని కళాశాలల్లో అందుబాటులో ఉంటుంది. ఏపీ ఏపీ సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 17 ఆగస్టులోపు దరఖాస్తు చేసుకోవచ్చును. మరి కోర్సు వివరాలను చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, ఇవి కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ముత్తుకూరులో 40 సీట్లు, కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ నరసాపురంలో 60 సీట్లు, మొత్తంగా 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10% సూపర్ న్యూమరీ సీట్లు ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి 4 సంవత్సరాలు. అర్హత విషయానికి వస్తే ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఫిషరీస్ సైన్స్ వృత్తి విద్య లేదా సమాన అర్హతతో ఫిజికల్ సైన్సెస్, బయాలజీ, నేచురల్ సైన్సెస్ సబ్జెక్టులలో

ఉత్తీర్ణులై ఉండాలి. మరి వయోపరిమితి విషయానికి వస్తే 31/12/2026 నాటికి 17 నుండి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానాన్ని చూసినట్లయితే అభ్యర్థులు ఏపీఎఫ్యు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. అవసరమైన సర్టిఫికెట్స్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించిన తర్వాత మాత్రమే దరఖాస్తు పూర్తవుతుంది. సీట్లు కేటాయింపు అనంతరం వెబ్ ఆప్షన్స్, కౌన్సిలింగ్, ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ని నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ మరియు బీసీ అభ్యర్థులకు 1000 రూపాయలుగాను, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 500 రూపాయలుగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 17 ఆగస్టు. పూర్తి వివరాల కొరకు www.apfu.ap.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రకటన చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1538 క్లర్క్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ కేడర్లోని జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అర్హులు కాదు. మొత్తం ఖాళీల సంఖ్య 1538. ఇందులో ఎస్సీ అభ్యర్థులకు 207, ఎస్టీ అభ్యర్థులకు 1219, ఓబీసీలకు 112 పోస్టులు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 32 పోస్టులు ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమాన అర్హత కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరి ఎంపికైతే 31/12/2026 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినట్లు సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి. అదేవిధంగా 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ పూర్తి చేసి కనీసం 15 ఏళ్ల సర్వీస్ అనంతరం ఇండియన్ ఆర్మీ స్పెషల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా నేవీ ఎయిర్ ఫోర్స్ సమాన సర్టిఫికెట్ పొందిన మాజీ సైనికోద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మరి వయోపరిమితి విషయానికి వస్తే 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఓబీసీలకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద 750 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ప్రిలిమరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెప్టెంబర్లో ప్రిలిమరీ ఎగ్జామినేషన్, అక్టోబర్ లేదా నవంబర్లలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 27 ఆగస్టు. పూర్తి వివరాల కొరకు sbi.bank.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరు ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. మనసారా ఈ చిత్రం కోసం కృష్ణ చైతన్య పాడిన ఈ పాట విందాం.

మీరు విన్న ఈ పాట మనసారా ఈ చిత్రం కోసం కృష్ణ చైతన్య పాడింది. కార్యక్రమంలో తర్వాత ఈరోజు శ్రీ వివి గిరి గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారత స్వాతంత్ర సంగ్రామంలో అదేవిధంగా కార్మిక ఉద్యమ పరిణామక్రమంలో మరియు రాజ్యాంగబద్ధమైన గణతంత్ర పాలనలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి భారతదేశపు 4వ రాష్ట్రపతిగా సేవలందించిన సుప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడు, కార్మిక నాయకుడు మరియు భారతరత్న పురస్కార గ్రహీత శ్రీ వరాహగిరి వెంకటగిరి గారు, ఈయననే వివి గిరి అని అంటారు. ఈరోజు 10 ఆగస్టు, ఈరోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆ వివి గిరి గారి గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలోని బరంపురం, ప్రస్తుతం ఒరిస్సాలోని బెర్హాపురంలో 1894 ఆగస్టు 10 తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీ వరాహగిరి వెంకటగిరి గారు ఐర్లాండ్లోని డబ్లిన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించే సమయంలోనే ఐరిష్ స్వాతంత్ర ఉద్యమంతో ప్రభావితులయ్యారు. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరియు ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ను స్థాపించి కార్మికుల హక్కుల కోసం చారిత్రాత్మక పోరాటాలు సాగించారు. భారత రాజకీయ వికాసంలో, శ్రామిక వర్గాల హక్కుల పరిరక్షణలో మరియు అంతర్జాతీయ దౌత్యనీతిలో వివి గిరి గారి ప్రస్థానానికి అత్యున్నత చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్నది. బరంపురం నుండి ఐర్లాండ్ వరకు, క్విట్ ఇండియా ఉద్యమం నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఆయన సాగించిన ప్రయాణం అపూర్వమైనది. 1937 మద్రాస్ ప్రెసిడెన్సీ రాజాజీ మంత్రివర్గంలో కార్మిక పరిశ్రమల శాఖ మంత్రిగా, స్వతంత్రానంతరం ఉత్తరప్రదేశ్, కేరళ, మైసూర్ రాష్ట్రాల గవర్నర్గా మరియు 1967 నుండి 69 వరకు భారతదేశపు 3వ ఉపరాష్ట్రపతిగా, 1969 ఆగస్టు 24 భారతదేశపు 4వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసి 1974 వరకు ఆ పదవిలో కొనసాగారు వివి గిరి గారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి శ్రీ వివి గిరి గారు. 1975 భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను అందజేసి సత్కరించింది. అదేవిధంగా నోయిడాలోని భారత కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి పరిశోధనా సంస్థకు ఆయన జ్ఞాపకార్థం వివి గిరి

నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్గా నామకరణం చేశారు. వివి గిరిగారి స్మారకార్థం భారత పోస్టల్ డిపార్ట్మెంట్ 1974 ఆగస్టు 24 ప్రత్యేక తపాళా బిళ్ళను విడుదల చేసింది. ఈ మహోన్నత నాయకుడు 1980 జూన్ 24 చెన్నైలో పరమపదించారు. మరి మన భారతదేశపు 4వ రాష్ట్రపతిగా దేశానికి సేవలందించి కార్మిక నాయకుడిగా కూడా ప్రసిద్ధిగాంచిన శ్రీ వరాహగిరి వెంకటగిరి గారి జయంతి ఈరోజు, అనగా ఆగస్టు 10వ తారీఖు. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. మీరు ఇంతవరకు భారత 4వ రాష్ట్రపతి శ్రీ వివి గిరిగారి గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తరువాత క్రీడావలోకనం. ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోయే 2030 కామన్వెల్త్ క్రీడలతో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతామని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘీ అన్నారు. గ్లాస్కో నుండి కామన్వెల్త్ క్రీడల పతాకాన్ని అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ 2028 చివరికి లేదా 2029 ఆరంభానికల్లా కామన్వెల్త్ క్రీడల నిర్మాణాలను పూర్తి చేస్తాం, పారా అథ్లెట్లకు కూడా అహ్మదాబాదులోనే ప్రాతిధ్యాన్ని కల్పిస్తాం, వారి కోసం ఇప్పటికే హోటళ్లను కూడా అందుబాటులోకి తెచ్చాం అని సంఘ్వి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ వేదిక కానున్నది. కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ 8వ ఎడిషన్ను నవంబర్లో నిర్వహించినట్లు ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లలో నిమగ్నమైంది. పాఠశాల విద్యార్థుల కోసం అండర్17, కళాశాల విద్యార్థుల కోసం అండర 21 విభాగాల్లో ఈ ఖేలో ఇండియా గేమ్స్ ఉంటాయి. మీరు ఇంతవరకు క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై కొన్ని వివరాలను తెలుసుకున్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. పార్లమెంటు రివ్యూ ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ఏకరీతి ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. భారతదేశ బయోటెక్నాలజీ ఎకోసిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి స్పందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో కిరణ్ రిజిజు ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల నిరసనలపై కేంద్ర మంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేసేందుకు వీలుగా సభ సజావుగా పనిచేసేందుకు అనుమతించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ వెనుకాడలేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడిస్తూ
1: आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं। मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के

0: सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे।
1: బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా చట్టపరమైన వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన సాక్ష్యాల విషయంలో ఒక చట్టాన్ని తీసుకురావడం, దానిని సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్దతులకు అనుగుణంగా మార్చడం ఈ బిల్లు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు ఒక గొప్ప సంస్కరణాత్మక చర్య అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడుతుందని తెలిపారు. నేడు భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో అద్భుతమైన పురోగతి సాధించిందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures.
1: భారతదేశ బయోటెక్నాలజీ ఎకో సిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ రంగాలలో స్వదేశీ ఉత్పత్తులు సాంకేతికతలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమల విస్తరణను బలోపేతం చేసేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ది నుండి వాణిజ్యీకరణ దశకు వేగంగా చేరుకోవడానికి భారతదేశ స్వదేశీ బయోటెక్నాలజీ సామర్థ్యాలు, పరిశ్రమ పెట్టుబడిదారుల మధ్య బలమైన సంబంధాలను నిర్మించాల్సిన అవసరం ఉందని జితేందర్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత దశాబ్దంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుండి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ పోర్టల్లో 12 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు, వాటిలో 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలో ఉన్నాయని, అలాగే 42,000కు పైగా అంకుర సంస్థలు నమోదయ్యాయని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన ఈరోజు పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఈ ప్లాట్ఫామ్ పోటీని పెంచిందని, ధరల నిర్ధారణను మెరుగుపరిచిందని కేంద్ర మంత్రి చెప్పారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా దార్శనికతను ప్రోత్సహిస్తూనే ఈ ప్లాట్ఫామ్ ప్రభుత్వ మార్కెట్లను ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత అందుబాటులోకి తెచ్చిందని పీయూష్ గోయల్ వెల్లడించారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వికసిత భారత నిర్మాణానికి తమ సమిష్టి సంకల్పాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. దేశానికి త్రివర్ణ పతాకం గర్వకారణమని సామాజిక మాధ్యమంలో నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఉదయం లోక్సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు ఉద్దేశం కోర్టుల స్థానాన్ని భర్తీ చేయడం కాదని, ఆధునిక పాలనలో వాటికి అనుబంధ సంస్థలుగా పనిచేయడమేనన్నారు. స్వతంత్ర ఏకరీత ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. పాలన, నియామకాలు, సంస్థాగత స్వాతంత్ర్యం, పారదర్శకత, సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ఈ బిల్లు లక్ష్యమని మేఘ్వాల్ వివరిస్తూ,
3: I want to move or leave to introduce a bill to improve the efficiency, ensure independence, transparency and uniformity in the qualification, appointment, term and conditions of service of chairperson and members of various tribunals, the administration and functioning of the tribunal, to establish a national tribunal commission and to make consequential amendment in related enactments and for matters connected therewith or incidental thereto.
1: మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ ఆదాయాన్ని పెంచుకునే దిశగా భారతీయ నేత కార్మికులు, రూపకర్తలు వ్యవహరించాలని కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి నీలం షామీరావు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు

0: జాతీయ చేనేత డిజైనర్ల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత రంగంలో డిజైన్ కు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా నేత కార్మికులు తమ అమ్మకాలను పెంచుకోవచ్చని సూచించారు. చేనేత రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న దేశవ్యాప్త నేత కార్మికులు రూపకర్తలను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ సంవత్సరం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలతో పాటు 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో యువశక్తి కృషిని ప్రముఖంగా చాటిచెప్పనున్నాయి. న్యూఢిల్లీలో పాత్రికేయులతో ఈరోజు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వేడుకల్లో వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలు ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చేసిన అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లు జాతీయ గీతాన్ని ఆలపిస్తారని తెలిపారు. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో MI-17 హెలికాప్టర్లు పాల్గొంటాయని రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, మేఘాలయ, అసోంలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో మరో 24 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఒడిశా, పుదుచ్చేరి, రాయలసీమ, తెలంగాణ, గుజరాత్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశముందని IMD అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,499 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 43 పాయింట్ల లాభంతో 78,542 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభపడి 24,583 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.31 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $84.33 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,340 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటులో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ఏకరీతి ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. భారతదేశ బయోటెక్నాలజీ ఎకోసిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బొంబాయి ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట వింటారు.

0: సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
1: ఇందులో ప్రేమ గీతాలు స్ఫూర్తినందించే గీతాలు,
0: మనసును తాకే మధుర గీతాలు,

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమందిర్ల తర్వాత అంతం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమందిర్లో. తరువాత చక్రం, ఈ సినిమా కోసం చక్రీ పాడిన పాట వింటారు.

ఈ రాత్రి 9:30 పాఠక వేళాయిరా శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమంజరి కార్యక్రమంలో తరువాత చివరిగా జానీ ఈ చిత్రం కోసం రాజేష్ నందిత పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమందిర్ల సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 పాటకు వేళాయిరా. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

పాఠక వేళ అయిన కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. నంద్యాల జిల్లా చింతగుంట గ్రామం నుండి అరికే వెంకట సుబ్బయ్య వారి యొక్క కుటుంబ సభ్యులు పాఠక వేలాయర కార్యక్రమంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చినటువంటి ఘర్షణ చిత్రం నుండి నీవే అమరస్వరమే అనే పాటను మా కోసం ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. వీరి కోరిక మేరకు ఘర్షణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు పాటకు వేళాయిరా. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz. పాటక వేళాయిరా కార్యక్రమాల తర్వాత వాట్సాప్ ద్వారా కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల, ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరందరూ కూడా పాతాళ భైరవి ఈ చిత్రం నుండి కలవరమాయే మదిలో నా మదిలో అనే పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు పాతాళ భైరవి ఈ చిత్రం నుండి ఘంటశాల పి లీలా పాడిన ఈ పాట విందాం.

0: శ్రోతల ఒక గమనిక.
1: మీ అభిమాన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా శ్రోతలు కోరుకునే పాటకు వేళాయరా కార్యక్రమం ఫోన్ నెంబర్ మారింది.
0: సాంకేతిక కారణాల వల్ల పాత నెంబర్ స్థానంలో ఇప్పుడు చెప్పబోయే సెల్ ఫోన్ నంబర్కి మీకు ఇష్టమైన పాటల వివరాలు పంపగలరు.
1: మీరు పంపవలసిన మా ఫోన్ నంబర్ 83 32 90 50 37.
0: ఫోన్ నంబర్ మరోసారి 8332905037.
1: శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు.
2: పాఠక వేళాయర కార్యక్రమాల తర్వాత వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, మా కోసం పాఠక వేళాయర కార్యక్రమంలో పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం నుండి చీరలోని గొప్పతనం తెలుసుకో అనే పాటను వినిపించగలరు అంటూ, వీరి కోరిక మేరకు పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి పాడిన ఈ పాట విందాం.

పాఠక వేళాయిర కార్యక్రమంలో తరువాత వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి గారు పాఠక వేళాయిర కార్యక్రమంలో మా కోసం జయగంటలు చిత్రం నుండి వందనాలు వందనాలు అనే పాటను తప్పకుండా వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరి కోరిక మేరకు జయగంటలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట విందాం.

పాటకు వేళాయిరా కార్యక్రమంలో చివరిగా వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధ, మున్నా, అక్షయ, అనఘ, అనుచరణి, హాయ్ నమస్తే, ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సంచాలకులకు నమస్తే. పాటకు వేళాయిరా కార్యక్రమంలో ఈరోజు మాకు RX 100 సినిమా నుండి మబ్బులోన వానజల్లువో అనే పాట వినిపించండి సార్, ధన్యవాదములు అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు RX 100 చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట విందాం చివరిగా.

మీరింతవరకు పాఠక వేళాయిరా శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్, అనంతరం శాస్త్రీయ సంగీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఏఎం రాజా పాడిన మిస్సమ్మ చిత్రం నుంచి ఈ పాట పింగళి రచన.

తర్వాత పాట ఘంటసాల పి సుశీల పాడిన గుండమ్మ కథా చిత్రం నుంచి పింగళి రచన

మీరింతవరకు విన్న ఈ పాట ఘంటసాల పి సుశీల పాడిన గోవుల గోపన్న చిత్రం నుంచి, కొసరాజు రచన. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఘంటసాల పీలీల పాడిన పాతాళ భైరవి చిత్రం నుంచి, పింగళి రచన.

0: மனக்கே, அடி மனக்கே, மனக்கே, மனக்கே, மனக்கே, மாமா மனக்கே.
1: వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నీరాజనం చిత్రం నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Vande Mataram this year, making the occasion even more heart-stirring for every patriot. Prime Minister Narendra Modi has urged citizens to participate enthusiastically in the movement and renew their collective resolve to contribute towards building a Viksit Bharat. 47 people were killed and dozens of buildings collapsed in cities across western Colombia today after a powerful 7.4 magnitude earthquake struck. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:11. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 101.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అందాక సెలవు. జై హింద్.